శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 18వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 9వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 58 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఆకాశవాణి స్టూడియోల సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:10. భక్తి రంజిని ఈనాటి కార్యక్రమంలో శ్రీరామదాస్ భక్తి గీతాలు వింటారు. ముందుగా ఈ ప్రకటన విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

రేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: శ్రోతలు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు.

0: శ్రోతలింతవరకు భక్తి రంజిని కార్యక్రమంలో శ్రీరామదాసు భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సూక్తి సుధ కార్యక్రమంలో జేఎస్ఆర్కి శర్మ గారు శ్రోతలకు అందించే హితోక్తులు వింటారు. ముందుగా ఈ ప్రకటన.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: విద్య కంటే మహిత విజ్ఞానగతి కంటే గాలి నీరు కంటే కళల కంటే రాజకీయవాద రథాంతముల కంటే మతము అవసరము మానవులకు. మతం మానవుని దానవునిగా మారనయ్యదు, మాధవునిగా ఎదిగేలా చేస్తుంది. మన దేశంలో అక్షరాస్యత శాతం తక్కువైనా, విజ్ఞాన శాస్త్ర ప్రగతి ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ లేకపోయినా, రాజకీయ సిద్ధాంత రాద్ధాంతాల ప్రభావం అల్పమైనా, ఒక మతమే భారతీయుని విశ్వవేదికపై గుర్తింపు పొందేలా చేసింది. అందుకే భారతదేశంలో నేరాలు తక్కువ, దుర్మార్గం తక్కువ, స్వార్థం తక్కువ, నీతి నియమాలు ఎక్కువ. ఈనాటికీ మన దేశంలో పాపభీతి వలనే ప్రజలు చెడుత్రోవ త్రొక్కరు. మతం బహుసంఖ్యాకులను ధర్మ మార్గంలో నడిపిస్తుంది.
3: మరణముండు వరకు మనుజ లోకము నందు మతము అవసరము మానవులకు, జనన మరణ జన్మ సాఫల్య యోగముల్ మతము చెప్పు గుట్టుమట్టు విప్పి.
2: మన మానవులం అంటే మరణం కలవారం. సహజంగా ఎవరికైనా చావంటే భయం, మిగిలినవన్నీ తరువాత. అంతేకాదు, జీవితం ఒక పోరాటం. జీవన పోరాటంలో ఎన్నో కష్టాలు, ఆటంకాలు, ప్రమాదాలు, దిగుళ్ళు, దుఃఖాలు తప్పవు. ఇలాంటి సందర్భాల్లో మతం నేనున్నానని ముందుకు వస్తుంది, ధైర్యం చెబుతుంది, భగవంతుని నమ్ముకోమంటుంది, నీ కర్తవ్యం నీవు చెయ్యని సందేశమిస్తుంది. అంతేకాదు, ఎచ్చట నుండి వచ్చి తీవు ఎచ్చటకీవు ఏగ

0: ఒక్కడేనని చెప్పి ఆకాశాన్నుండి పడిన నీరంతా విభిన్న నదుల రూపంలో ప్రవహించిన చివరకు సాగర సంగమంలో ఎలా ఒకటవుతాయో, మనం వివిధ నామాలతో దేవుని పూజించిన అది ఒక్కడే అయిన పరాత్మరుని చేరుతుంది. ఇది అద్వైతానికి దారితీస్తుంది. అవసరము విద్యకు అక్షరాభ్యాసము, కలము కాగితాలు పలక గిలక, గుడులు గోపురాలు గురు పురోహిత కోటి ప్రతిమలవసరము మతము కొరకు. మతం సగుణోపాసనతో ప్రారంభించి నిర్గుణోపాసన వరకు మానవుని ఆధ్యాత్మిక స్థాయిని పెంచుతుంది. ఏ విధంగా విద్యాభ్యాసారంభానికి అక్షరాభ్యాసం, పలక, బలపం మొదలగు సామగ్రి అవసరమో, దేవాలయాలు, అర్చకులు, గురువులు అవసరమే. తరువాత క్రమంగా మతం అహం బ్రహ్మోస్మి వైపునకు నడుపుతుంది. మనోబుద్ధ్యహంకారం చిత్తాని నాహం, న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రే, న చ వ్యోమ భూమిః న తేజో న వాయుః చిదానంద రూపం శివోహం శివోహం. నేను మనస్సును కాను, బుద్ధిని కాను, అహంకారాన్ని చిత్తాన్ని కూడా కాదు, చెవులు నాలుక ముక్కు కండ్లు మొదలైన శరీరాన్ని కాదు, ఆకాశాన్ని భూమిని కాదు, అలానే తేజస్సును వాయువును కాదు, సచ్చిదానంద రూపమైన శివుణ్ణే నేను అన్న అత్యున్నత భావం వైపు నడిపిస్తుంది మతం. మరి శివుడే నీవైతే నీ పొరుగువాడు కూడా శివుడే కదా, ఈ సృష్టి అంతా శివమయం కదా. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము, నితాంతాపారభూతదయయును తాపసమందార నాకు దయచేయగదే అన్న భావం కలుగుతుంది. బౌద్ధం అహింస పరమో ధర్మ, సంఘం శరణం గచ్చామి అనడంలోని రహస్యం ఇదే. మాధవ సేవ నుండి మానవ సేవ వైపు మతం మనల్ని మరల్చుతుంది. అందుకే మార్క్సు మాటయైన మహమూదు పలుకైన క్రీస్తు బోధ వేద శాస్త్రమైన మార్పు చందమలయు మనుజుల కోసమై ప్రగతి కొరకు నూతన జగతి కొరకు. వెలుగు వచ్చుగాక వివిధ దిక్కుల నుండి వివిధ సౌరభాలు విరియజేసి మసలుగాక మనిషి మానవతను గొలిచి మతము సర్వమనుజహితము కొరకే అని నండూరి రామకృష్ణమాచార్యుల వారి సుభాషితాలు మనకందరకు అవశ్యం పఠనీయం అనుసరింపదగినవి.
1: జేఎస్ఆర్కి శర్మగారి హితోక్తులు మీరు ఇంతవరకు విన్నారు సూక్తి సుధ కార్యక్రమంలో. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయంల సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్టంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్టాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టంలో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో పొగాకు కంపెనీల ప్రతినిధులు, ట్రేడర్లు, అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని పొగాకు కంపెనీలకు హితవు పలికారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కిలో 200 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకు కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు కెనడా విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్లో కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కోటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికున్న అవకాశాలను ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల బీసీసీలు హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు

0: చేసే అవకాశాన్ని పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్టంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా కుటుంబాల ఆర్థికాభివృద్దితో పాటు పట్టణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమంలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రాష్ట పురపాలక శాఖ ఆధ్వర్యంలో అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిన్న వ్యాపార భాగస్వాముల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పట్టణ పేద కుటుంబానికి కనీసం ఒక సుస్థిర జీవనోపాధి వ్యాపారాన్ని అందించాలనే రాష్ట ప్రభుత్వ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న 12 ప్రముఖ బ్రాండ్లు, ఫ్రాంచైజీ భాగస్వామ్య సంస్థలు, స్వయం సహాయక సంఘాలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం తమ వ్యాపార నమూనాలను ప్రదర్శించాయి. అనంతరం మెప్మా మిషన్ డైరెక్టర్ భాగస్వామ్య సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి నిన్న సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో డిజిటల్ కార్పొరేషన్కు పంపించాలని మంత్రి సూచించారు. దీనివల్ల ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నరసాపురం శ్రీకాళహస్తిలోని హస్తకళాకారులకు అధికారులు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యారోగ్య శాఖ సహకారంతో శస్త్రచికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి సమస్యలు ఉన్న 21 మందికి కళ్లజోళ్లు ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పంపించి పరీక్షలు చేయించారు. అక్కడ వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన వినతులను స్వీకరించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు భూమి హక్కులు కల్పిస్తూ పారదర్శకమైన, సరళీకృతమైన రెవెన్యూ పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొంటూ,
1: మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా మాకు వచ్చిన సమస్యలు, గ్రీవెన్సెస్ ఏదైనా ఉన్నా కూడా అది రెవెన్యూ సమస్య. మేము గ్రామ సభలు పెట్టాము, రెవెన్యూ సదస్సులు పెట్టాము, దాదాపుగా 7.5 లక్షల పైచీలకు మా గ్రీవెన్స్ వచ్చినాయి. అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. రీసర్వే అయితే గతంలో అయినటువంటి గ్రామం అన్నింటిలో కూడా మళ్ళీ రీసర్వే చేసి ఎక్కడ సమస్యలు ఉన్నాయని కూడా పరిష్కారం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయని కూడా కనుక్కొని చేస్తాను. అలాగే కలెక్టర్లు, మా ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించి అక్కడ సమస్యలు ఐడెంటిఫై చేసి ఏది చేయగలమో అన్ని చేస్తాను.
0: మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం బనగానపల్లె చేరుకుని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రాబోయే రోజుల్లో అర్హులైన మరో 3 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయనుందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన వినతులు వచ్చాయని, భూ సమస్యలతో కొందరు వచ్చారని చెప్పారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ చేనేత జౌలీ శాఖల మంత్రి ఎస్ సవిత చెప్పారు. సంక్షేమ గురుకులాలు హాస్టళ్లలో అమలవుతున్న 10% డైట్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచడం వల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించే వీలు కలుగుతుందని నిన్న విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. డైట్ ఛార్జీల పెంపుతో సాస్కీ నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. బీసీ కురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎన్ వెంకట్రావు తెలియజేస్తూ
2: ఆంధ్రప్రదేశ్ మరియానంలో దిగువ ఆవరణంలో నైరుతి దిశగాలు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయలను కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన నిన్న రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచాజా. అథ వార్తా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిరాష్ట్ర యాత్రాయాః ద్వితీయే చరణే ఆస్ట్రేలియా దేశస్య మెల్బోర్న్ నగరం సంప్రాప్తవాన్. హ్యః తస్య ఆగమన సమయే ఆస్ట్రేలియా దేశస్య నగరావాసన మంత్రి క్లేర్ ఓ నీల్ ఇత్యేషా ప్రధానమంత్రిణః మోదినః స్నేహపూర్వకం స్వాగతం అకరోత్. ప్రధానమంత్రి అవదత్ యత్ ఇయం యాత్రా భారతాస్ట్రేలియా సమగ్ర సామరిక సహభాగితాయాః ఊర్జాం వర్ధిష్యతి ఇతి. సామాజిక సంచార పటలే ఏకస్మిన్ సందేశే శ్రీమోదీ అవదత్ యత్ అసౌ ఆస్ట్రేలియా దేశస్య సమకక్షేణ ఎంథనీ ఎల్బనీస్ ఇత్యనేన సహ సంవాదం ఆచరిష్యతి. అసౌ ఏదదపి కథితవాన్ యత్ భారతాస్ట్రేలియా సహభాగిత్వస్య మహత్వపూర్ణ స్తంభేన భారతీయ ప్రవాసినా సహ సంవాదాయ అవసరః అపి ప్రాప్స్యామీతి. యాత్రావధౌ శ్రీమోదీ తృతీయే భారతాస్ట్రేలియా వార్షిక సమ్మేళనే భాగం గ్రహీష్యతి. అసౌ భారతాస్ట్రేలియా ముఖ్య కార్యకార్యాధికారీ మంచి అపి భాగం గ్రహీష్యతి యత్ర సహ ఉభయ దేశయోః ప్రముఖానాం వ్యాపార నేతృణాం సమాగమమపి సంబోధయిష్యతి. భారత్ మయన్మార్ దేశౌ ద్వైపాక్షిక సురక్షా సహకారితా విషయే చర్చాం కృతవంతౌ. ద్వైపాక్షిక సంవాద వ్యవస్థాయాః అంతర్గతే ప్రగతిం చ సమీక్షితవంతౌ. భారత్ మయన్మార్ దేశయోః మధ్యే త్రయోవింశతితమం ద్విదివసీయ రాష్ట్రీయ స్తరీయ సమ్మేళనం అద్య హ్యః నవదిల్ల్యాం సంపన్నం. గృహమంత్రాలయః అవదత్ యత్ భయోత్పాదనం విద్రోహః మాదకద్రవ్యాణాం క్రయవిక్రయణం శస్త్రాణాం క్రయవిక్రయణం మానవ వ్యాపారం వన్యజీవానాం క్రయవిక్రయణం క్రయణం ఇత్యాదినాం సంఘటితానాం అపరాధ ప్రకారాణాం నివారణార్థం సహకారితా విషయే ఉభయపక్షౌ చర్చాం కృతవంతౌ. భారత రూస్ దేశాభ్యాం హ్యః సంయుక్త రాష్ట్ర బ్రిక్స్ యురేషియన్ సమూహ షంఘాయి సహయోగ సంఘటనాని సమేత్య బహుపాక్షిక మంచేషు ఆతంక

0: पादरोधि सहयोगम इतोपि सुदृढ़ीकरणस्य प्रतिबद्धता पुनरुद्घाटिता। भारत रूस आतंकवाद निरोधक संयुक्त कार्य समूहस्य चतुर्दशोपवेशनम ह्यः नवदिल्ल्यां आयोजितम् आसीत्। द्वौ देशौ सीमापारे आतंकवादं समेत्य आतंकवादस्य सर्वेषां रूपाणां अभिव्यक्तिनां च निन्दां कृतवन्तौ। भारतीयान्तरिक्ष अनुसंधान संघटनम मध्य प्रदेशस्य श्योपुर नगरस्य एरियल डिलीवरी रिसर्च एंड डेवलपमेंट एस्टैब्लिशमेंट इत्यस्य ड्रॉप जोन इत्यत्र गगनयान उपक्रमस्य कृते महत्वपूर्णम एकीकृतम आईएमएटी इति परीक्षा सफलतया आयोजिता। भारतर्तु विज्ञान विभागेन उक्तं यत् आगामिषु त्रिषु दिनेषु नैऋत्य प्रावृषे उत्तर अरब सागर राजस्थाने गुजरात हरियाणा पंजाब इत्येतेषां शेष भागेषु अग्रे गन्तुं स्थितिः अनुकूलः अस्ति। अद्य अरुणाचल प्रदेश असम मेघालय बिहार पूर्व राजस्थान मध्य प्रदेश उप हिमालयीय पश्चिम बंगाल सिक्किम पश्चिमोत्तर प्रदेशानां केषुचित् भागेषु प्रचंड वृष्टिः भविष्यति इति ऋतु विभागेन पूर्वानुमानितम्। जम्मू कश्मीर प्रशासनेन ह्यः श्री अमरनाथजी यात्रामुद्देश्य एका नवीना निर्देशिका प्रसारिता, यस्यां सर्वहि तीर्थयात्रिभिः पंजीकरण प्रक्रियायाः अथ सुरक्षा मार्गदर्शिकानां निष्ठापूर्वकं दृढतापूर्वकञ्च पालनं कर्तुं समादिष्टम्। आकाशवाण्याः जम्मू वार्ताहरैः विज्ञापितं यत् सर्वोच्च न्यायालयस्य निर्देशानुसारं निर्धारिता यात्रणां प्रतिदिनस्य संख्या सीमा सम्प्रत्योपि पूर्णतो प्रवृत्ता वर्तते। श्रद्धालवः परामृष्टाः यत् यात्रा प्रारम्भात् एव पूर्वमेव अग्रिम पंजीकरणं करणीयम् अथ अनुमतिपत्रे उल्लिखिते दिनांके एव यात्रा आरम्भणीया। प्रशासनेन स्पष्टीकृतं यत् अनुपदमेव पंजीकरणस्य सुविधा अत्यन्तं सीमितसंख्यासु एव उपलब्धा अस्ति। इति वार्ताः।
1: आकाशवाणी निजामाबाद केंद्रम समयम 7 గంటలు।
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ। ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు। ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి। ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు। గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి। జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ।
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు। నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి। జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం।
1: ప్రసార విశేషాలు 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ రోజు మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు। ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి। 7:15 ప్రభాత లహరి ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతంతో పాటు 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయచిత కార్యక్రమంలో సీఓపీడీ వ్యాధికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్టు డాక్టర్ బి రాజేశ్వర్ గారు శ్రోతలకు అందించే సలహాలు సూచనలు వింటారు। అలాగే 8:00 ప్రసారమవుతుంది వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయచిత కార్యక్రమం। ఇందులో ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గైనకాలజిస్టు డాక్టర్ ఎం వర్షదివ్య తేజ గారు శ్రోతలకిచ్చే సలహాలు వినవచ్చు। 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి। 8:30 సినీ రంజని సినిమా పాటలు ప్రసారమవుతాయి। ఇక ఈ ఉదయం 9:00 నుంచి 10:00 వరకు హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు మీరు కోరిన సినిమా పాటలు వింటారు వాట్సాప్ ద్వారా। 10:00 నుంచి ప్రారంభమవుతాయి వివిధ భారతీయ తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి। ఇక మధ్యాహ్నం హిందీలో వార్తలు 12:00 నుంచి 12:05 ఆంగ్లంలో వార్తలు 12:30 తెలుగులో వార్తలు 1:10 ప్రాంతీయ వార్తలు।

ఇక సాయంకాలం 5 గంటలకు తిరిగి రాత్రి 8 గంటలకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. అభిరుచి 5 గంటల 30 నిమిషాలకు తిరిగి రాత్రి 8 గంటల 30 నిమిషాలకు లలిత సంగీతం వింటారు. 6 గంటలకు హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, సంస్కృతంలో వార్తలు వింటారు. 6 గంటల 20 నిమిషాలకు ఢిల్లీ కేంద్రం నుంచి, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6 గంటల 30 నిమిషాలకు సమాచార దర్శిని లేదా ప్రభుత్వ గీతాన్ని వింటారు. 6 గంటల 35 నిమిషాలకు సినీ రంజని, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్, 8 గంటల 45 నిమిషాలకు తిరిగి రాత్రి 11 గంటలకు హిందీలో వార్తలు, 9 గంటలకు తిరిగి రాత్రి 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ప్రసారమవుతుంది. 9 గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాన్ని రిలే వినవచ్చు. ఇక ఈ రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు మధుర గీతాలు మిమ్మల్ని అలరిస్తాయి. 11 గంటల 10 నిమిషాలకు ఈనాటి మా నిజం ఉపాధి ఫిం కార్యక్రమాలు ముగుస్తాయి.

ఇవి ఈరోజు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన 23వ జాతీయ స్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, రక్షణ, కీలక సాంకేతికతలు, విద్య, ప్రజా సంబంధాల బలోపేతంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. భారత్ ఆస్ట్రేలియా సీఈఓల వేదికలో పాల్గొనడంతో పాటు మెల్బోర్న్లో ప్రవాస భారతీయులు నిర్వహించే కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆహ్వానం మేరకు 3 రోజుల పర్యటన కోసం మోదీ నిన్న సాయంత్రం మెల్బోర్న్ చేరుకున్నారు. మెల్బోర్న్లో తనకు లభించిన ఘనస్వాగతానికి మోదీ భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. చరణి సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు భారత్ మాతా కీ జై, మోదీ మోదీ నినాదాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ ఇండియా ఆర్కెస్ట్రా మా తుజే సలాం పాటను ఆలపించడాన్ని ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్ నగేష్ సింగ్ మాట్లాడుతూ, గత దశాబ్దంలో ప్రధానమంత్రికి ఇది 3వ ఆస్ట్రేలియా పర్యటనని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫజల్ బీమా యోజన, రికార్డు స్థాయి వ్యవసాయ రుణాలు, ఎరువులపై 13 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. దేశ జాతీయ భద్రత, స్వయం ప్రతిపత్తి, సార్వభౌమాధికారాలకు ఆహార భద్రతే పునాదని మంత్రి తెలిపారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవం కాపాడే ఒకే జాతీయకర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన, పర్యావరణ హిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న కువైట్లో ఆ దేశ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబేర్ అల్ అహ్మద్ అల్ సబాత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టుగా జయశంకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కువైట్లో ఉన్న ప్రవాస భారతీయుల సంక్షేమానికి, భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కువైట్ విదేశాంగ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, ఆహార భద్రత, ఆరోగ్య రంగాలపై దృష్టి సారిస్తూ 2 దేశాల మధ్య సహకారంపై సమీక్షించామని, భవిష్యత్తులో భారత్ కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంపై న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటు ఉన్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178 తగ్గిందని తెలిపారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా, జూలైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని తెలిపారు.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है, उनकी बुआई को प्राथमिकता दें.
0: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితులు కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. జూలై నెలలో వర్షాలు మరింత కురిస్తే అవకాశముందని, తద్వారా ఖరీఫ్ విత్తే పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహార భద్రతపై వివిధ రాష్టాల మంత్రులతో న్యూఢిల్లీలో చర్చించారు. కేరళ ఆహార మంత్రి అనూప్ జాకోబ్తో జరిగిన భేటీలో ధాన్యం సేకరణ ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతంపై చర్చించారు. అలాగే కర్ణాటక ఆహార మంత్రి కెహెచ్ మునియప్తో సమావేశమై పాత మద్దతు ధర పథకం నిధులపై చర్చించారు. అంతకుముందు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం ప్రహ్లాద్ జోషిని కలిసింది. రాష్టంలో ధాన్యం దిగుబడి పెరిగినందున రైతులకు మేలు చేసేలా సేకరణ లక్ష్యం పెంచాలని వారు కోరారు. ఈ ప్రతిపాదన నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులను మంత్రి జోషి ఆదేశించారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పనులు దాదాపు 80% పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రయాణికులు ఢిల్లీ నుంచి ముంబైలో నారిమన్ పాయింట్, జవహర్లాల్ నెహ్రూ పోర్టుకు కేవలం 12 గంటల్లో చేరుకోవచ్చన్నారు. బూందీలో లబన్ ఇంటర్చేంజ్ నుంచి కోట వరకు 90 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే మార్గాన్ని తనిఖీ చేసిన తర్వాత కోటాలో దారాటండల సమీపంలో జరిగిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ, మేము ఏం హామీ ఇస్తామో దాన్ని నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ పాల్గొన్నారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో ముగిసిన 23వ జాతీయ స్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. ఉగ్రవాదం, వేర్పాటువాదం, మత్తు పదార్థాల అక్రమ రవాణా, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాల వంటి అంతర్జాతీయ నేరాలు అరికట్టేందుకు పరస్పర సహకారంపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం, భద్రతలు కాపాడడం ఎంతో కీలకమని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. తమ భూభాగాన్ని భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించనివ్వబోమని మయన్మార్ హామీ ఇచ్చింది. అలాగే కలాధాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్, భారత్, మయన్మార్, థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. భారత్ నైబర్హుడ్ పోస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ స్పష్టం చేసింది. భారత బృందానికి హోం కార్యదర్శి గోవింద్ మోహన్, మయన్మార్ బృందానికి ఆ దేశ హోంశాఖ డిప్యూటీ మంత్రి మేజర్ జనరల్ మిన్తు నాయకత్వం వహించారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు పొగాకు కంపెనీలు వెంటనే కనీస మద్దతు ధర సేకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

0: చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో పొగాకు ధర కిలోకు 200 రూపాయల కంటే తగ్గకూడదని స్పష్టం చేస్తూ వేలం ప్రక్రియ వేగవంతం చేయాలని కంపెనీలు కోరారు. పొగాకు బోర్డు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కర్ణాటకలో కొనుగోలు సాధారణంగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో ఆలస్యం కావడంపై ప్రశ్నించారు. సేకరణ హామీలు నిలబెట్టుకోని కంపెనీలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై స్పందించిన కంపెనీల ప్రతినిధులు కొనుగోళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు రైతు ప్రయోజనాలు కాపాడేందుకు కొబ్బరి, తోతపురి, మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రైతులు నష్టపోకుండా వారికి మంచి ధర లభించేలా చూసేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల మద్దతు పథకం ద్వారా కనీస మద్దతు ధర రాష్టంలో 87,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు కొబ్బరిని సేకరిస్తారు. దీని మొత్తం విలువ 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాలకు 1,000 రూపాయల కంటే ఎక్కువ ధరతో 96,000 మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి పండ్లు సేకరించనున్నారు. ఈ నిర్ణయాలు తమిళనాడు రైతులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ వారి ఆదాయం పెంచేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ తెలిపింది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకలపై దాడి అనంతరం ఆ దేశంపై మరోసారి వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్టుగా అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ దాడులు సీజ్ ఫైర్ ముగింపుకు సంకేతమని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్దానికి దారితీయమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దాడి నేపథ్యంలో ఇరాన్ దక్షిణ తీర ప్రాంత నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టుగా అక్కడి మీడియా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మహారాష్టలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈ రోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈ రోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాతలహరి. ప్రతిరోజు వినూత్నంగా ఎన్నో కార్యక్రమాలని అందిస్తున్న ప్రభాతలహరి ఈరోజు కూడా మరిన్ని కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చేసింది. ఈనాటి ప్రభాతలహరిలో మీరు వింటారు ప్రబోధ గీతం, ఇంకా ప్రకటనలతో పాటు 7:30 కంటేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో సీఓపీడి వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్టు డాక్టర్ బి రాజేశ్వర్ గారు శ్రోతలకు అందించే సలహాల సూచనలు, అలాగే 8:00 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గైనకాలజిస్టు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతాన్ని.

0: ప్రబోధ గీతాన్ని విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడుగుల తామర
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇను

0: నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
5: ఖలీల్ వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 08462253344.
7: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
5: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
7: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
8: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
7: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
8: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
7: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
8: ద్వారకానగర్, నిజామాబాద్.
7: సెల్ 9032323258.
9: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం,
5: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
9: ఖలీల్ వాడి, నిజామాబాద్.
5: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
9: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో, పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
9: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
10: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
9: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
9: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
5: 24 గంటలు అత్యవసర సేవలు.
9: NABH గుర్తింపు.
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
10: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రకటనలు విన్నారు శ్రోతలకి మరోసారి గుర్తు చేస్తున్నాం. ఈ ఉదయం 7:30 అంటే మరి కాసేపట్లో కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో COPD వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు శ్రోతలకు తగిన సలహాల సూచనలు అందిస్తారు. గమనికు విన్నారు శ్రోతలు, వింటున్నారు ప్రభాత్ లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీరామరాజ్యం చిత్రం కోసం శ్రేయా కోశల్ రాము ఆలపించిన ఈ పాటని. సంగీతం అందించారు ఇళయరాజా.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30 దాటి 45 సెకండ్లు. ఇప్పుడు వినండి. కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో సీఓపీడీ వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్టు డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేసే సలహాల సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 2225225.
2: దీర్ఘకాలిక దగ్గు, దమ్ము, ఆయాసం, అస్తమా, అలర్జీ, తరచుగా జలుబు చేయడం, తుమ్ములు రావడం, ఊపిరితిత్తులలో నీరు, చీము చేరడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడడం, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించే హాస్పిటల్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది.
1: సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: ఈ రోజు మనము సిఓపిడి అంటే ఏమిటి, మరి దీనికి సంబంధించిన వివరాల గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మన స్టూడియోకి ఛాతీ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు అంటే పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారిని ఆహ్వానించడం జరిగింది. మరి వీరిని అడిగి ఈ సిఓపిడి అంటే ఏమిటి, దాని గురించిన వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ రాజేశ్వర్ గారు నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: సిఓపిడి అని అంటున్నాం మనం, దీని పూర్తి అర్థం ఏంటో ఒకసారి చెప్తారండి.
4: సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్, అంటే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల్లో అవరోధం కలిగించి దగ్గు, దమ్ము లక్షణాలను ఎక్కువ రోజులు ఉంచేటటువంటి వ్యాధి. అంటే చాలా కాలం పాటు విషపూరిత కణాలకు కాని, విషపూరిత వాయువులకు కాని, తర్వాత విషపూరిత రసాయనాలకు కాని ఎక్స్పోజ్ కావడం వల్ల వాయునాళాలలో వాపు రావడము మరియు వాయు గోళాలలో అసాధారణ మార్పులు సంభవించడం మూలంగా లోపలికి వెళ్లేటటువంటి గాలి తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల నుంచి బయటకు పోవాల్సినటువంటి గాలి సరిగ్గా వెళ్లకపోవడం అనేటువంటిది జరుగుతుంది. దీని మూలంగా ఊపిరితిత్తులు బరువుగాను, అంటే నిండినట్లు, ఛాతి పట్టేసినట్లు, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. దీన్నే సిఓపిడి అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది, దాదాపు ఒక 329 మిలియన్ల మంది సిఓపిడి వల్ల బారిన పడినారని అంచనాలు చెప్తున్నాయి. అలాగే ప్రతి సంవత్సరము 2,59,000 మంది ఈ సిఓపిడి వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయడం జరిగింది.
3: సిఓపిడి అనేది ఏ వయసు వారికి వచ్చే అవకాశం ఉంటుంది, దీనికి వయసుతో ఏమైనా సంబంధం ఉంటుందా? ఎట్లా
4: సిఓపిడి అనేటటువంటిది ముఖ్యంగా వృద్ధుల్లో, అంటే 60 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే సిఓపిడి వస్తుంది అన్నట్టు. కానీ కొద్ది మందులు, అంటే ఈ బీడీలు గాని సిగరెట్లు గాని ఎక్కువగా తాగినట్లయితే కొంచెం ఎర్లీ స్టేజ్ లో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది వృద్ధులలో వచ్చేటటువంటి వ్యాధి. అలాగే ఈ ఆస్తమా అయితేనేమో ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఏ ఏజ్ లో అయినా రావచ్చు. కానీ సిఓపిడి అనేటువంటి వ్యాధి ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్లో, 65 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తుల్లో వచ్చేటటువంటి వ్యాధి.
3: మరి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయండి, ఇది ఎట్లా నిర్ధారణ ఎట్లా జరుగుతుందో చెప్పి.
4: ఈ సిఓపిడి ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఈ పొగ త్రాగడము, బీడీలు గాని సిగరెట్లు గాని తాగే వాళ్లలో ఈ సిఓపిడి అనేటటువంటి వ్యాధి వస్తుంది. అలాగే కొంతమందిలో బీడీ సిగరెట్లు తాగని వాళ్ళలో కూడా వస్తుంది. ఎవరైతే బీడీ సిగరెట్ తాగేటప్పుడు పక్కనే ఉండి ఆ పొగను పీలుస్తారో వాళ్ళను సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అంటారు, లేదా ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. సో వీళ్ళలో కూడా సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు మరియు చిన్నపిల్లలు దీంట్లో ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. అలాగే పొల్యూషన్ మూలంగా, ఇండోర్ పొల్యూషన్ గాని అవుట్డోర్ పొల్యూషన్ గాని. ఇండోర్ పొల్యూషన్ అయితేనేమో ముఖ్యంగా కట్టెల పొయ్యి వాడి వంట చేసే వాళ్ళు గాని, పిడకలతో వంట చేసే వాళ్ళు గాని ఆ పొగకు ఎక్స్పోజ్ కావడం మూలంగా సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన ఇంటి పక్కల అలాగే పంట పొలాలలో చెత్త చెదరం కాల్చడం మూలంగా ఆ పొగ ఎక్స్పోజ్ కావడం మూలంగా సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒకటే కాకుండా ఈ దుమ్ము ధూళికి ఎఫెక్ట్ కావడం గాని, ఆ తర్వాత ఈ వాతావరణ కాలుష్యానికి, వాహనాల కాలుష్యానికి, ఆ తర్వాత ఈ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కాలుష్యానికి ఎక్స్పోజ్ కావడం మూలంగా సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో పనిచేసే చోట, బొగ్గు గనులలో పనిచేసే వాళ్ళు గాని, సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు గాని, లేకపోతే పత్తి పరిశ్రమలో పనిచేసే వాళ్ళు గాని, లేకపోతే రసాయనాలు విడుదలయ్యేటువంటి ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు గాని, బంగారం దుకాణంలో బంగారం చేసే వాళ్ళు గాని ఈ సిఓపిడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చిన్న పిల్లలలో చిన్నతనం లోపల మాటి మాటికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడం మూలంగా పెద్దగా అయిన తర్వాత వారిలో సీఓపీడి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆస్తమా పేషెంట్ లో కూడా ఎవరిలో అయితే ఆస్తమాకు మందులు వాడరో, ఎవరిలో అయితే ఈ ఆస్తమా ముదిరిపోయి ఉంటుందో వాళ్ళలో సీఓపీడి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది లోపల వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎవరిలో అయితే దాదాపు ఇది 1% మాత్రమే ఉంటుంది. ఎవరిలో అయితే ఆల్ఫా 1 యాంటీట్రిప్సిన్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది, ఆ ఎంజైమ్ డిఫిషియన్సీ మూలంగా వంశపారంపర్యంగా సీఓపీడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
3: ఇవి కారణాలు గురించి చూస్తే,
4: ఇవి కారణాలు.
3: ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయో ఒకసారి చెప్తారండి.
4: సీఓపీడి లక్షణాలు ఏంటంటే, ముఖ్యంగా ఈ మొదటి దశలో సీఓపీడి లోపల లక్షణాలు ఏంటంటే కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ, వ్యాధి ఎక్కువయ్యే కొద్దీ ఈ కొద్ది దూరం నడిచినప్పుడు గాని మెట్లెక్కినప్పుడు గాని దమ్ము రావడం జరుగుతుంది. ఇంకా వ్యాధి ముదిరే కొద్దీ ఈ చిన్న చితక పనులు చేసినప్పుడు కూడా సీఓపీడి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు గాని, లేదంటే ఈ తన బట్టలు తను వేసుకున్న తర్వాత గాని, ఇలా చిన్న చిన్న పనులు చేసినప్పుడు కూడా దమ్ము రావడం జరుగుతుంది. ఇంకా వ్యాధి తీవ్రంగా ముదిరినట్లయితే కూచున్న చోటనే లేదా పడుకున్నప్పుడు కూడా దమ్ము వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రెస్టింగ్ కండిషన్ లో కూడా దమ్ము వచ్చే అవకాశం ఉంటుంది వ్యాధి ముదిరినట్లయితే. అదేవిధంగా దగ్గు ఉంటుంది, దగ్గుతో పాటు తెమడ ఉంటుంది. ఇది ఇంతకు ముందేమో అంటే ఎర్లీ స్టేజ్ లో అడపదడప అప్పుడప్పుడు దగ్గు వస్తుంది, కానీ సీఓపీడి వ్యాధి ముదిరే కొద్దీ ప్రతిరోజు విడువనటువంటి దగ్గు ఈ సీఓపీడి యొక్క లక్షణము. అదేవిధంగా ఛాతి పట్టేసినట్లు ఉండడము, ఛాతి బరువుగా ఉండడము, గొంతులో నుంచి పిల్లుకూతలు రావడము, ఇలాంటి లక్షణాలు సీఓపీడిలో ఉంటాయి. దీంతో పాటుగా తొందరగా అలసిపోవడం అనేటటువంటి లక్షణము, అలాగే ఆకలి కాకపోవడము, బరువు తగ్గిపోవడము, ఇలాంటి లక్షణాలు సీఓపీడిలో ఉంటాయి. ఈ లక్షణాలే టీబీ వ్యాధులు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన పరీక్షలు చేసుకోవడం మూలంగా మనం సీఓపీడి వ్యాధిని ఇతర వ్యాధుల నుంచి మనము

0: దూరం చేసుకోవచ్చు, అంటే డయాగ్నోసిస్ అనేటటువంటిది దూరం చేసుకోవచ్చు.
1: అంటే ఇది సిఓపిడినే, ఇది ఇతర వ్యాధి కాదని నిర్ధారించవచ్చు.
0: ఎస్, అంటే ఒక ఎక్స్రే చేసుకోవడం మూలంగా అయితేనేమి, ఈసీజీ చేసుకోవడం మూలంగా అయితేనేమి, అంటే దేని వల్ల వచ్చింది, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులు ఏమైనా ఉన్నాయా, అంటే టీబీ గానీ, లంగ్ క్యాన్సర్ గానీ, గుండె అంటే లెఫ్ట్ వెంట్రుకులర్ హైపర్ట్రోఫీ గానీ, లెఫ్ట్ వెంట్రుకులర్ ఫెయిల్యూర్ గానీ, ఇవన్నీ ఈ సిఓపిడి వ్యాధిని పోలి ఉంటాయి అన్నట్టు. సో ఈ పరీక్షలు చేయడం మూలంగా సిఓపిడిని ఇతర వ్యాధులను డిఫరెన్షియేషన్ చేయవచ్చు.
1: నిర్ధారణ ఎట్లా?
0: ఈ సిఓపిడిని నిర్ధారించడానికి ముఖ్యంగా లక్షణాలను బట్టి సిఓపిడిని నిర్ధారించవచ్చు. అలాగే ఎక్స్రే తీయడం మూలంగా కూడా సిఓపిడి వ్యాధి ఉందా లేదని తెలుసుకోవచ్చు. అంటే ఎక్స్రే అనేది సిఓపిడి వ్యాధి నిర్ధారణలో అంత ప్రముఖ పాత్ర వహించదు, బట్ ఏంటంటే మిగతా ఊపిరితిత్తుల వ్యాధులు ఏమైనా ఉన్నాయా లేవా అని తెలుసుకోవచ్చు. అతి ముఖ్యమైనటువంటిది ఈ ఊపిరితిత్తుల వ్యాధి, సిఓపిడి అనేటువంటి ఈ వ్యాధిని డయాగ్నోసిస్ చేయడానికి అతి ముఖ్యమైనటువంటి పరీక్ష ఏంటంటే పిఎఫ్టి అంటాము, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. అంటే ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష అనేటువంటిది చేయడం మూలంగా, అంటే కుంచుకుపోయినటువంటి వాయునాళాలను వెడల్పు చేయడానికి బ్రాంకో డైలేటర్స్ లేదా ఈ ఇన్హేలర్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఆస్తమా లోపలనైతేనేమో తొందరగా వాయునాలము వెడల్పుగా మారుతుంది, కానీ సిఓపిడిలో కుంచుకుపోయిన వాయునాలము వెడల్పుగా రాదు, దాన్ని బట్టి సిఓపిడి అని నిర్ధారిస్తాము. అదే కాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి పరీక్ష ఉంటుంది, దాన్ని డిఫ్యూజింగ్ కెపాసిటీ ఆఫ్ లంగ్ ఫర్ కార్బన్ మోనాక్సైడ్ అనేటటువంటి పరీక్ష మూలంగా కూడా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని, ఊపిరితిత్తుల యొక్క పనితనాన్ని అంచనా వేయవచ్చు. అదేవిధంగా సిటీ స్కాన్ చేసుకోవడం మూలంగా కూడా ఈ సిఓపిడిని స్పష్టంగా గుర్తించవచ్చు అన్నట్టు. ఈ విధమైనటువంటి పరీక్షలు చేసుకోవడం మూలంగా సిఓపిడిని మనము నిర్ధారించుకోవచ్చు.
1: అంటే మీరు చెప్పిన లక్షణాలు ఇంతకుముందు చూసినట్లయితే ఆస్తమాకును సిఓపిడికి చాలా వరకు లక్షణాలు ఒకే విధంగా ఉన్నాయి.
0: అవును,
1: డిఫరెన్సెస్ ఎట్లా ఉంటాయి?
0: ఆస్తమా సిఓపిడి అనేటువంటిది లక్షణాలు రెండు సేమ్ గానే ఉంటాయి, కానీ ఒకటి ఏంటంటే ఆస్తమా అనేటటువంటిది చలికాలము వర్షాకాలం మాత్రమే వస్తుంది, కానీ సిఓపిడి అనేటటువంటి వ్యాధి ఏ కాలంలో అయినా ఉంటుంది, అంటే విడువనటువంటి దగ్గు దమ్ము ఎప్పుడైనా గానీ ఉంటుంది. ఈ ఆస్తమా అనేటటువంటిది చిన్నతనంలో లేదా వృద్ధులలో ఏ వయస్సులో అయినా రావచ్చు, కానీ సిఓపిడి అనేటువంటిది వృద్ధుల్లో మాత్రమే వస్తుంది. అలాగే బ్రాంకో డైలేటర్స్, ఇన్హేలర్స్ ఇచ్చిన తర్వాత ఆస్తమా అనేటటువంటిది తొందరగా లక్షణాలు తగ్గిపోతాయి, కానీ సిఓపిడిలో అలా తొందరగా లక్షణాలు అనేటువంటివి తగ్గవు. ఈ విధంగా ఆస్తమాను సిఓపిడిని డిఫరెన్షియేషన్ చేస్తాము.
1: మరి దీనికి చికిత్స ఎట్లా ఉంటుందండి? ఒకవేళ చికిత్స తీసుకోకుంటే మన దాని పరిణామం ఎట్లా ఉంటుంది?
0: ఈ సిఓపిడి వ్యాధికి రెండు రకాలుగా ట్రీట్మెంట్ ను విభజిస్తాము. ఒకటి ఏంటంటే నిలకడగా ఉండే సిఓపిడి, రెండోది తీవ్రమైనటువంటి వ్యాధి ఉన్నటువంటి సిఓపిడి. నిలకడగా ఉండే సిఓపిడి అంటే స్టేబుల్ సిఓపిడి అంటాము, అతి తీవ్రమైనటువంటి లక్షణాలు ఉండే సిఓపిడి అంటే అక్యూట్ ఎక్సాసర్బేషన్ అని అంటాము. ఈ స్టేబుల్ సిఓపిడి లోపల ముఖ్యంగా ఈ కుంచుకుపోయిన వాయునాళాలను వెడల్పు చేయడానికి బ్రాంకో డైలేటర్స్ ని పౌడర్ల రూపంలో గాని లేదంటే ఇన్హేలర్ల రూపంలో గాని లాంగ్ యాక్టింగ్ బ్రాంకో డైలేటర్స్ ను ఇస్తాము. అదే విధంగా కార్టికోస్టీరాయిడ్స్ అని ఈ అంటే ఒక వారం రోజుల పాటు ఇస్తాము. ఇది కాకుండానే స్మోకింగ్ మానిపించడానికి కౌన్సిలింగ్ ఇస్తుంటాము. అదేవిధంగా సిఓపిడి పేషెంట్లలో మాటి మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ గాని న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ గాని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో నాన్ ఫార్మకోథెరపీ లోపల ఇంకో పల్మరీ రీహాబిలిటేషన్ అనేటటువంటిది ఉంటుంది. ఈ పల్మరీ రీహాబిలిటేషన్ లోపల ఈ చిన్న చిన్న వ్యాయామాలు చేయించడము, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించడము, అలాగే ఈ సిఓపిడి వ్యాధిపైన అవగాహన కల్పించడము, సిఓపిడి వ్యాధిపైన ఎడ్యుకేషన్ అవేర్నెస్ కల్పించడం అనేటటువంటిది ఉంటుంది. సో అదేవిధంగా ఒకవేళ వ్యాధి తీవ్రత ముదిరినట్లయితే వీళ్లలో కొన్ని రకాల సర్జరీలు చేస్తుంటాము. ఎంఫైసీమా అనేటటువంటిది ఉన్నప్పుడు లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీ అనేటటువంటిది చేస్తాము. దీంట్లో చేసిన తర్వాత ఏమిటంటే ఊపిరితిత్తుల సామర్థ్యము మంచిగా ఉండడము, ఊపిరితిత్తులు వాటి పనితీరు మెరుగుపడడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఈ ఊపిరితిత్తుల్లో గాలి గదులు కలిసిపోయి ఒక బుల్లలాగా ఏర్పడుతుంది, అలాంటప్పుడు బుల్లెక్టమీ అనే సర్జరీ చేయడం మూలంగా ఈ సిఓపిడి నుంచి ఈ ఉపశమనం కలిగించుకోవచ్చు. కొద్ది మందిలో ఒకవేళ ఖర్చు పెట్టుకునే వాళ్ళలో డబ్బులు ఉన్న వాళ్ళలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు, పరిస్థితి చేజారిపోయినప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటటువంటిది ఊపిరితిత్తులను మార్చి కూడా మరో ఊపిరితిత్తి పెట్టుకోవచ్చు. ఇలాంటి ట్రీట్మెంట్ ని సిఓపిడి లోపల చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇందాక అక్యూట్ ఎక్సర్సైజ్ అనుకున్నాం కదా, ఈ అక్యూట్ ఎక్సర్సైజ్

0: ఉంటుంది. ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ ని COPD లోపల మనము తీసుకుంటా ఉంటాము.
1: మరి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ COPD అనేది కొంచెం తీవ్ర పరిణామాలకు గురి చేసే వ్యాధిగానే కనబడుతుంది, ముఖ్యంగా వయసు మళ్లిన వాళ్ళలో. కాబట్టి మరి ముందు నుంచి జాగ్రత్త పడితే మరి ఇటువంటి పరిణామాల నుంచి మనం తప్పించుకోవచ్చు. మరి ఇది COPD అనే వ్యాధి రాకుండా ఎట్లా నివారించుకోవాలి జాగ్రత్తలు?
0: COPD రాకుండా ఎలా నివారించుకోవాలంటే ముఖ్యంగా మనము కారణాలు తెలుసుకోవాలి. COPD ఎలా వస్తుందో కారణాలను తెలుసుకుని వాటిని నిరోధించినట్లయితే COPD వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు. ఒకటి ఏంటంటే స్మోకింగ్ చేయడము, బీడీలు సిగరెట్లు తాగే వాళ్ళు ఖచ్చితంగా COPD రావద్దు అని అనుకుంటే ఖచ్చితంగా ఆ క్షణమే మానేయాలి. ఈ బీడీలు సిగరెట్లు తాగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి పక్క నుండి పొగను పీల్చరాదు. అదేవిధంగా దుమ్ముకు ధూళికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ వాహనదారులు గాని లేకపోతే ఈ రోడ్డుకు ఇరువైపున ఉన్నటువంటి దుకాణదారులు గాని దుమ్ముకు ధూళికి మాటి మాటికి దీర్ఘకాలికంగా ఎక్స్పోజ్ కాకూడదు. ఒకవేళ పొగ తాగడము ఈ దుమ్ముకు ధూళి ఎక్స్పోజ్ కావడం అనేటటువంటిది ఉంటే ఖచ్చితంగా వారిలో COPD వస్తుంది. సో ఇలాంటి నివారణ చర్యలు రాకుండా ఈ మాస్క్ అడ్డుపెట్టుకోవడం గాని పొగ తాగకుండా ఉండడం గాని చేసినట్లయితే COPD వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు. అలాగే COPD వచ్చినటువంటి వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో COPD ఒకసారి వచ్చిందంటే పల్మనాలజిస్టు చెప్పినట్టు ఈ ఇన్హేలర్స్ ను క్రమం తప్పకుండా వాడాలి, ఇన్హేలర్స్ ను రాంగ్ గా వాడకూడదు, అలాగే రెగ్యులర్ గా ఫాలో అప్ లో ఉండాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం COPD నుంచి కాపాడుకోవచ్చు. అలాగే మంచి ఆహారం పౌష్టికాహారం తీసుకోవాలి, ఈ ప్రోటీన్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు తీసుకోవాలి, పండ్లు ఫలాలు తీసుకోవాలి, ప్రతిరోజు ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. అదేవిధంగా మంచిగా సుఖమయమైనటువంటి నిద్ర పోవాలి, 7 గంటల నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానము ప్రాణాయామం చేసినట్లయితే COPD నుంచి ఉపశమనము కలిగించుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే COPD నుంచి ఈ COPD ఎంత భయంకరమైనా సరే ప్రతి ఒక్కరూ ఎదుర్కోవచ్చు.
1: డాక్టర్ గారు, మరి COPD అనే 4 అక్షరాలు చూస్తే సింపుల్ గానే కనబడుతుంది, కానీ మరి ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. కాబట్టి ముందు నుంచి జాగ్రత్త చర్యలు తీసుకుని మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం సలహాలు పాటించినట్లయితే ఈ వ్యాధి బారిన మనం పడకుండా జాగ్రత్త పడవచ్చు. మరి చాలా మంచి విషయాలు శ్రోతలకు అందించినందుకు శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు అండి. నమస్కారం అండి.
0: థాంక్యూ అండి.
2: కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస సంబంధ వ్యాధుల ఎమర్జెన్సీ హాస్పిటల్. శ్వాసకోశ సంబంధ వ్యాధులు మనల్ని ఊపిరాడనీయకుండా చేస్తాయి. ఎంతకు తగ్గని గురక COPD, ILD లాంటి దీర్ఘకాలిక వ్యాధులకే కాకుండా బ్రాంకైటిస్, ఇంకా సిగరెట్ తాగటం వల్ల వచ్చే వ్యాధులకు వైద్యం అందించడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్యులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు. సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీపా హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 225225. శ్రోతలు ఇంతవరకు కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో COPD వ్యాధికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్టు డాక్టర్ బి రాజేశ్వర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త బి సూర్యప్రకాష్ గారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 20 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న

0: సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
8: ప్రకటన విన్నారు శ్రోతలకి ఒక గమనిక. ఈరోజు ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షదివ్య తేజ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఖుషి సినిమా కోసం జీన్స్ శ్రీనివాస్ హరిని పాడిన ఈ పాట విందాం.

0: మీరు విన్న ఈ పాట ప్రేమ చిత్రంలోనిది. శ్రోతలకి మరో కమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా, మూతబిందు, గ్లకోమా వంటి కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ ముగల గారు తగిన సలహాలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు రేపు ఉదయం 7:30. గమనిక విన్నారు.
1: జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలకి మరో గమనిక, ఈ నెల 11వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్టు డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి నిసమపద్ కేంద్రం సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి వేదాంత్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం వర్షదివ్య తేజ గారు శ్రోతలకు అందించే సలహాలు, సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. వేదాంత్ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంత్ హాస్పిటల్.
2: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలందిస్తున్నారు.
1: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంత్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు ఎక్కువ కామన్గా మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ. 10 కపుల్స్లో ఒక కపుల్ పిల్లలు పుట్టడం లేదంటూ డాక్టర్ దగ్గరికి మోస్ట్ కామన్గా వస్తున్నారు. దానికి ఫ్యాక్టర్స్ వేరే వేరే రీజన్స్ అయి ఉండొచ్చు. ఎన్విరాన్మెంట్గా కానీ, లేదు అనుకుంటే సోషల్గా కానీ, ఏజ్ ఫ్యాక్టర్స్తో కానీ, లేట్ సెటిల్మెంట్స్ కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. కానీ మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్, ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అని అంటాం దాన్ని అంటే, ఫస్ట్ మనకి ఒక కపుల్ మ్యారేజ్ అయిన కనీసం 12 మంత్స్ లోపు వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ఉండి కన్సీవ్ అవ్వలేదు అంటే అప్పుడు వాళ్ళ ఇన్ఫర్టిలిటీ కపుల్గా మనం పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు అయితే అవసరం లేదు. కానీ ఇప్పుడు కొంతమంది మనకి నార్మల్గా కూడా 2-3 మంత్స్కే వస్తున్నారు, బట్ ఆ ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం కరెక్ట్ కాదు. మినిమం 1 ఇయర్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1 ఇయర్లో కూడా మనకి ఏ ప్రొటెక్షన్ తీసుకోకుండా కన్సీవ్ అవ్వలేదు పేషెంట్ అంటే అప్పుడు ఎవాల్యుయేషన్ అనేది చేయాలి. అంటే ఎందుకు అవ్వట్లేదు ఏంటి అనేది చెక్ చేసుకోవడం అనేది కరెక్ట్. ఇన్ఫర్టిలిటీ కూడా పిల్లలు పుట్టకపోవడం 2 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ టైం ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వలేదు అనుకోండి, దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. లేదు ఒకసారి బేబీ ఉంది, లేదు రికరెంట్ 1-3 సార్లు అబార్షన్లు అయ్యి తర్వాత పిల్లలు పుట్టడం లేదు అంటే దానికి వేరే కాజెస్ ఉంటాయి, దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. మనం ఎప్పుడైనా పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్ ప్రైమరీయా సెకండరీ అంటే ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎప్పుడు కన్సీవ్ అవ్వలేదా, లేదు అబార్షన్స్ అట్లా కన్సీవ్ అయ్యి అబార్షన్లు అయ్యి, లేదంటే ఒక బేబీ ఉండి సెకండ్ టైం కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుందా, అలాంటి హిస్టరీ తీసుకొని దాన్ని బట్టి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది ఇన్ఫర్టిలిటీ అనేది, ఏంటి మోస్ట్ కామన్ కాజెస్ ఏంటి? 2 రకాలుగా ఉంటాయి కపుల్లో, ఇద్దరికీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకరు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, మేల్ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, ఆడవారిలో ఉన్న లోపాల కారణంగా కానీ మగవారిలో ఉన్న. కొన్ని కపుల్స్లో ఏంటి ఇద్దరికీ ఉంటాయి. సో కరెక్ట్ టైంలో ఎగ్జాక్ట్ ఎక్కే టైంలో ఇద్దరికీ ఎవాల్యుయేషన్ చేసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే వీ కెన్ గో ఫర్ కరెక్ట్ ప్రెగ్నెన్సీ. అండ్ మోస్ట్ కామన్గా

30% ఫీమేల్ ప్రాబ్లం వల్ల వస్తుంది, 15-20% మేల్ ఇన్ఫర్టిలిటీ వల్ల వస్తుంది. కొంతమందిలో ఆల్మోస్ట్ మ్యాక్సిమం 40% ఆఫ్ ద కపుల్స్లో ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందిలో అసలు ఇద్దరికి అంత నార్మల్ ఉంటుంది కానీ పిల్లలు ఉండరు. అదేంటి అంటే అన్నోన్ కాజెస్ అంటాం. దానికి కరెక్ట్గా మనము పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఇంకా అన్ని ప్రాబ్లమ్స్లో ఎవాల్యుయేషన్ ఫస్ట్ ఆడవారికి చూస్తాం, తర్వాత మగవారికి చూస్తాం. ఇద్దరికి ఏం లేదు, నార్మల్గా ఉంది, కానీ లేదు ఇద్దరిలో ప్రాబ్లం ఉంది, మదర్లో ఎక్కువగా ప్రాబ్లం ఉంది అనుకుంటే సొరగేట్ మెజర్స్ ద్వారా కూడా, అంటే డోనార్ ఓవమ్ కానీ డోనార్ ఎగ్ ద్వారా కానీ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఉండి పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మోస్ట్ కామన్గా న్యాచురల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఫస్ట్ అయితే ఎవరికైనా ఆడవారిలో పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ వల్ల అవ్వచ్చు, లేదు గ్రోత్ సరిగ్గా లేకపోవడం, గర్భసంచి గ్రోత్ కానీ ఎగ్ గ్రోత్ కానీ సరిగ్గా లేకపోవడం అవ్వచ్చు, లేదు మేల్లో అయితే సెమెన్ అంటే ఏంటంటే వీర్య కణాలు సరిగ్గా లేకపోవడం కానీ, వాటిలో ఏమైనా డిఫెక్ట్ ఉండడం కానీ, కణాల మొటిలిటీ కానీ కణాల మూమెంట్ కానీ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ఫస్ట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి కాజెస్ ఏంటంటే ఎందువల్ల వస్తుందని ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి చూద్దాం. ఫీమేల్ పార్ట్నర్లో మామూలుగా ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ వన్, ఎగ్ రిలీజ్ అయింది అంటే ఆ రిలీజ్ అయిన ఎగ్ గర్భసంచి దాకా వెళ్ళలేకపోవడం. గర్భసంచికి రెండు ట్యూబ్స్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, వాటి ద్వారా గర్భసంచి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో ఆ ట్యూబ్లో ఏమైనా బ్లాక్ ఉన్నా, ట్యూబ్లో ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కూడా అది వెళ్ళదు, కాబట్టి అప్పుడు ఇన్ఫర్టిలిటీ రావచ్చు. నెక్స్ట్ కాజ్ ఏంటంటే యూట్రస్. యూట్రస్లో ఏం డిఫెక్ట్ ఉంది, యూట్రస్కి గడ్డల్లాగా అట్లా ఏమైనా ఫైబ్రాయిడ్స్ అంటాం కదా అలా ఏమైనా అయినా, లేదు యూట్రస్లో ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఎప్పుడైతే ఆ ఎగ్ వీర్యకణాలతో కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అయిందో, బేబీ ఫామ్ అయిందో, ఆ బేబీ ఫామ్ అయిన తర్వాత గర్భసంచికి వచ్చి అతుక్కోవాల్సి ఉంటుంది. ఆ అతుక్కోవడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి, అదే ఒక రీజన్. లింక్ నెక్స్ట్ వన్ వచ్చేసి గర్భసంచి మూతి దగ్గర వీర్యకణాలు పైకి రావడానికి ఏమన్నా దారిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, అవి కూడా దీనికి రీజన్ అవ్వచ్చు. లేదు ఇవన్నీ బాగున్నాయి, ఇవన్నీ బాగున్నా కూడా పిల్లలు అవ్వట్లేదు అనుకుంటే ఇంకొకటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అతనిలో. హార్మోన్స్ బాడీలో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ ఏంటంటే ఈ హార్మోన్స్ అన్నీ లేడీస్లో కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవ్వడం టైంకి, ఆ ఎగ్ కరెక్ట్ ప్రాపర్గా గ్రో అవ్వడం ఇవన్నిటికి హెల్ప్ చేస్తుంటాయి. ఈ హార్మోన్స్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటే కూడా ఎగ్ క్వాలిటీ సరిగ్గా రాక మన కన్సీవింగ్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఓవ్యులేషన్ ప్రాబ్లం. ఓవ్యులేషన్ అంటే ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లం. ఇప్పుడు నీటి బుడగల ప్రాబ్లం అన్నది ఎవరిలోనైనా ఎక్కువగా వస్తుంది, పెళ్లి అయిన వాళ్ళలో కానీ పెళ్లి కాని వాళ్ళలో కానీ మోస్ట్లీ. ఏంటంటే దీనికి రీజన్ ఏంటంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్, ఎక్కువగా ఒకే దగ్గర కూర్చొని ఉండడం, యాక్టివ్గా లేకపోవడం, లావుగా ఉండడం, ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే అడిపోజ్ టిష్యూ అనే కొవ్వు అనేది ఎక్కువగా మన పేరుకుపోయి ఉంటుంది, కాబట్టి ఆ కొవ్వు ద్వారా ఆ హార్మోన్స్ ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళలో ఎగ్ గ్రోత్ సరిగ్గా ఉండదు, ఎగ్స్ అన్నవి ప్రాపర్ సైజ్కి రాకుండా ఎగ్ గ్రోత్ అనేది ఉండదు, సో ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఇది మోస్ట్ కామన్గా ఈ కాలంలో అయితే మోస్ట్ కామన్గా పీసీఓడి అనేది ఎక్కువగా ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ట్యూబ్స్లో, ట్యూబ్స్లో ఏంటంటే ట్యూబల్ బ్లాక్, ట్యూబ్ బ్లాక్ ఉంది, ట్యూబ్ కంప్లీట్గా మూసుకుపోయింది అనుకోండి, రిలీజ్ అయిన ఎగ్ అది క్వాలిటీ ఎగ్ అయినా కాకపోయినా అది ప్రాపర్గా లేకపోవడం వల్ల ఏంటంటే వచ్చిన ఎగ్ కూడా యూట్రస్ని రీచ్ అవ్వదన్నమాట. ఆ ట్యూబల్ బ్లాకేజ్ వల్ల కూడా కన్సీవింగ్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. అది కాకుండా ఉండేది గర్భసంచిలో ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏంటంటే గర్భసంచికి గడ్డలు రావడం కానీ, లేదు గర్భసంచి పొర ఎక్కువగా మందం రీచ్ కాలేకపోవడం, ఫర్టిలైజ్ అయిన ఎగ్ అన్నది వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వాలి, అంటే ఏంటి గర్భసంచికి అతుక్కొని అక్కడ గ్రోత్ స్టార్ట్ అవ్వాలి, కానీ ఆ గర్భసంచి పొర దానికి కావాల్సినంత ప్రాపర్ మందం లేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అతుక్కోక మనకు ప్రెగ్నెన్సీ రాదన్నమాట. అది కాకుండా ఇంకొకటి ఇన్ఫెక్షన్స్, గర్భసంచికి కానీ గర్భసంచి చుట్టుపక్కల కానీ మొత్తం ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా ఆ ఇన్ఫెక్షన్స్ ఏం చేస్తాయంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ రానివ్వదు, అది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఏజ్ ఫ్యాక్టర్స్. మదర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా మోస్ట్ కామన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అది ఫీమేల్స్. ఇప్పుడు మేల్ ఫర్టిలిటీ అంటే మేల్ పార్ట్నర్కి దేనివల్ల ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా వస్తుంది అంటే తక్కువగా స్పర్మ్ కౌంట్, వీర్యకణాల కౌంట్ తక్కువగా ఉండడం, లేదు వీర్యకణాల్లో గ్రోత్ ప్రాపర్గా లేకపోవడం, అంటే వాటి ఉండాల్సిన షేప్ సైజులో డిఫరెన్స్ రావడం, వాటి మొటిలిటీలో అంటే అవి కదలికలో ప్రాబ్లం ఉండడం. మామూలుగా వీర్యకణాలు అన్నవి గర్భసంచి మూతి ద్వారా గర్భసంచి లోపల నుంచి మొత్తం పాస్ అయ్యి ట్యూబ్లో ఎగ్ని కలుసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి మూమెంట్ అన్నది ప్రాపర్గా ఉండాలి వీర్యకణాలది. అలాంటి మూమెంట్ ప్రాపర్గా లేకపోయినా అవి ట్యూబ్ని రీచ్ అవ్వక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఈ మూడిటి కామన్,

స్పోమ్స్ ఉండడం, సైజ్ అండ్ షేప్ కరెక్ట్గా లేకపోవడం, ట్రాన్స్పోర్ట్లో కదలికలో ప్రాబ్లం ఉండడం, ఈ మూడు అన్నవి మెయిన్ రీజన్స్. తక్కువ స్పర్మ్ కౌంట్ ఎందుకు వస్తుంది? ఒకటి, మేల్ పార్ట్నర్లో మనకి స్పర్మ్ని ఏంటంటే ఆ వీర్యకణాలు ఫామ్ అవ్వడంలో ఇబ్బంది పడడం, టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం అన్నమాట. వీర్యకణాలు ఎక్కడైతే ఎగ్స్ అనేది వాళ్ళ మేల్స్లో ప్రొడ్యూస్ అవుతాయో అక్కడ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉండడం, వాటి ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం ఉండడం. ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళ టెస్టిస్ అంటాం, ఆ టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అయిన వీర్యకణాలన్నీ సెమెన్లోకి అంటే ఏంటంటే వీర్యంలోకి రాగలగాల, ఆ ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తక్కువ స్పర్మ్ కౌంట్ అనేది మోస్ట్ కామన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ వీటన్నిటికీ తీసుకుంటూ ఉంటే మనము తర్వాత ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. కొన్ని కపుల్స్లో అయితే ఇద్దరికీ ప్రాబ్లం ఉంటుంది, అంటే మేల్ పార్ట్నర్లో అయితే మనకి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ గ్రోత్ ఎలా ఉందో చూసుకుంటూ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేసుకుంటూ వీ కెన్ ట్రీట్ ఫైర్. లేదు, ఇద్దరిలో ప్రాబ్లం ఉంటే ఇద్దరికి ఒకేసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్తో ద్వారా కూడా కన్సీవ్ అవ్వట్లేదు, వాళ్ళు సెట్ అయ్యే పరిస్థితిలో లేదు ఆ ప్రాబ్లం అనుకుంటే ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో డోనార్ ఎగ్, డోనార్ స్పెర్మ్ అనేది కూడా వచ్చాయి. కానీ అవి ఫస్ట్ ఇవన్నీ పాసిబిలిటీస్ అన్ని రూల్ అవుట్ అయ్యి తర్వాత అసలు అలాంటి ఛాన్సెస్ ఏం లేవు అన్నప్పుడు నెక్స్ట్ వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల అన్ఎక్స్ప్లెయిన్ అంటాం అనమాట. ఏంటంటే రీజన్ ఏం కనబడదు మనకు, అన్ని నార్మల్ ఉంటాయి. ఫీమేల్ పార్ట్నర్లో అన్ని నార్మల్ ఉంటుంది, మేల్ పార్ట్నర్లో అన్ని నార్మల్ ఉంటుంది, బట్ కన్సీవింగ్లో ప్రాబ్లం ఉంటుంది. సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ, సక్సెస్ఫుల్ ఫర్టిలైజేషన్ కావడానికి ప్రాబ్లం ఉంటుంది. అది మోస్ట్ కామన్గా 20% ఆఫ్ ద కపుల్స్లో చూస్తూ ఉంటాం మనం. దానికి మనం ఏంటంటే పాసిబుల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే కరెక్ట్ టైం ఆఫ్ ఫర్టిలైజేషన్ కపుల్కి తెలియకపోవడం, అది మోస్ట్ కామన్గా ఉంటుంది. ఏంటంటే కరెక్ట్గా ఎగ్ 14th day ఆఫ్ సైకిల్ రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన టైంలో ఫర్టిలైజేషన్ అవుతేనే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయినాక వితిన్ 24 అవర్స్లో అంటే అది వీర్యకణంతో కలవకపోతే ఎగ్ అన్నది చనిపోతుంది. సో మనకు ఆ తర్వాత కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో కరెక్ట్ టైం ఆఫ్ ఇంటర్ కోర్స్ తెలియక కూడా మోస్ట్ కామన్గా ఈ ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఏంటంటే అడ్వాన్స్డ్ ఏజ్, మదర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఎగ్ క్వాలిటీ అన్నది బాగున్నా సక్సెస్ఫుల్గా నార్మల్ కన్సీవ్ అవ్వడానికి కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఎగ్ క్వాలిటీ బాగున్నా కూడా బట్ అది ఫర్టిలైజ్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చూసుకొని దెన్ వీ షుడ్ ట్రీట్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఉన్నాయని ఎలా కనుక్కుంటాము, ఫస్ట్ ఫీమేల్ పార్ట్నర్లో ఓవ్యులేషన్ అంటే ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవుతుందా లేదా మనం చూసుకోవాలి. కాబట్టి ఒక అల్ట్రాసౌండ్ బేసిక్ స్కానింగ్ చేసుకుంటే ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం, నీటి పిడుగుల ప్రాబ్లం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా మనకు తెలిసిపోతుంది. అది కాకుండా నెక్స్ట్ ఇంకా అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా, ఓపెన్ ఉన్నాయా, అంటే ట్యూబ్ పేటెన్సీ మనం చూసుకోవాలి. ఓపెన్ ఉంది అంటే మనకు కన్సీవింగ్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, బ్లాక్ ఉంటే ఆ ప్రాపర్ ట్రీట్మెంట్ అవసరం పడుతూ ఉంటుంది. సో ట్యూబల్ బ్లాకేడ్ ఎట్లా తెలుసుకుంటామంటే ఓన్లీ ఒక ఎక్స్రే ఉంటుంది, హెచ్ఎస్జి అనే ఒక టైప్ ఆఫ్ ఎక్స్రే ఉంటుంది అనమాట, ఆ ఎక్స్రే ద్వారా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏమున్నా మనకు స్కాన్లో తెలిసిపోతుంటే, ఇవన్నీ కాకుండా హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఎగ్స్ క్వాలిటీ క్వాంటిటీ తెలుసుకోవడానికి కూడా మనకు స్కాన్లో కాకుండా హార్మోనల్ ఎనాలిసిస్ చేసుకుంటూ ఆ హార్మోన్స్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. మేల్లో అయితే అది మేల్ పార్ట్నర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనం ఎలా చూస్తామంటే స్పర్మ్ టెస్ట్స్ అనేది ఉంటుంది, స్పర్మింగ్ అనాలిసిస్, సెమెన్ అనాలిసిస్ చేసుకొని సెమెన్లో క్వాంటిటీ క్వాలిటీ మార్ఫాలజీ అంటే ఏంటంటే సైజ్ షేప్ కూడా మనకు తెలిసిపోతాయి. సో ఏ ప్రాబ్లం ఉన్నా ఆ సెమెన్ అనాలిసిస్లో తెలిసిపోతుంది మనకి. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది నెక్స్ట్, మనకి ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటాం దీనికి అంటే ప్రాపర్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం బయట నుంచి హార్మోనల్స్ ఇచ్చేసి ఎగ్ రిలీజ్ అయ్యేది చూసుకొని ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందని సీక్వెన్షియల్గా స్కాన్ చేసుకుంటూ చూసుకుని ఆ టైంలో కలిసి ఉండమని పేషెంట్స్కి మనం సలహా ఇస్తూ ఉంటాం అనమాట. ఆ ద్వారా మోస్ట్ కామన్గా టైమ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ వాళ్ళకి చెప్తూ ఉంటాం మనం. అలా చేయడం వల్ల మోస్ట్ కామన్గా సక్సెస్ రేట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. న్యాచురల్ కన్సెప్షన్ ప్రాబ్లం అయితే ఉందంటే ఇప్పటికిప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని మనకు చాలా వచ్చాయి, IUI అని, IVF అని, ICSI అని. IUI అంటే ఏంటంటే మేల్ పార్ట్నర్ అంటే వీర్యకణాలన్నీ తీసుకొని డైరెక్ట్గా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి మదర్కి గర్భసంచిలోకి మనం ఎక్కిస్తాం అనమాట. అదేంటంటే మనము ఇప్పుడు గర్భసంచి మూతి నుంచి ద్వారా మనమే పైకి ఇస్తాం ఇంకా. సో దాని ద్వారా ఫర్టిలైజేషన్కి ఎక్కువ హెల్ప్ఫుల్ ఉంటుంది IUI. లేదు IUI ద్వారా కూడా కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఏంటంటే మనం ఇచ్చేది కూడా సరిపోవట్లేదు ఆ మూమెంట్కి అనుకుంటే ఫీమేల్ పార్ట్నర్ నుంచి ఎగ్ తీసి మేల్ పార్ట్నర్ నుంచి వీర్యకణాల ద్వారా బయటనే ఫర్టిలైజ్ చేసి ఆ ఫర్టిలైజ్ అయిన తర్వాత వీర్యకణం కలిసిన తర్వాత ఉండే బేబీని మనం గర్భసంచిలో ఇంప్లాంట్ చేస్తాం. దీన్ని IVF అంటాం, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనమాట, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటాం కదా అది. అలా కూడా మనకి ఇప్పుడు చాలా వచ్చాయి. అలాంటి ట్రీట్మెంట్స్ అన్ని తీసుకొని వీ కెన్ గో ఫర్దర్. ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీస్ ట్రీట్మెంట్స్ కూడా చాలా వస్తున్నాయి, బట్

0: అవి ఇంకా మనకి ఇంత కరెక్ట్గా అయితే ట్రీట్మెంట్స్ అన్ని ఎక్స్పెరిమెంటేషన్లోనే ఉన్నాయి, బట్ అవి మోస్ట్లీ ఇంకా టైం పడుతూ ఉండొచ్చు. బట్ ఈ ప్రాపర్గా న్యాచురల్ కన్సెప్షన్కి, ఐవీఎఫ్కి, ఐయుఐకి ఇప్పటికైతే చాలా ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
1: వేదాంశు హాస్పిటల్
2: కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ, వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
1: యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీ నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీ నగర్, నిజామాబాద్.
3: ఇంతవరకు మీరు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం వర్షదివ్య తేజ గారు తెలియజేసిన సలహాలు, సూచనలు విన్నారు. ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
4: డొనాల్డ్ ట్రంప్ ద్వారా యుద్ధ విరామం

సినీ రంజని సినిమా పాటలు వింటారు. సినీ రంజని కార్యక్రమంలో మొదటి పాటగా విందాం. శ్రేయా ఘోషల్ పాడింది కళ్యాణ్ మలిక్ సంగీత సారథ్యంలో ఆంధ్రుడు చిత్రం నుంచి.

సినీ నుంచి వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలి. కలెక్టర్ ఈలా త్రిపాఠి ఇంటింటి సర్వే ప్రారంభం. పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఈలా త్రిపాఠి గారు సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ను అనుసరిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఇందులో భాగంగా బీఎల్ఓ రుక్మిణి సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టరేట్ క్యాంప్ ఆఫీసులో జిల్లా పాలనాధికారి ఈలా త్రిపాఠి గారిని కలిసి ఎనిమినేషన్ ఫారంలు అందించారు. వీటిని పూరించి ఒక ఫారంను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారం అందించినట్టుగా ఆన్లైన్ ద్వారా బీఎల్ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం కరెక్టుగా నింపే విధంగా చూడాలని బీఎల్ఓలకు సూచించారు. ఈ ప్రకటనను నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారికి జారీ చేయడమైనది. గమనికి విన్నారు. సినీ నుంచి కార్యక్రమంలో తర్వాత పాటగా విందాం చెలి సినిమా నుంచి ఈ పాట.

శ్రోతలు టీం చేశారు 103.2 మెగాహెడ్స్ అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు సినీ రంజని సినిమా పాటలు. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, ఈ నెల 11వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతిలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్దకం, వేధించటం, తరచుగా వాంతులు, వెక్కిలు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: స్వయంవరం సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విరుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనో వికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
0: ప్రతి శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.

0: శ్రోతులకి మరో గమనిక. ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె. సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలు ఏం చేశారు? 103.2 MHz వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాన్ని. మీరు వింటున్న ఈ కార్యక్రమం సినీ రంజిని. కార్యక్రమంలో తర్వాతి పాటగా విందాం కార్తికేయ చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. సినీ నుంచి ఈ కార్యక్రమంలో చివరి పాటగా విందాం కృష్ణగారి వీరప్రేమ గాథ సినిమా కోసం హరిచరణ్, శేషాద్రి, సింధూరి విశాల్ ఆలపించిన ఈ పాటని.

0: హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ఫోన్ నంబర్ మరోసారి 8462245066. ఈ నంబర్కి మీ పేరు, మీ పూర్తి చిరునామా, పాట వివరాలు పంపాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తప్పకుండా 2 నుంచి 3 రోజుల వ్యవధిని పాటిస్తూ మెసేజెస్ చేస్తారని ఆశిస్తున్నా. కార్యక్రమంలో ముందుగా విందాం ఈ ప్రకటన.
1: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మరి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మొదటి మెసేజ్ ఇక్కడ నుంచో ఎవరో పంపించారో చూద్దాం. మరి మాకోసం బొబ్బిలి రాజా చిత్రం నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ రాస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల వీరందరి కోసం వస్తుంది ఈ పాట.

0: హృదయ రగలు కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
7: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
8: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
9: మాతృత్వం ఒక మధురమైన వరం.
10: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
9: సంప్రదించండి
10: డాక్టర్ బండారి సుజాత,
9: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
10: ఖలీల్ వాడి, నిజామాబాద్.
11: ఫోన్ 0846225334.
12: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
10: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
12: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
13: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
12: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
13: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
12: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
13: ద్వారకానగర్, నిజామాబాద్.
12: సెల్ 9

0: 3232 3238.
1: డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖైల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: విరామం తర్వాత హృదయరాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన తర్వాత రిక్వెస్ట్ ఎవరో ఎక్కడి నుంచో చూద్దాం. మరి గుడ్ మార్నింగ్ ఆకాశవాణి అని పంపించారు. గుడ్ మార్నింగ్ అండి, మా కోసం అంతఃపురం చిత్ర నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ వీరంతా పులాంగ్ నిజామాబాద్ నుంచి ఎంఏ వాహిద్ రుమాని, డాక్టర్ మహమ్మద్ జమీర్, ఫసీజ్, జునేద్, జుబేర్, ముక్రమ్, నోమాన్, ఫర్ఖాన్, జాకిర్, ఫాజిల్ వీరందరి కోసం వస్తోంది చిత్ర గారు పాడిన ఈ పాట.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్లోనేనా? వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: హృదయరంగలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ చూద్దాం. వీరంతా జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుంచి రాస్తున్నారు. కేదారి వీరేష్, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త, మా కోసం లెజెండ్ సినిమా కోసం విజయ్ యేసుదాస్ చిత్ర పాడిన పాటను వినిపించండి అంటూ తప్పకుండానే మీకోసం మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.

0: హృదయ వెలువింటిన శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా, మూతబిందు, గ్లకోమా వంటి కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ కలగారు తగిన సలహాలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మరో రిక్వెస్ట్ చూద్దాం. మా కోసం నీటి భారతం చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన పాటను వినిపించండి అంటూ రాస్తున్నారు వీరు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాసుపూర్ గ్రామం నుంచి దావుల ప్రభాకర్ రెడ్డి, ఆథ్య, సువర్ణ, హృతిక, కుషి, రిషిక వీరందరి కోసం ఈ పాట విందాం.

0: கஜா பபலா
1: சை பால்,
0: நடுவுல காமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்யானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.

శ్రోతలు టీం చేశారు 103.2 MHz అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాన్ని. మీరు వింటున్న ఈ కార్యక్రమం హృదయ రాగాలు, మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమం మన తర్వాత రిక్వెస్ట్,

మాకోసం నేరం నాది కాదు ఆకలిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించండి అంటూ రాస్తున్నారు. ఆర్మూర్ చేనేత కాలనీ రంగదారి నగర్ నుంచి జిందం నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, అంగూరు భానుతేజ, ఉదయ్ రేఖ, రియాన్ష్, హను, మహిత్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం వస్తుంది ఈ పాట. విందాం మరి.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఉదయం 10 గంటల వరకు. అందుబాటులో లేని పాటలు మాత్రం నేను వినిపించలేను. ఈ విషయాన్ని శ్రోతలు గమనిస్తారని ఆశిస్తున్నా. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్, మాకోసం హృదయ రాగాలు కార్యక్రమంలో శుభలగ్నం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించండి అంటూ రాస్తున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు, జయాం, షార్యాన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, వారందరి కోసం విందాం ఈ పాట. వినే ముందుగా వింటున్న శ్రోతలు కూడా, అలాగే కొత్త శ్రోతలు కూడా, మీరు కూడా రేడియోలో మీకు నచ్చిన పాటలు వినాలంటే మీరు చేయాల్సింది 8462245066 అనే నంబర్కి మీ పేరు, చిరునామా, పాట వివరాలు పంపాల్సిందిగా కోరుతున్నా. పాట వినిద్దాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: కరిగింపు తర్వాతి పాట కేజే యేసుదాస్ చిత్ర పాడింది కోటి సంగీత సారథిలో సోగ్గాడి పిల్లం సినిమా నుంచి. ఈ పాట కోసం మెసేజ్ చేశారు కొత్తగూడెం డిస్టిక్ ఇల్లంది నుంచి రాజేష్ కన్నా, చిన్న పసి, అనిత్ రాజ్, అనితా రాజ్, సునీత్ రాజ్, భానురాజ్, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, అమ్మి, వీరేంద్ర కోసం విందాం ఈ పాట.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు. వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినిమా పాటలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ చూద్దాం. నిజామాబాద్ ఎఫ్ఎం కి గుడ్ మార్నింగ్ అంటూ రాశారు. గుడ్ మార్నింగ్ అండి. వీరంతా నిర్మల్ జిల్లా నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ ఇంకా వారి కుటుంబ సభ్యులు మాకోసం జానీ సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. అలాగే మరో రిక్వెస్ట్, నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంగవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక మాకోసం కూడా ఇదే పాటను వినిపించండి అంటూ రాస్తున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది ఈ పాట, వినేయండి.
3: మనిషి పుట్టినాక పుట్టింది మతము,

పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది ముఖం. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఏ చెట్టగతను.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: హృదయ రగలు కార్యక్రమంలో చివరి పాటగా విందాం. కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్ర పాడింది జానకి రాముడి చిత్ర నుంచి. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు కోరసీమ జిల్లా మామిడికుదురు మండలం మురిపాల నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, నరేష్, వంశీ, సాయినాథ్, సుచిత్ర, నిహాల్ వీరందరి కోసం విందాం ఈ పాట.

ఇంతటితో ఇన్నటి హృదయ రగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 MHz.

సాయంత్రం నాంపల్లిలో భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో, అనంతరం బంజారాహిల్స్లో ఒక హోటల్లో మేధావులతో సమావేశమవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో పర్యటిస్తారు. సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకానికి సంబంధించి ప్రభుత్వం మొదటి విడతగా 142.54 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ ఏడాది 1 కోటి మంది మహిళలకు చిలక పచ్చరంగు చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గణపతి నవరాత్రుల సందర్భంగా విగ్రహాల పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వాటి ఎత్తు గరిష్టంగా 15 అడుగులకే పరిమితం చేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో నిన్న సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద శతమరాయి వద్ద వాహనం దూసుకుపోయి 3 మహిళలు అక్కడక్కడే మరణించారు. బొలెరో వాహనం ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో అదుపు తప్పి బస్టాప్లోకి దూసుకుపోగా బస్సు కోసం నిరీక్షిస్తున్న మహిళలు మరణించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ భవన్ను భారత్ ఒలింపిక్ అధ్యక్షురాలు పీటీ ఉష ఈరోజు ప్రారంభిస్తారు. 1.5 కోటి రూపాయలతో ఈ భవనం ఆధునీకరించారు. కాగా గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో వెబ్సైట్లు పీటీ ఉష ప్రారంభిస్తారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 9 గంటలకు బ్రిస్టల్ జరిగే 4వ మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుతో రాత్రి 10 గంటలకు తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03. 1990 నుండి 2005 వరకు విడుదలైన చిత్రాల నుండి హిట్ సాంగ్స్ని ఇవాళటి మన ఎవర్గ్రీన్ హిట్స్లో విందాము. మరి ముందుగా ఇవాళటి మన ఎవర్గ్రీన్ హిట్స్ని ఈ హిట్ సాంగ్తో మొదలు పెట్టేద్దాం.

0: బొబ్బిలి రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. పాటను కోరిన శ్రోతలు జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, అంగురు భాను, రియాన్స్, అన్మహిత్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఆర్మూర్ చేనేత కాలనీ నుండి. అలాగే వెంకటేష్ నందిపేట నుండి, కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ చౌటుప్పల నుండి కోరారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాలను.

వినిపించగలరు అంటూ కోరుతున్నారు. రాజేష్ ఖన్నా చిన్నపాసి, అనిత రాజ్, సునీత రాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా అమ్మి కొత్తగూడెం ఇల్లందు డిస్ట్రిక్ట్ నుండి, అలాగే వెంకటేష్ నందిపేట నుండి, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి, జిల్లలగూడ నుండి హర్నాథ్ కోరుతున్నారు జీన్స్ చిత్రం నుంచి మా కోసం పాట వినిపించగలరు అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం జీన్స్ చిత్రం నుండి ఉన్నికృష్ణన్ ఎస్పి పల్లవి పాడిన ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మాకోసం ఏదైనా మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా ఆయిషా, అలాగే సఫిల్గూడ నుండి దుర్గా సారథి, పెద్ద అంబర్పేట నుండి గుండు అంబదాస్, లావణ్య సాయి ప్రకాష్, అనిల్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ కోరుతున్నారు మాకోసం ఏదైనా మంచి పాట అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం ఈ పాట.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. కార్యక్రమంలో మాకోసం మంచి పాట అంటూ కోరుతున్నారు చంటి, చందన, జయంత్, మాన్యత, లాల్ దర్వాజ్ హైదరాబాద్ నుండి, గోపి కిషన్, ఉమాపతి ఇబ్రహీంపట్నం నుండి, శివగంగా నగర్ నుండి ధనరాజ్, సునీత, జోసెఫ్ వర్గీస్ కేరళ అలిపి నుండి కోరుతున్నారు. మాకోసం మంచి పాట వినిపించగలరు అంటే తప్పకుండానండి. మీ అందరి కోసం రౌడీ అల్లుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతిలో ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే ఈరోజు పారాథైరాయిడ్ సమస్య లక్షణాలు, కారణాలు, చికిత్స ఈ అంశం గురించి అడల్ట్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీ నగేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. ఫోన్ నంబర్లు మరొకసారి 0402324 0852, 0402324 0853, 0402295 0923.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 10:32 దాటి 50 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్లో 1990 నుండి 2005 వరకు విడుదలైన చిత్రాల నుండి సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు.

0: అల్లరి రాముడు చిత్రం నుండి హరిహరన్ హరిని పాడిన పాట విన్నారు. పాటను కోరిన శ్రోతలు గజ్వేల్ నుండి చేర్ల వెంకటేష్, శుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్, గంభీరావుపేట నుండి అవునూరు దేవేందర్, విజయలక్ష్మి, సంతోష్, సాయి కిరణ్, రమ్య, నందన్, కడతాల నుండి కానగల్ గోపాల్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అది యుగళ గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఉమ్మడి నుండి దివాకర్ విమల ఏష్ణ, నోముల భాగ్యమ్మ వెంకటేష్ సికింద్రాబాద్ నుంచి, అలాగే అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరీక్, సయీద్ ఖలీల్, ముబీన్ భాయ్, ముహమ్మద్ యాసిన్, షేక్ సలీం, మూసా కరీం నిజామాబాద్ నుండి కోరుతున్నారు. మాకోసం ఏదైనా మంచి పాట వినిపించండి అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం గజని సినిమా నుండి ఈ పాట.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్లో సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు కదా. మరి సూపర్ హిట్ సాంగ్ మాకోసం కూడా అంటూ ఊరుగొండ సాంబయ్య, మొహమ్మద్ ఖలీల్, మొహమ్మద్ రఫీ, తిరుమల్లేష్, ఈర్ల వెంకట నారాయణ కొమ్మాల గ్రామం నుండి కోరుతున్నారు. అలాగే మాకోసం కూడా మంచి పాట అంటూ కోరుతున్నారు కర్ణాటి భారతి, వాసంతి, శృతిక, సూర్యతేజ, దయానంద్, శివనగర్ వరంగల్ నుండి నరేష్, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ముసాపేట్, మహబూబ్ నగర్ నుండి కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట అన్నయ్య చిత్రం నుండి హరిహరన్ హరిణి పాడిన పాట.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. కార్యక్రమంలో మా కోసం మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద ఆయేష, అలాగే ఎడవల్లి మండలం జానకమ్మ పేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్, మోహన్, రాజేష్, ఆరాధ్య, సోను, సాయి, గుండ్లకుంట నుండి రవి, ప్రియాంక, వంశీ, కరిస్ని, జాను కోరుతున్నారు మా కోసం మంచి పాట వినిపించగలరు అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం నువ్వే నువ్వే చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ నిత్య సంతోషిని పాడిన ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆ దేశంలో 3 రోజుల పర్యటన కోసం గత సాయంత్రం మెల్బోర్న్ చేరుకున్నారు మోదీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో పర్యటిస్తారు. సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. భువనగిరిలో ఎయిమ్స్ను సందర్శిస్తారు. సాయంత్రం బీజేపీ నాయకులతో బంజారాహిల్స్లో ఓ హోటల్లో మేధావులతో సమావేశమవుతారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులకు తిరుమల తరహాలో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పాలక మండలికి దిశానిర్దేశం చేశారు. పాలక మండలి సభ్యులు నిన్న ముఖ్యమంత్రిని కలుస్తారు. రాష్ట్రంలో ఈ ఏడాది 1 కోటి మంది మహిళలకు చిలక పచ్చరంగు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు 450 కోట్ల రూపాయలు వ్యయమవుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా విగ్రహాల పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వాటి ఎత్తు గరిష్టంగా 15 అడుగులకే పరిమితం చేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో నిన్న సమావేశమయ్యారు. గురుకుల విద్యాలయ సొసైటీ డైట్ కాస్మెటిక్ ఛార్జీల నిధులు జమ చేసేందుకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ భవన్ను భారత్ ఒలింపిక్ అధ్యక్షురాలు పీటీ ఉష ఈరోజు ప్రారంభిస్తారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటలకు బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూ

0: యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 2:50 సెకండ్లు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకు వస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ప్రతిరోజు ప్రముఖులను గుర్తు చేసుకునే ఈ కార్యక్రమం మీతో పాటు మాకు కూడా ఎంతో ఇష్టం. ఈరోజు ఇద్దరు స్టాల్ వాల్స్ని గుర్తు చేసుకోబోతున్నాం. ఇక మనకి పండగే అంటారా, అంతే కదా. ముందుగా ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం తెలుసా? ఒక కోపిష్టి తండ్రి, అనురాగమూర్తి అయిన భర్త, అహంకరించే జమీందారు, గురుద్రోణుడు, మహామంత్రి తిమ్మరుసు, మచ్చుకి మాత్రమే వీరి ప్రతిభకు దర్పణాలు. తెలుగు సినీ వినీలాకాశంలో తనకంటూ ప్రత్యేక స్థానం లిఖించుకుని వెలిగిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారి శతజయంతి ఈరోజు. వారి సినీ జ్ఞాపకాలు ప్రథమార్థంలో గుర్తు చేసుకుందాం వారు నటించిన చిత్రాల్లోని పాటలు వింటూ.

0: లేకుండా కాలం గడపవలసిన ఈ వయసులో నువ్వెందుకింత అవస్థ పడాలి? అహోరాత్రాలు ఆ కొలిమి దగ్గర కూర్చుని చెమట వచ్చి కండలు కరగదీసుకుని నువ్వు డబ్బు పంపుతూ ఉంటే నేను అక్కడ హాయిగా చదువుతూ కూర్చోను. నా వల్ల కాదన్నయ్యా, నేను చదువు మానేస్తాను.
1: నేను
0: ఏదైనా ఉద్యోగం చూసుకుంటా.
1: ఏమిట్రా నువ్వు అనేది, చదువు మానేస్తావా?
0: లేకుంటే నేను చదివి ఒరగబెట్టేదేముంది?
1: చదివి ఏం ఒరగబెడతావో నాకు తెలియదు, కానీ చదవనందువల్లనే నేను ఈ స్థితికి వచ్చానరా. అందుకే నిన్ను చదివిస్తున్నాను. బాబు, ఇన్నాళ్ళ నా కష్టం ఈయనగాచి నక్కల పాలు చేయకు. ఆ బిఏ పూర్తి చేయి, ఆ తర్వాత అంట చాకరీ మానేస్తాను, హాయిగా కూర్చుంటాను, సరేనా? అమ్మా జయ, ఈ గొడవల్లో మర్చిపోయానమ్మా, బాబాయికి దిష్టి తీయించావా?
0: అదొక్కటే తక్కువ.
1: పిచ్చి సన్నాసి.
2: ఆ గళం వినగానే మనందరికీ పాత జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చేస్తాయి కదా. సరిగ్గా ఇదే రోజు జూలై 9, 1926 తెనాలి దగ్గర రావికంపాడులో పుట్టారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. చిన్నప్పటినుంచి నాటకాలు సినిమాలంటే చాలా ఇష్టమట. కాలేజీలో అయితే రోజుకి 2 షోస్ చూసేంత పిచ్చి అనమాట. అప్పట్లో మాధవపెద్ది వెంకటరామయ్య గారు స్టేజ్ నాటకాల్లో దుర్యోధన పాత్రకు పెట్టింది పేరు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అదే పాత్ర దుర్యోధనుడిగా గుమ్మడి గారు పోషించడము, ఆయన ఆ సంగతి విని నాటకం చూసి నటనకు మెరుగులు దిద్దడం జరిగింది. మరి వారే సినిమాల్లో కూడా నటించమని సలహా ఇచ్చారట గుమ్మడి గారికి.

0: సమానం తలుపులు మూసించడానికి కారణం
1: పిల్లలు కుక్కలు లోపలికి వచ్చి పని చెరుపు చేస్తున్నాయి.
0: నీతో మాట్లాడాలని వచ్చాం.
1: నన్నే పిలిపిస్తారనుకున్నాను.
0: అయితే నువ్వు చేసిన తప్పు నీకు తెలుసు అన్నమాట.
1: క్షమించండి, చేసింది తెలుసు కానీ తప్పని తెలియదు.
0: తెలియదు? మీ మరిదిని అత్తగారిని నోటికొచ్చినట్టు తోలనాడడం తప్పుగాక మరేమవుతుంది? నువ్వు బుద్ధిమంతురాలు అని ఈ సంసారాన్ని ఉద్ధరిస్తావని ఆశపెడితే ఇదేనా నువ్వు చేసేది? తరతరాలను ఎత్తిపడుస్తావా?

0: మామగారు ఒక్క మాట అడగడానికి అనుమతిస్తారా?
1: ఏమిటండి?
0: మీరు తప్పులు నా నెత్తిన రుద్దడానికి వచ్చారా? న్యాయ విచారం చేస్తారా?
1: తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి వచ్చాం.
0: ఎవరు చేసినా శిక్షిస్తారా?
1: తప్పకుండా.
0: మీరే చేసుంటే
1: ఏమన్నావు? నేను నేను తప్పు చేశానా?
0: ఇంతలోనే బాధపడుతున్నారు, మన్నించండి.
1: మాట దారడం, మన్నించమనడం రెండూ నీ వంతు కాదు. మేమేం చేశామో చెప్పు.
0: చెప్పమంటారా?
1: చెప్పితే రాల్సింది.
2: అర్ధాంగి సినిమాలో ఆ డైలాగ్ విన్నాక ఏం గుర్తుకొచ్చింది? అదేంటి, అంత చిన్న కుర్రవాడు అంత పెద్ద పాత్ర పోషించారు అని. అంతే కదా, మరి గుమ్మడి గారు చాలా చిన్న వయసులోనే పెద్ద పాత్రలు పోషించేవారు. త్రిపురనేని గోపీచంద్ గారు ఇచ్చిన విలువైన సలహా పాటించారు. ఏంటో తెలుసా? నువ్వు హీరో వేషాలకి మాత్రం ఎప్పుడూ రావద్దు. నీ ఆహార్యం, భావ ప్రకటన అంతా సహాయ నటుడికి బాగుంటుందని చెప్పి ఒప్పించారట. అప్పటినుంచి మనందరికీ తెలిసిందే కదా, వయసుకు మించిన పెద్ద పాత్రలే వేశారు. వేయడమే కాదు, మెప్పించారు కూడా. దాదాపు సమవయస్కులైన హీరోలకు కూడా తండ్రి, తాత వేషాలు వేశారు గుమ్మడి గారు. ఇక జమీందారు చిత్రం విషయంలో ఏమైందో తెలుసా? గుమ్మడి గారి వయసు అప్పటికి 27 సంవత్సరాలు, 27 ఇయర్స్. ఆయనకి రెండో భార్యగా చేసిన శాంతకుమారి గారికి 37 సంవత్సరాలట. ఆవిడకి చెప్పారట, ఇలా గుమ్మడి వెంకటేశ్వరరావు గారనే అబ్బాయి ఉన్నాడు, ఆయన మీ భర్తగా వేస్తారంటే ఏంటి ఆ బుడ్డోడా, ఆ బుడ్డోడు ఎలా చేస్తాడండి అని చెప్పి ఆవిడ హాస్యం ఆడేసి కుదరదు అని అన్నారట. కాదండి, ప్రయత్నించండి, ఒకసారి ఒక షార్ట్ తీద్దాము అని చెప్పి దర్శక నిర్మాతలు ఆవిడ్ని ఒప్పించారు. తీరా షూటింగ్కి వచ్చాక గుమ్మడిని పైనుంచి కిందకి చూశారట శాంతకుమారి గారు. మీరేనా నా భర్త వేషం వేయబోయేది అని చెప్పి నవ్వేసి సరే ట్రై చేద్దాము అని చెప్పి ప్రయత్నం చేశారట. ఆ తర్వాత జమీందార్ పాత్ర గుమ్మడి గారికి ఎంత పేరు తెచ్చిందో మనందరికీ తెలిసిందే కదా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాము శత జయంతి జరుపుకున్న గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని. ఈరోజు వారి 100వ జయంతి, శత జయంతి వేడుకలు వివిధ భారతిలో మనం జరుపుకుంటున్నాము. మరి ఒక వీర కంకణం, ఒక లక్షాధికారి చారు, మెత్తగా గొంతు ఎలా కొయ్యొచ్చు అంటూ విలనిజాన్ని చూపించడానికి. పండంటి కాపురం కులగోత్రాలలో సోదరుడు తండ్రిగా కొన్ని మచ్చుతునకలు మాత్రమే వారి నటనకు. మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో అయితే హీరోకి కాకుండా సహనుడి నటుడి పాత్ర పేరు మీదే సినిమా టైటిల్. ఇదొక్కటి చాలు గుమ్మడి గారి గురించి చెప్పుకోవాలంటే. అవునా?
2: ఇంతకు మీ అనుమానం నేను వచ్చానా?
3: కాకపోతే మీ వేషం కట్టి ఎవరైనా మోసం చేశాడంటారా? మీ కోటలోని మీ వేషం కట్టి మీకు మళ్ళీ ఎవడైనా నటించాడు అంటే ఆ వైనం మీకు తెలియాలి, ఆ పరమాత్మకే తెలియాలి.
2: రామలింగ నాయక, ముందు ఈతని బంధించండి.
3: రక్షించాలి మహారాజా, ఏదో చుట్టం చూపుగా వస్తే ఈ పాపం నాకంట కడుతున్నారు. ఇక్కడ నేను ఒక్కనేగా పరాయివాణ్ణి, సాక్ష్యం కూడా అక్కర్లేదనుకుంటున్నారు.
2: సాక్ష్యాలు తరువాత, ముందు బంధించండి మహారాజా.
4: రామలింగ నాయక, ఆగండి. అతని నోరు నొక్కటానికి మీరెందుకంత తొందరపడుతున్నారు? ఈ సమయంలో సహాయపడగల మా స్వజనంలో వారు కూడా ఒక్కరని మీరు గ్రహించాలి.
3: విరూపాక్ష స్వామి,

గుమ్మడి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి సాత్యకిగా మాయాబజార్లో, జ్యోతిలో వయసు మళ్లిన భర్తగా, వాగ్దానం సిరి సంపదలు తాత మనవడు ఒకటేంటి, దాదాపు 500 చిత్రాలలో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకున్న అద్వితీయ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు 1977 కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఈరోజు విలక్షణ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారి సత్యజయంతిని వివిధ భారతి వేదికగా జరుపుకున్నాం. వారిని గురించి కొన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. ఈరోజు పారాథైరాయిడ్ సమస్య, లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి అడల్ట్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనగేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0402324 0852, 0402324 0853, 0402955 0923. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 30 నిమిషాలు. మరి ఈరోజు మరొక ప్రముఖుడి జయంతి కూడా. తెలుగు సినిమా దిశను నిజ జీవితానికి అతి దగ్గరగా చూపించి సగటు మనిషి అంటే ఇలాగే ఉంటుంది జీవితం అని నిలువెత్తు దర్పణంలా వెండితెర కథల్ని సరికొత్తగా ఆవిష్కరించిన దర్శక దిగ్గజం కె. బాలచంద్ర గారి జయంతి. స్మృత్యంజలి అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

జూలై 9, 1930 నాన్నిలం తమిళనాడులో పుట్టారు కె బాలచంద్ర గారు. 50 సంవత్సరాల సినీ జీవితంలో 100కు పైగా చిత్రాలు. కొన్ని రాశారు, మరెన్నో దర్శకత్వం వహించారు. డిగ్రీ పూర్తయ్యాక ఏజీ ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నప్పుడే నాటకాలు వేస్తూ ఉండగా దైవతాయి చిత్రానికి ఎంజీ రామచంద్ర గారు స్వయంగా డైలాగ్స్ రాసే అవకాశం ఇవ్వడంతో సినీ ఇండస్ట్రీకి వచ్చారు బాలచంద్ర గారు. మరి ప్రతిభ ఎప్పుడూ నిప్పులాంటిదే కదా. బాలచంద్ర గారి స్టైల్ అందరికీ నచ్చడం మొదలుపెట్టింది. రియాలిటీకి దగ్గరగా ఆయన చూపే కథనం ప్రేక్షకాదరణ పొందడంతో హిందీ తెలుగు చిత్రసీమలు ఎర్రతివాచి వేసి ఆయనను ఆహ్వానించారు. పట్టం కట్టాయి బాలచంద్ర గారికి.

కే బాలచందర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం వారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటున్నాము. మరి సెల్యులాయిడ్ సినిమా అంటే అన్ని వింతలే. హీరోయిన్ జలతారు చీరలు, ఫ్యాషనబుల్ హెయిర్ స్టైల్, హీరో బెల్ బాటమ్ ప్యాంట్లు, జేబులో చేతులు పెట్టుకుని చెప్పే భారీ భారీ డైలాగులు, ఇలాంటి వాటికి బాలచందర్ గారి సినిమాల్లో పెద్దగా చోటుండదు. అంతులేని కథలో పెద్ద కుటుంబపు బరువు బాధ్యతలు మోసే సరితను ఎంత బాగా చూపించారో 47 రోజుల సినిమాలో విదేశాల్లో ఒక అమాయకురాలు భర్త చేతిలో చూసిన నరకాన్ని కర్చీఫ్లు తడిసేటట్టుగా ఏడిపించి మసగబారి మనము భావోద్వేగపు వీచికలు మనల్ని ఎంత బలంగా తాకేటట్టు చేశారు అంటే అది కేవలం బాలచందర్ గారి ప్రతిభకు నిదర్శనమే. సినిమాలు విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా సినిమా అంటే ఇది కదా అనేంతగా మనందరం మాట్లాడుకునేంతగా బాలచందర్ గారు తీశారు. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వారు తెలుగువారు కాదు, కానీ తెలుగు నేటివిటీకి ఎంత దగ్గరగా తీశారు కదా ఒక్కొక్క సినిమాని.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, నేను మీ ఆర్జీ అనుపమ. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము కె బాలచందర్ గారి గురించి. వారి జయంతిని పురస్కరించుకుని రుద్రవీణ, ఛాందసుడైన తండ్రి మాటకు ఎదురెళ్లే యువకుడి కథ. సంప్రదాయం కన్నా మానవత్వం మిన్నా అని ఎలుకెత్తి ధైర్యంగా నిలబడిన సూర్యం కథ ఇది. ఇలా తీసిన ప్రతి సినిమా అదే. ఈ సంగతి ఎలా, ఇది నాకే జరిగింది కదా, మొన్న మా నాన్న కూడా ఇలాగే తిట్టాడు, అరే రే అవును ఇది నేనే అని సగటు ప్రేక్షకుడి మనసులో మాయాజాలం చేసిన ఇంద్రజాలికుడు కె బాలచందర్. మీరు అనుకోవచ్చు, వెండితెర అంటే మనం వెళ్లేది ఎంటర్టైన్మెంట్ కోసం కదా, ఇక్కడ కూడా కష్టాలు కన్నీళ్లు ఇవన్నీ చూపించి ఈయనకు పేరొచ్చిందని అంటారేంటి అని చెప్పి. కానీ నిజానికి మనకి జీవితానికి దగ్గరగా ఉన్నది చూస్తేనే మనమంటే ఏంటి, మన జీవితాలు ఏంటి, అవన్నీ వెండితెరపై చూస్తుంటే ఆ ఆనందం కూడా వేరే, అవునా?

మరో చరిత్ర చరిత్రనే సృష్టించిందని చెప్పాలి. రెండు వేర్వేరు భాషలు, రెండు చాలా డిఫరెంట్ నేపథ్యాలున్న కుటుంబాల నుంచి వచ్చిన యువతీ యువకుల ప్రేమగాథ, దుఃఖాంతం చేసి కూడా విజయాన్ని కైవసం చేసుకున్న

ఘనత బాలచంద్ర గారికి దక్కుతుంది. ఇదే సినిమాను ఏక్ దూజే కేలియేగా హిందీలో కూడా తీసి ఘన విజయం సాధించారు. మానవ సంబంధాలను అతి దగ్గరగా అత్యద్భుతంగా ఆవిష్కరించిన ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతకు ఆయనకున్న విజన్కి ఆలోచనకి సలాం అంటోంది వివిధ భారతి. ఎందరో కొత్త నటీనటులను వెండితెరకు పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడి జయంతి సందర్భంగా కొన్ని మాటలు పాటల్ని వింటూ వారిని గుర్తు చేసుకున్నాం. నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమ.

0: I wanna fly with you up the sky and dance the whole night.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఒక గుణవంతుడి కథ చెప్తానని చెప్పాను కదా, మరి ఎవరతను అంటే మొహమ్మద్ అజీజ్. ఫుడ్ మ్యాన్ అని ఆత్మీయంగా పిలుస్తారు అందరూ. హైదరాబాద్ మహానగరానికి చెందిన ఈ మొహమ్మద్ అజీజ్ను ఫుడ్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్గా ఎందుకు పిలుస్తారు? కార్పొరేట్ ఉద్యోగం చేసే ఈ యువకుడికి అన్నదానం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటారు? మాట్లాడుకుందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఫుడ్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్ మొహమ్మద్ అజీజ్ గారి గురించి. మరి కార్పొరేట్ ఉద్యోగం చేసే ఈ యువకుడికి అన్నదానం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందని ఇందాక అడిగాను కదా. ఓ రోజు ఏం జరిగిందంటే, పొద్దునే ఒక ప్రభుత్వ ఆసుపత్రి ముందు నుంచి వెళ్తున్నారు మొహమ్మద్ అజీజ్. అక్కడ రోగులను చూసుకోవడానికే వచ్చే అటెండర్స్, కుటుంబ సభ్యులు పైసా లెక్క పెట్టుకుంటున్నారు. ఏంటిది ఇలా డబ్బులు ప్రతి పైసా లెక్క పెడుతున్నారు, ఏం జరుగుతోంది అని కుతూహలంగా వెళ్ళి అడిగారట అజీజ్ గారు. మేము ఇక్కడ ఇంకొక 10 రోజులు ఉండాలి, పేషెంట్కి ఇంకా నయం కాలేదు బాబు, తినడానికి డబ్బులు సరిపోయేటట్టు లేదని బాధగా జవాబిచ్చారట వారు. అక్కడ ఆ క్షణం అతనికి ఒక ఆలోచన వచ్చింది. మాట్లాడుకుందాం.

చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్న మొహమ్మద్ అజీజ్ గారు, ఫుడ్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్గా పిలువబడే ఈయన ఒకరోజు హాస్పిటల్ బయట అక్కడ ఉన్న బంధుమిత్రులందరూ పేషెంట్ కోసం ఎదురు చూస్తూ కొన్ని రోజుల తరబడి ఇక్కడే ఉండాలి, మాకు తినడానికి భోజనానికి అంతగా డబ్బులు లేవనగానే మర్నాడు ఒక 10 మందికి భోజనం ఇంట్లో వండించుకొని ప్యాక్ చేసుకొని తీసుకువెళ్ళి అందించాడు. కానీ అక్కడ 10 మంది మాత్రమే లేరు, 100 మంది ఉన్నారు. నా జీతమంతా వీరందరికీ ఖర్చు పెట్టినా 2 రోజులు కూడా భోజనం అందించలేనేమో ఎలా అని ఆలోచనలో పడ్డాడు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది కదా. ఏం చేశాడో తెలుసా? తెలిసిన మిత్రులకు బంధువులకు తన సేవా ఆలోచన పంచుకున్నాడు. సామాజిక మాధ్యమంలో కూడా పోస్ట్ చేశాడు. విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. మేం కూడా సహాయం చేస్తామన్నారు అందరూ. మొహమ్మద్ అజీజ్ ఒక్కటే ఒక షరతు పెట్టాడు. నాకు డబ్బులు పంపించకండి, కేవలము భోజనానికి కావలసిన దినుసులు, కూరలు, బియ్యం ఇలాంటివి మాత్రమే ఫండ్స్గా తీసుకుంటాను నేను, ముడి సరుకులు పంపించండి అని చెప్పి అన్నాడు. నిజంగా నిజాయితీగా చేసే ఇలాంటి వాళ్లు ఉండబట్టే మరి దేశం ఇంకా సుభిక్షంగా ఉంది కదా.

గత 10 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు దాదాపు 400 మందికి ప్రభుత్వ ఆసుపత్రుల బయట భోజనం అందిస్తున్న మొహమ్మద్ అజీజ్ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. స్వయంగా సహాయం అందించలేకపోయినా ఈ అన్న యజ్ఞంలో ఎందరో తమవంతుగా సేవ చేస్తున్నారు. మరి ఈ మొహమ్మద్ అజీజ్ అడిగే ఒకే ఒక కోరిక ఏంటో తెలుసా? అన్నం పెడుతూ, మీ అందరూ మా కోసం దువా చేయండి, ఎందుకంటే మీకిలా నిరంతరం మేం భోజనం పెట్టే శక్తి మాకు ఆ భగవంతుడు ఇవ్వాలి అని. మరి మొహమ్మద్ అజీజ్ లాంటి వారిని శ్రీమంతుడు అనాలా, గుణవంతుడు అనాలా, మంచి మనిషి అనాలా? మంచితనం మూర్తిభవించి మానవత్వం ఇంకా బ్రతికే ఉందని చెప్పే సుగుణశీలి మొహమ్మద్ అజీజ్కు నమస్సులు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి

0: అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4 మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇది ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో మార్పును, ప్రాంతీయ భద్రతకు సహకారం అందిస్తుందన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ద్వారా నౌకదళ సహకారం పెంపొందించేందుకు ఇరు దేశ నాయకులు అంగీకరించారు. ప్రాంతీయ భద్రతకు సమర్థవంతమైన నౌకదళ సహకారం అవసరమన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, శాంతియుత స్థిరమైన సంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం నౌకదళ సహకారమే అత్యంత కీలకమైన అంశమని చెప్పారు.
1: హమారే మెరిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ సే ఇండో పసిఫిక్ మే హమారే సాజా ప్రయాసో కో నయి తాకత్ మిలేగి. హమ్ షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ ఆర్ మెయింటెనెన్స్ మే భీ మిల్కర్ ఆగే బఢేంగే. ఫ్రెండ్స్, ఆజ్ హమ్నే కయి క్షేత్రీయ ఏవం అంతరాష్ట్రీయ ముద్దో పర్ భీ విస్తార్ పూర్వక్ చర్చా కీ.
0: భారత్ ఆస్ట్రేలియా మధ్య 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్కు చేర్చడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మెల్బోర్న్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా సీఓ ఫోరంలో మోదీ ప్రసంగిస్తూ, ఇరు దేశాల భాగస్వామ్యం సరికొత్త హైటెక్ యుగంలోకి అడుగుపెట్టిందన్నారు. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం, 2070 నాటికి నెట్ జీరో ఉద్గార లక్ష్యాలు పెట్టుకుందని, ఆస్ట్రేలియా యురేనియం నిల్వలతో ఇరు దేశాలు అణుశక్తి రంగంలో సహకరించుకోవచ్చని మోదీ పిలుపునిచ్చారు.
2: హమ్ భారత్ మే హైడ్రో ప్రొజెక్ట్స్, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ మాడ్యూల్స్ ఆర్ విండ్ మిల్స్ కే లియే మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ తయారు కర్ రహే. భారత్ నే 2030 తక్ 500 గిగావాట్ రిన్యూవబుల్ ఎనర్జీ ఆర్ 2070 తక్ నెట్ జీరో కా లక్ష్య రఖా. హమ్నే 2047 తక్ 100 గిగావాట్ న్యూక్లియర్ ఎనర్జీ కా లక్ష్య రఖా.
0: మౌలిక సదుపాయాలు, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు భారత్ అనువైన వేదికను వివరించారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని కొనియాడారు. భారత జాతీయ మౌలిక సదుపాయాల నిధిలో ఆస్ట్రేలియన్ సూపర్ అదనంగా 500 మిలియన్ AUD పెట్టుబడి పెట్టనున్నట్టుగా ప్రకటించారు. గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియా వర్సిటీల ఏర్పాటు, పెర్ద్వాన్ ప్రాజెక్టు వంటి పారిశ్రామిక ఒప్పందాలు ప్రస్తావించారు.
3: We share a focus on deepening and diversifying the relationship between our countries so we can continue to grow from strength to strength. Today we have done exactly that across the breadth of our relationship. With new landmark agreements, we are expanding our relationship across defence and security, education, science and technology, and energy security and critical minerals. Prime Minister Modi and I have released a joint declaration on defence and security cooperation to deepen our practical partnership.
0: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వర్లో ఒడిశా అగ్రికల్చర్ టెక్నాలజీ యూనివర్సిటీలో జరిగే మహాసముద్రాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగం కోసం లెటర్స్ ఆఫ్ ఆథరైజేషన్ జారీ చేస్తే జాతీయ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు. తర్వాత కోర్ధా భువనేశ్వర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 15వ గ్రాడ్యుయేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ సూపర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాల్ స్క్రోడర్ ఈ ఉదయం ప్రకటించిన 500 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ పెట్టుబడి భారతదేశం స్వాగతించింది. మన దేశ వృద్ధి సంస్కరణల పదంపై అంతర్జాతీయంగా నమ్మకానికి మరొక నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారతదేశంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పెట్టుబడిదారులకు అందిస్తున్న అపార అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుందని, ఈ పెట్టుబడి ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దృఢ నిశ్చయం, నిరంతర కృషి, సానుకూల ఆలోచన విధానమే విజయానికి నిజమైన సూత్రాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంకల్పబలం, సానుకూల ఆలోచనల శక్తితో వికసిత్ భారత్ సాకారానికి దేశ యువత పూర్తి అంకితభావంతో కృషి చేస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు.

0: స్వామి వివేకానందుని ఆదర్శాలు అనుసరిస్తూ ఈ సంస్థ విద్యార్థి శక్తిని సంఘటితం చేయడంలో, యువతలో దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్ల సమస్య వంటి సందర్భాల్లో విద్యార్థి పరిషత్ ఎల్లప్పుడూ యువతను దేశ నిర్మాణంలో అగ్రగామిగా నిలిపిందని హోంమంత్రి అన్నారు. దేశం ఎదుర్కొనే ప్రతి సవాలు ధీటుగా ఎదుర్కొంటూ జాతి ప్రయోజనాలే అన్నిటికంటే మిన్న అని భావించేలా రాబోయే తరాలకి ఈ సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. దేశమే సర్వోపరి అనే భావనతో అఖిల భారత విద్యార్థి పరిషత్ గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థులను దేశసేవ, నాయకత్వం, సామాజిక బాధ్యత వైపు నడిపిస్తూ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతి, జాతీయ ఐక్యత, సామాజిక చైతన్యం బలోపేతం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని, విద్యార్థుల సంక్షేమం, దేశ ప్రయోజనాల కోసం ఈ సంస్థ మరింత ఉత్సాహంతో తన ప్రయాణం ఇలాగే ముందుకు సాగించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫసల్ బీమా యోజన, వ్యవసాయ రుణాలు, ఎరువులపై సబ్సిడీలతో రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవాన్ని కాపాడే ఒకే జాతీయ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన పర్యావరణహిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశం ఈ రోజు నుంచి మహారాష్ట్రలో నాగ్పూర్లో ప్రారంభం కానుంది. ఈ నెల 11-12 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని రవాణా రంగం, మౌలిక సదుపాయాల సుస్థిరత, రవాణా సౌకర్యాలపై చర్చిస్తారు. సాంకేతిక ఆవిష్కరణలు, మెరుగైన అనుసంధానంతో సమగ్ర వృద్ధి సాధించాలనే బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 11న జరిగే మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్, ఖతార్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఓడలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులు కాల్పులు ఇవ్వడం ముగింపు సూచిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లో ఈ దాడులు జరిగాయి. అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 90 సైనిక స్థావరాలు ఓడరేవులు లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలిపింది. హర్ముజ్ జలసంధిలో నౌకయన స్వేచ్ఛకు భంగం కలిగించే ఇరాన్ సామర్థ్యం దెబ్బతీయటమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని అమెరికా పేర్కొంది. మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ బహ్రెయిన్, కువైట్లపై జరిగిన దాడులకు బాధ్యత వహించింది. ఇరాన్ అణువిద్యుత్ ప్లాంట్ ఉన్న బుషెహర్, చబహర్, బందర్ అబ్బాస్ వంటి రేవు పట్టణాల్లో పేలులు సంభవించినట్టుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లు నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీసులు ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హెల్లో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు పారాథైరాయిడ్ సమస్య, లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి అడల్ట్స్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి

0: శ్రీనగేష్ గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీకేదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి. 040 STD కోడ్ 2324 0852 2324 0853 2955 0923 0402 24 02 48 53 2 9 5 2 2 3 4 5 2 5 5 5 3 2 ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతిలో ట్యూన్ చేసి ఉంచండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 42 నిమిషాలు. ఈట్ ఫిట్ కార్యక్రమానికి శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం. మరి మీరు కూడా ఇష్టంగా పాలు పంచుకునే ఈ కార్యక్రమంలో మీ సూచనలను కూడా చదివేస్తాము. మా ఫోన్ నంబర్ తెలుసు కదా, 040 23 24 0852. ఇది మా వాట్సాప్ నంబర్. 0402 24 0852. వానాకాలం వచ్చేసింది కదా, అప్పుడే వేడివేడి పకోడీలు సమోసాలు రా రా రమ్మంటుంటే అవి తిని తినలేక తిన్నాక గిల్ట్తో వేయింగ్ మెషిన్ చుక్కలు చూపిస్తుంటే ఏం చేయాలో అన్న గందరగోళంలో ఉన్నప్పుడు ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి చెప్పండి. ఈట్ ఫిట్ మీరందరూ రండి వెల్కమ్ అని ప్రతిరోజు చెప్తున్నారు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు అంటారా? మీ ఆలోచనలు కూడా పంచుకోండి.

మరి ఒక శ్రోత ఏం రాశారంటే, ప్రస్తుతానికి నేను ఏమీ షేర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే మీరు ఇందాకే సమోసాలు పకోడీలు అని చెప్పారు కాబట్టి బిజీగా పకోడీలు వేసుకుంటున్నాను అని చెప్పి సరదాగా మెసేజ్ చేశారు. సరే మరి వానాకాలంలో ఫ్రైడ్ ఫుడ్స్ని అవాయిడ్ అయితే చేయలేము, ఎందుకంటే ఎంతైనా మనం మనుషులమే కదా, మనం కూడా టెంప్ట్ అయిపోతాం కాబట్టి. తక్కువ మోతాదులో తిని ఎక్కువగా క్యాలరీస్ కరిగించుకుంటే సూపర్ కదా, గిల్ట్ లేకుండా తినేద్దాం, కరిగించుకుందాం, వాకింగ్ చేద్దాం, ఎక్సర్సైజ్ చేద్దాం, ఏదో ఒక విధంగా వాటిని కరిగించేసుకుందాం. అవును, మనం ఎంతసేపు పెద్దవాళ్ళం మాట్లాడేసుకుంటున్నాం మనమేం తినాలి, మనం ఫిట్గా ఎలా ఉండాలి అని. మరి పిల్లలకి వానాకాలంలో లంచ్ బాక్స్లో ఏం పెడుతున్నారు, అంటే వారికి సరైన పోషకాలు అవన్నీ అందేవి పెడుతున్నారా, జంక్ ఫుడ్ ఇష్టపడుతున్నారా, ఏంటి మీ ఆలోచనలు మాతో పంచుకోండి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి శ్రోతలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెసేజెస్ ఏం పెడుతున్నారంటే, మంగా భాస్కర్ గారు సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేశారు, మీ ఈట్ ఫిట్ కార్యక్రమాలు వింటూ మంచి టీ ఇంకా బిస్కెట్ ఆస్వాదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ పిల్లలకి లంచ్ బాక్స్లో వానాకాలంలో ఎలాంటిది పెట్టాలి, గట్టిగా అయిపోయాయని తినరు ఏంటి అని చెప్పి మనము ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు చల్లారిపోయినా తినగలిగే రైస్ వెరైటీస్ పెట్టచ్చు, కొన్ని డ్రై ఫ్రూట్స్తో పాటు. ఎలా అంటే టొమాటో రైస్, గోంగూర రైస్ ఇలాంటివన్నమాట. వీటిని ట్రై చేయండి. లేదు, వానాకాలం కొత్తిమీర పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి కొత్తిమీర రైస్ చేయొచ్చు. రెసిపీ క్విక్గా చెప్పైనా, దీనికి కావాల్సింది ఏంటి అంటే, మీరు ఎంత అన్నం కావాలనుకుంటున్నారో అంత బాస్మతి రైస్ విడిగా ఉడికించేసుకోండి. ఒక ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. ఒక టొమాటో కూడా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోండి. మరి మూకుడులో నూనె వేసేసి 2 ఇలైచీలు, 2 లవంగాలు, దాల్చిన చెక్క ఇలా నూనెలో వేగిపోయాక ఈ ఉల్లిపాయ వేసేసి, దాంతోపాటే మీ పిల్లలు ఎంత కారం తింటారో అంత పచ్చిమిరపకాయ, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఇదంతా వేగిపోయాక టొమాటో వేయండి. టొమాటో కూడా వేగిపోయాక బాగా కడిగిన కొత్తిమీర, ఎందుకంటే కొత్తిమీరలో ఎంత మట్టి ఉంటుందో మనందరికీ తెలుసు కదా, మరి ఆ కొత్తిమీర బాగా కడిగేసి కట్ చేసి సన్నగా దాన్ని కొంచెం ఎక్కువ మోతాదులో వేయాలి. వేసేశాక ఇదంతా కూడా మగ్గిపోయిన తర్వాత అన్నం కలిపేసి ఉప్పు కూడా కలపండి, పైనుంచి కొంచెం నెయ్యి వేయండి. కొత్తిమీర అరుగుదలకు అత్యుత్తమం, అలాగే ఇదొక కొత్త రెసిపీ కాబట్టి ట్రై చేయండి.

ఈట్ ఫిట్ కార్యక్రమంలో మరి శ్రోతలు తమ స్పందన తెలియజేస్తున్నారు. నిజామాబాద్ నుంచి జనగమ చంద్రశేఖర్ శర్మ ఏం రాస్తున్నారంటే, మాకిద్దరు చిన్నపిల్లలున్నారు, మా పిల్లలకి అన్నం పప్పు పెరుగుతో పాటు ఓట్స్ రాగి లడ్డు అలాగే పల్లి పట్టీలు ఇలాంటి పౌష్టికాహారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంచి ఆలోచన, ఎందుకంటే ఇవన్నీ కూడా హెల్త్కి మంచిది, ఎందుకంటే ఇందులో షుగర్ కూడా ఎక్కువ వేయము, మనం బెల్లం వాడతాం కాబట్టి. జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి ఏమంటున్నారంటే, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, అన్నం సరిగ్గా తినకపోయినా స్కూల్లో, సో ఇలాంటివి కూడా లంచ్ బాక్స్లో పెట్టండి అని చెప్పి సూచన చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు ఇలా పాల్గొంటున్నందుకు.

శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు పారాథైరాయిడ్ సమస్య లక్షణాలు కారణాలు చికిత్స ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనగేష్ గారు మన స్టూడియోకు రాబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ జెచ్చేసి 2324085 2324085 2955 0923 0404 ఎస్టీడీ కోడ్ 2324085 2324085 3 2955 2925 2923 ఇవి మా ఫోన్ నంబర్స్. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు. మరి ఈట్ ఫిట్ కార్యక్రమంలో మనము ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి మాట్లాడుకుంటున్నాం. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ లో చాలా మంది పేరెంట్స్ ఏం పంపించారంటే మేము డ్రై ఫ్రూట్స్ తో పాటు కొన్ని ఇలా బెల్లంతో చేసిన లడ్డూలు కూడా పెడుతున్నామని. ఇక వానాకాలం వచ్చేసింది కాబట్టి నీళ్లని కూడా కాచి వడగట్టి వాళ్ళకి స్కూల్లో ఇవ్వండి, అలాంటివే మీరు కూడా తాగండి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మన దరికి రాకుండా కాపాడేవి నీళ్లే. అలాగే గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావు. మరి జాగ్రత్తగా తినండి, తిన్న వాటిని కరిగించండి, ఫిట్గా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి మాత్రం తప్పకుండా వినండి.

శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. పారాథైరాయిడ్ సమస్య, లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనగేష్ గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 0402324085223240853 29550923, 0402324285323, 0402324285323, ఇవి మా ఫోన్ నంబర్స్. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:10 కవస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రేపు జరగబోయే రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలతో నష్టపోయిన సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు చెప్పారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యరహిత భారత్ తెలంగాణ నిర్మాణం మనందరి బాధ్యత అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన పోస్టర్లను ఆయన ఈరోజు హనుమకొండలో ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం విద్యార్థులు యువతతో ప్రతిజ్ఞ చేయించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కింద అవగాహన ర్యాలీ

ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట ఎస్సీ గిరిజనాభివృద్ది శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రాష్ట శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రేపు రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యే ఈ బహిరంగ సభకు జరుగుతున్న ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులతో ఈరోజు సమీక్షించారు. ఈ సభకు తరలివచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని ఆదేశించారు. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం రికార్డు సమయంలో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాకు జమ చేసిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కర్వేనా రిజర్వాయర్ వరకు నీటిని తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రా నియోజకవర్గంలోని దుప్పల్లి గ్రామంలో మంత్రి వాకటి శ్రీహరితో కలిసి గత రాత్రి పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద పక్కా ఇళ్లు అందజేస్తుందని చెప్పారు. రాష్టంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకానికి సంబంధించి ప్రభుత్వం మొదటి విడతగా 142.54 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ ఏడాది కోటి మంది మహిళలకు చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా అందుకు 450 కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాష్ట పేదరిక నిర్మూలన సంస్థ ప్రతిపాదనలు పంపింది. ఆ మేరకు తొలి విడత నిధులు మంజూరయ్యాయి. రాష్టంలోని రైతులు యూరియా కోసం మీ సేవా కేంద్రాల ద్వారా బుక్ చేసుకోవచ్చని మంత్రి డి శ్రీధర్బాబు చెప్పారు. రైతులు నామమాత్రం సేవా రుసుము 10 రూపాయలు చెల్లించడం ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలియజేశారు. యాప్లో నమోదు చేసుకోలేని రైతులకు ఇది సులువైన మార్గమని చెప్పారు. రైతులకు రాయితీపై యూరియా అందుబాటును సులభతరం చేసే క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యంతో నష్టాలను ఎదుర్కొంటున్న సింగరేణిని కేంద్ర ప్రభుత్వమే పటిష్టపరుస్తుందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు చెప్పారు. తాడిచెర్ల 2 బొగ్గుగని తమ పార్టీ కృషితోనే సింగరేణికి దక్కిందని, కానీ కాంగ్రెస్ పార్టీ ఆ ఘనత తమదిగా చెప్పుకుంటోందని అన్నారు. అదే నిజమైతే మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వం దానిని ఎందుకు సాధించలేకపోయిందని ఆయన నిన్న హైదరాబాద్ లో ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సత్వరం మరమ్మతులు చేపట్టి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని రామచంద్రరావు కోరారు. కాగా తాడిచెర్ల బొగ్గుగని అంశంపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ కేంద్ర బొగ్గుగనుల శాఖ 2013 సెప్టెంబర్ 16 తేదీనే ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రస్తుత కేంద్ర మంత్రి మైనింగ్ లీజ్ లైసెన్స్ మాత్రమే అని వివరించారు. నాటి ప్రభుత్వ ఉత్తర్వులను అనంతరం తాడిచెర్ల కోసం కేంద్రానికి రాసిన లేఖను ఆయన నిన్న ప్రజాభవన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్టంలోని అర్హులైన 3 లక్షల మందికి ప్రభుత్వం అతి త్వరలోనే పింఛన్లు అందజేస్తుందని కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2 పడకల ఇళ్లు పింఛన్ల కోసం విజ్ఞప్తులు అందాయని తెలియజేశారు. కొన్న భూ సమస్యలను అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు పరిష్కరించామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హన్మకొండ జిల్లాకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 17,479 కోట్ల రూపాయల వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించినట్టు కలెక్టర్ కార్యాలయం తెలిపింది. 3,10,681 మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 1,995 కోట్ల రూపాయలు అధికమని తెలిపింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు 4,588 కోట్లు, పంట రుణాలకు 4,031 కోట్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 3,502 కోట్ల రూపాయలు కేటాయించారు. సూర్యాపేట జిల్లా రైతులు సాంప్రదాయ వరి సాగుకే పరిమితం కాకుండా కాలానుగుణంగా పంటల సాగు వైపు మొగ్గు చూపాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. తమ కార్యాలయంలో
వ్యవసాయ ఉద్యానవన తదితర శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ

0: ఈ ఏడాది ఎలినినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులుగా తక్కువ నీటి అవసరం ఉన్న ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు. అందుకోసం మండలాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తమ క్యాంప్ కార్యాలయంలో ఓటర్ ఎన్యురేషన్ ఫామ్ నింపి బిఎల్ఓకు అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ,
1: ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. దయచేసి బిఎల్ఓ బిఎల్ఏలతో సహకరించండి. ఎన్యురేషన్ ఫార్మ్స్ నింపి ఈ నెల 24వ తేదీలోగా అందరూ కూడా అందజేయాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం.
0: ఆసిఫాబాద్ జిల్లాలో విబిజీ రామ్జీ అమలుకు సర్వం సిద్దం చేసినట్టు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి దత్తారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో గతంలో గుర్తించిన 266 పనులను 318కి పెంచినట్టు తెలిపారు. ఉపాధి హామీ పనులను విస్తరిస్తూ మట్టి పనితో పాటు రహదారులు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, మరమ్మతులు, చెరువులు, కాలువల వంటివి తవ్వడం లాంటి పనులు కూడా జోడించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద పని దినాలను 100 నుంచి 125కు పెంచిందని పేర్కొన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా విగ్రహాల పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వాటి ఎత్తును గరిష్టంగా 15 అడుగులకే పరిమితం చేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. విగ్రహాలను తరలించే వాహనాల ఎత్తు సుమారు 4 అడుగులుంటుందని, రహదారులపై విద్యుత్ తీగలు 22 అడుగుల ఎత్తున ఉంటాయని, ఆ దామాషాల్లోనే విగ్రహాల ఎత్తును 15 అడుగుల్లోపే పరిమితం చేయాలని సూచించారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులకు తిరుమల తరహాలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పాలక మండలికి దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలని నిన్న తనను కలుసుకున్న పాలక మండలి సభ్యులకు సూచించారు. గత నెల 30న నియమితులైన పాలక మండలి సభ్యులు రేపు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రేపు జరగబోయే రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలతో నష్టపోయిన సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు చెప్పారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 7 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. మరి శ్రోతలందరూ ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తున్న కార్యక్రమం ఏంటి అది అంటే షో టైం అని మా అందరికీ తెలుసు. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. షో టైం మొదలుపెట్టే ముందర శ్రోతలందరికీ మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతిలో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజు పారాథైరాయిడ్ సమస్య లక్షణాలు, కారణాలు, చికిత్స ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనాగేష్ గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీకు ఏదన్నా అనుమానాలు, సందేహాలు ఉంటే తప్పకుండా ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి: 0402324085 2, 2324085 3, 2955092 3. ఇవి మా ఫోన్ నంబర్స్. సో ప్రకటన అయితే వినేసాము, మేము కూడా హలో డాక్టర్లో పాలు పంచుకుంటాము అంటాము. మరి ముందుగా అయితే షో టైం మొదలు పెట్టేయండి అంటారా? ఎస్, షో టైం. షో టైంలో పాల్గొనాలంటే మేము అడిగే ప్రశ్నలకి జవాబులు పంపించేయాలి. ఎక్కడికి ఎలా అంటే 0402324085 2, ఇది మా వాట్సాప్ నంబర్. తొలి ప్రశ్న: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శక్తిపీఠం ఎక్కడ ఉంది? జాగ్రత్తగా వినండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శక్తిపీఠం ఎక్కడ ఉంది? జవాబు తెలిస్తే 0402324085 2కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో తొలి ప్రశ్నగా అడిగాను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శక్తిపీఠం ఎక్కడ ఉంది అని. శ్రోతలందరూ సరైన జవాబులే పంపించారు. మరి జవాబు ఏంటో మీ అందరికీ కూడా తెలుసు, అలంపురం జోగులాంబలో ఉంది తెలంగాణలోని శక్తిపీఠం. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు, రాంపురం నుంచి కట్ల సతీష్, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, భూదాన్ పోచంపల్లి నుంచి మార్కండియ, మూసపేట నుంచి నరేష్ రోజా, అలాగే నర్సంపేట నుంచి బాలకృష్ణ, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, సైనిక్పురి నుంచి ఎంఎస్ఆర్సి మూర్తి, షాపూర్ నగర్ నుంచి శ్రీనివాస్, విజయలక్ష్మి, నల్గొండ నుంచి వెంకటరెడ్డి, సికింద్రాబాద్ నుంచి రమణి సుబ్బారావు, వరంగల్ నుంచి మొహమ్మద్ లతీఫ్, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, హైదరాబాద్ నుంచి డాక్టర్ కృష్ణస్వామి, కిష్టాపురం నుంచి పాషా, చెంచల్గూడ నుంచి పద్మావతి, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

స్టూడియో క్లాక్ లో టైం అయితే అలా అలా పరిగెత్తేస్తుంది. 1 గంట దాటి 32 నిమిషాలు 1:32. మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి ఈ రోజు పారాథైరాయిడ్ సమస్య, లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి మీకు ఏదైనా సందేహాలుంటే మన స్టూడియోకి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీ నగేష్ గారు రాబోతున్నారు. మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి. 0402-3240852-2324085320932-9553-0902-3-2204-08-53-2902-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5-3-2-9-8-5
హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్, మౌంట్ ఎవరెస్ట్ పర్వతం అధిరోహించిన అతి పిన్న వయస్కురాలైన అమ్మాయి ఎవరు? మౌంట్ ఎవరెస్ట్ పర్వతం అధిరోహించిన అతి పిన్న వయస్కురాలైన అమ్మాయి ఎవరు? జవాబు తెలిస్తే 0402324085 వాట్సాప్ చేసేయండి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో నేను ఇందాక అడిగాను, మౌంట్ ఎవరెస్ట్ పర్వతం అధిరోహించిన అతి పిన్న వయస్కురాలైన అమ్మాయి ఎవరు అని. జవాబేంటో తెలుసా? మలావత్ పూర్ణ. చాలా మంది శ్రోతలు రైట్ ఆన్సర్స్ పంపించేశారు, ఒక్కసారి చూసేద్దాం. పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలేయ, దేవరకొండ నుంచి గోపి, కామోల్ నుంచి జ్యోతి, యాప్రాల నుంచి సంతోష్ కుమార్, బోయిన్పల్లి నుంచి హరీష్ కుమార్, నాగోల్ నుంచి భైరయ్య, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, ఏసరావు నగర్ నుంచి కృష్ణకుమారి, నిజామాబాద్ నుంచి రాజ్కుమార్, ఉమ్మడి నుంచి జైనుదీన్, పెడన నుంచి అప్పలరాజు, బోయిన్పల్లి నుంచి హరిణి విద్య, కోదాడ నుంచి శ్రీనివాసరావు, పోతంగల్ నుంచి సంతోష్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

వాన పాటలైతే వినేస్తున్నాం, కానీ మరి వాన అంత దగ్గరగా వస్తోందా, అలా పలకరించి వెళ్ళిపోతోందా? షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి, నేను మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైంలో పాల్గొనాలంటే తెలుసు కదా మా ఫోన్ నంబర్ 0402324 0852, ఇది మా ఫోన్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధంగా ఉన్నారా అంటే ఉన్నాము అని అంటారు కదా. రంగమార్తాండ ఈ చిత్రంలో రమ్యకృష్ణని ప్రకాష్ రాజ్ గారు ఏమని పిలిచేవారు? రంగమార్తాండ చిత్రంలో రమ్యకృష్ణని ప్రకాష్ రాజ్ గారు ఏమని పిలిచేవారు? జవాబు తెలిస్తే 0402324 0852. మరి ఇంకొక మంచి వానపాట మనందరి కోసము. సో ఇలా వానపాటలు వింటూ ఉంటే కూడా వానలు బాగా పడతాయేమో అన్న ఒక సెంటిమెంట్తో వినేద్దామా ఈ పాట.

ఎస్, నువ్వు వస్తానంటే వద్దంటానా అని వానని మనం ఎప్పుడైనా అంటామా? అనం కదా. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో ఇందాక నేను అడిగాను రంగమార్తాండ చిత్రంలో రమ్యకృష్ణ అని ప్రకాష్ రాజుగారు ఏమని పిలిచేవారు, రాజుగారు అని పిలిచేవారు. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారో తెలుసా? బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, ఇలాగే సూరర్ నుంచి బ్రూస్లీ, హైదరాబాద్ నుంచి రంగ, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, ఇంకా ఎల్బీ నగర్ నుంచి కృష్ణకుమారి, మూలిపొలం నుంచి శ్రీనివాసరావు, ఇల్లంతకుంట నుంచి మహాదేవ్, నాగలక్ష్మి, మృణాలిని, బాలాజీ, వీరందరూ సికింద్రాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి మురహరి, యశోద, దమ్మోజీ, వెంకటాచారి, వీరు ఎక్కడి నుంచో ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు. జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి, అలాగే జైనుద్దీన్ మొహమ్మద్, జైనుద్దీన్ ఎక్కడ నుంచి, నిజామాబాద్ నుంచి, చిత్రాల నుంచి వెంకటాచారి, వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, తోట సంతోష్, పూతంగల్, భవానీ, షాపూర్ నుంచి ఆడపు సంతోష్, బెల్లంపల్లి నుంచి, అలాగే నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి నాగభూషణ్ రావు గారు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హెల్లో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి ఈ రోజు అంశం పారాథైరాయిడ్ సమస్య, లక్షణాలు, కారణాలు, చికిత్స. దీని గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనగేష్ గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324085 2324085 3295093 0423240852 2324085 3295 ఇవి మా ఫోన్ నంబర్స్. తప్పకుండా ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి అంటే మరి కాసేపట్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి ఈ రోజు అంశం పారాథైరాయిడ్ సమస్య, లక్షణాలు, కారణాలు, చికిత్స. దీని గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనరేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085223240852955 0923 ఇవి మా ఫోన్ నంబర్స్ ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు. హలో డాక్టర్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.

0: Chief Minister Pushkar Singh Dhami described the achievement as historic and said it reflects the sustained efforts of the government and the active participation of the people. Meeting of the BRICS Transport Working Group has begun in Nagpur today as part of the third BRICS Transport Ministers meeting under BRICS 2026 Chairship of India. Addressing media persons after the working group meeting, Union Transport Secretary V. Umashankar said senior officials deliberated on the main issues of circularity, mobility, urban infrastructure, sustainable development. Similarly, best practices in the transport sector and transportation issues were discussed. Union Home Minister Amit Shah will chair a conference of superintendents of police, SPs from border districts in New Delhi today. Superintendents of police from border states and union territories including Jammu and Kashmir, Punjab, Uttarakhand, Rajasthan, Gujarat, Uttar Pradesh, Bihar, West Bengal and the northeastern states will participate in the conference. Apart from infiltration, illegal immigration and demographic changes, border security, drone threats and narcotics trafficking are expected to be discussed. The conference also takes place against the backdrop of the centre's decision to constitute a high-level committee a few months ago to examine the extent of demographic changes taking place in different parts of the country and identify the factors responsible for them. The Indian Pickleball Association has announced the Indian contingent in both men's and women's category to represent India in the pro category at the Pickleball World Cup 2026. The competition will be held at Da Nang in Vietnam from August 30th to September the 6th. Harsh Mehta, a recurring name on the international pickleball circuit, will be leading the charge. Arjun Singh, Anish Walian and Aman Patel have also made the cut in the men's category. Mihika Yadav, Alia Ibrahim, Pearl Amal Sadiwala and Naomi Amal Sadiwala will make up the contingent on the women's side. Benchmark domestic equity indices were trading around 0.7% up in the afternoon session today. The Sensex climbed 565 points to 77,069, while the Nifty added 168 points to 24,050 when reports last came in. And now before we end the bulletin, the headlines once again. India and Australia signed landmark deals on uranium supply and dedicated critical minerals corridor. Australia and India partnership on cyber critical technologies and supply chains becomes operational. Prime Minister Narendra Modi holds annual summit with his Australian counterpart Anthony Albanese in Melbourne. Says bilateral relationship entered an expansive era anchored in deep mutual trust. Vice President C.P. Radhakrishnan unveils national mission for sustainable use of high seas fishery resources in Bhubaneswar. And with that, we end the midday news.
1: Akasivani, Vivith Bharati Kendram, Studio Samyam Rendigantala Padhinimshalu. Yeshoda Hospitals were Summer Pinchu, Hello Doctor, Pratiksha phone in Karakrama Mipudwintaru.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: శ్రోతలకు నమస్కారం. మరి ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మీకందరికీ కూడా స్వాగతం. ఈ జూలై మాసం ప్రత్యేకంగా పారాథైరాయిడ్ అవేర్నెస్ మంత్గా మరి గుర్తించడం జరిగింది వైద్యపరంగా. ఈ పారాథైరాయిడ్ ఏంటి అంటే, సాధారణంగా మనం థైరాయిడ్ సమస్యలు అనేది విన్నాం, కానీ ఈ పారాథైరాయిడ్ అనే సమస్య ఎలా ఉంటుంది, అసలు అంటే ఏంటి, దానికి కూడా ఒక విధానం అనేది ఉందా, మరి దాన్ని ఎలా గుర్తించగలుగుతాం, వైద్యపరమైనటువంటి చికిత్సలు నివారణ పద్ధతులు ఏమన్నా ఉన్నాయా, ఈ విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి గాను డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ శ్రీ నగేష్ గారు, వీరు మరి ఎండి జనరల్ మెడిసిన్, అలాగే ఎండోక్రైనాలజిస్ట్గాను డయాబెటాలజిస్ట్గాను ఉన్నారు. ఎండోక్రైనాలజీ అంటే మరి మన శరీరంలో ఉన్నటువంటి గ్రంథులకు సంబంధించి ప్రత్యేకమైన వైద్యులుగాను, అలాగే మరి చక్కెర వ్యాధికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వైద్యులుగా వారు ఉన్నారు. డాక్టర్ శ్రీ నగేష్ గారు, వారితో మీరు

0: మాట్లాడాలి అంటే మరి ఈ పారాథైరాయిడ్ లేదా థైరాయిడ్ సమస్యల గురించి మనం తెలుసుకోవాలి అంటే మీరు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 0402324085252 అలాగే 2324085353 ఇంకోటి 2955092 ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ శ్రీ నగేష్ గారితో మాట్లాడవచ్చు. వారు ప్రత్యేకంగా మరి ఎండోక్రైనాలజిస్ట్గాను డయాబెటాలజిస్ట్గాను ఉన్నారు, డాక్టర్ వైద్యులుగా ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: సార్, సాధారణంగా మనము అంటే ఈ జూలై మంత్ను మామూలుగా చూసుకుంటే పారాథైరాయిడ్ అవేర్నెస్ మంత్గా మనం గుర్తిస్తూ ఉన్నాం వైద్యపరంగా.
1: అవునండి.
0: అయితే సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలిసింది థైరాయిడ్ థైరాయిడ్ అంటుంటారు, కొంతమంది మరి ఆ థైరాయిడ్ సమస్యను కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు, చికిత్స తీసుకుంటూ ఉన్నారు ప్రజలు. అయితే ఈ పారాథైరాయిడ్ అనేటువంటి మరి మాటకు కానివ్వండి, లేదా ఈ యొక్క పరిస్థితికి లేదా సమస్యకు అసలు అర్థం ఏంటి సార్, దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
1: అది పారాథైరాయిడ్ అనేది థైరాయిడ్ పక్కన ఉండే గ్రంథి, ఆర్ థైరాయిడ్ వెనకాల ఉండే గ్రంథి అవడం వల్ల దాన్ని పారాథైరాయిడ్ అంటారండి. గ్రీక్ లో పారా అంటే పక్కన అని అర్థం అనమాట. అంటే థైరాయిడ్ గ్రంథి పక్కన ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి థైరాయిడ్ వెనక గానే, ఈ గ్రంథి నాలుగు గ్రంథులు ఉంటాయి, రెండు సుపీరియర్ అంటే పైన థైరాయిడ్ కి పై భాగంలో ఉండే పారాథైరాయిడ్ గ్రంథులు, ఇన్ఫీరియర్ పారాథైరాయిడ్ అంటే థైరాయిడ్ కి కింద భాగంలో ఉండే పారాథైరాయిడ్ గ్రంథులు ఉంటాయి అనమాట. నాలుగు గ్రంథులు ఉంటాయి, సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్. ఈ థైరాయిడ్ కి వీటికి ఏ రకమైన సంబంధం లేదు లొకేషన్ తప్ప. మెయిన్ గా ఈ గ్రంథులు ఏంటి అంటే కాల్షియం సంబంధించిన, కాల్షియం మన ఎముకలకి సంబంధించిన మెటబాలిజం కి పనికొచ్చే హార్మోన్స్ ఉత్పత్తి చేయడంలో వీటికి మెయిన్ రోల్ ఉంటుందండి.
0: ఓకే, అంటే థైరాయిడ్ కి పారాథైరాయిడ్ గ్రంథికి సంబంధం లేదు.
1: థైరాయిడ్ కి పారాథైరాయిడ్ కి లొకేషన్ తప్ప ఏ రకంగానూ సంబంధం లేదండి.
0: ఓహో, అంటే లొకేషన్ అంటే ఒక చోటే ఉంటాయి కానీ వాటి పని తీరు పనులు వేరే,
1: పనులు పూర్తిగా వేరే, ఏ రకమైన సంబంధం లేదు పనులకి.
0: ఓకే సార్, అంటే ఇప్పుడు ఈ పారాథైరాయిడ్ అవేర్నెస్ మంత్ గా మనం జూలైని చూస్తూ ఉన్నాం కదా సార్, అయితే ఇంత పారాథైరాయిడ్ గ్రంథికి కూడా ఇంత ప్రాధాన్యత ఉందా?
1: ఉంటుందండి. పారాథైరాయిడ్ గ్రంథి గురించి చాలా మందికి తెలియదు, కానీ గ్రంథి గురించి, గ్రంథికి విపరీతమైన ప్రాచుర్యం ప్రాధాన్యత చాలా ఉంది, కానీ అవేర్నెస్ లేదు. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సాధారణంగా ఎవరైనా ఎండోక్రైనాలజీ అనుకుంటే ఫస్ట్ ఒకటి డయాబెటీస్ అనుకుంటారు, రెండు థైరాయిడ్ అనుకుంటారు, మూడో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటి హార్మోన్ సంబంధించిన సమస్యలు అనుకుంటారు. కానీ సాధారణంగా పారాథైరాయిడ్ గురించి, అడ్రినల్ ఇలాంటి వేరే గ్రంథులు ఉంటాయి, పిట్యూటరీ గ్రంథి ఇలాంటి గ్రంథుల గురించి ఎవరికి పెద్ద అవేర్నెస్ ఉండదు. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే జూలై 22 యాక్చువల్లీ పారాథైరాయిడ్ డే అంటారు. జూలై మంత్ ని పారాథైరాయిడ్ మంత్ గా వాళ్ళు రికగ్నైజ్ చేశారు అనమాట. ఓన్లీ ఈ పర్పస్ కోసమే చేశారు వాళ్ళు.
0: అంటే సార్, ఇప్పుడు ఈ పారాథైరాయిడ్ గ్రంథికి సంబంధించి ఇప్పుడు థైరాయిడ్ లోపాలు ఉన్నప్పుడు అవి వేరుగా ఉంటాయి, అసలు ఈ పారాథైరాయిడ్ గ్రంథికి కానీ థైరాయిడ్ గ్రంథికి కానీ సంబంధం లేదు అన్నారు. అంటే ఒక చోట ఉండడమే తప్ప వాటి పనితీరు వేరు అన్నారు. అయితే పారాథైరాయిడ్కి సంబంధించినటువంటి అంటే లక్షణాలు మన బాడీలో కనిపిస్తాయా సాధారణంగా, అంటే దీని లోపం ఏదన్నా ఉన్నా?
1: మొదట్లో కనపడవండి. సాధారణంగా మీకు ఫస్ట్ పారాథైరాయిడ్ గ్రంథి సమస్యలు అనేవి రొటీన్ స్క్రీనింగ్ లో కనపడవు. ఒక ఎండోక్రైనాలజిస్ట్ సస్పెక్ట్ చేస్తే తప్ప మీకు బాడీ పెయిన్స్ వస్తాయి. ఇనీషియల్లీ మీకు ఏమంటాయి అంటే బాడీ పెయిన్స్ వస్తాయి, తర్వాత కొన్ని రోజులు పోతే కిడ్నీ స్టోన్స్, మూడోది అబ్డామినల్ పెయిన్ విపరీతంగా వస్తుంది అనమాట. టిపికలీ దీనికి
0: అంటే ఇప్పుడు మనకి బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తాయని చెప్పేసి అని అన్నారు. తర్వాత వచ్చేసి మీరు కిడ్నీ స్టోన్స్ అన్నారు, కిడ్నీ స్టోన్స్ కూడా పారాథైరాయిడ్ గ్రంథికి సంబంధం ఉంది.
2: అది వన్ ఆఫ్ ది రీజన్స్.
0: జనరలీ
2: ఏంటంటే పారాథైరాయిడ్ గ్లాండ్స్ గురించి వి కాల్ ఇట్ ఫోర్ థింగ్స్ అన్నమాట, బోన్స్, స్టోన్స్, అబ్డామినల్ మోన్స్, సైకిక్ గ్రోత్స్.
0: ఓకే సార్, అంటే ఇప్పుడు ఈ లక్షణాలు మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్, ఎందుకంటే అసలు పారాథైరాయిడ్ అనే దాని మీద అవేర్నెస్ లేదని మీరు అన్నారు యాజ్ ఎ డాక్టర్ గా. మరి ప్రజల్లో అవేర్నెస్ లేనప్పుడు దాని లక్షణాలు కూడా జనరల్ గా సాధారణంగా మనకు తెలిసిండవు. ఈ బాడీ పెయిన్స్, కిడ్నీ స్టోన్స్ అండ్
2: బోన్స్, స్టోన్స్, అబ్డామినల్ మోన్స్, సైకిక్.

0: బోన్స్ అంటారు. బోన్స్ అంటే ఏంటంటే అండి, పారాథైరాయిడ్ గ్రంథి పిటిహెచ్ అనే హార్మోన్ చేస్తుంది, పారాథార్మోన్ అనే హార్మోన్ చేస్తుంది.
1: ఓకే,
0: ఈ హార్మోన్ సాధారణంగా మీకు బోన్ నుంచి కాల్షియం అరగ తీస్తుంది. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బాడీలో కాల్షియం లెవెల్స్ పెంచడం. పారాథైరాయిడ్ గ్రంథి ప్రొడ్యూస్ చేసే పారాథార్మోన్ మెయిన్ ఫంక్షన్ బాడీలో కాల్షియం లెవెల్స్ పెంచడం. సో ఏ రకమైన కాల్షియం లెవెల్ పెంచుతుంది, ఒకటి స్టమక్ నుంచి మీరు తినే కాల్షియం ఫుడ్ నుంచి కాల్షియం బెటర్ అబ్జర్ప్షన్ తీసుకుంటుంది.
1: ఓకే,
0: సెకండ్ థింగ్ ఏంటి అంటే సపోజ్ ఈ కాల్షియం సరిపోలేదు అనుకోండి, ఎముకల్లో అరగ తీస్తుంది, ఆస్టియోక్లాస్ట్ అనే కైండ్ ఆఫ్ సెల్స్ ని యాక్టివేట్ చేసి ఎముకల నుంచి కాల్షియం తీసుకుంటుంది.
1: ఓహో, అంటే మనం తినే ఆహారం నుండి గనక సరిపడా కాల్షియం లేకపోతే
0: సాధారణంగా ఉండదు. ఇండియన్స్ జనరలీ చాలా తక్కువ కాల్షియం తీసుకుంటారు డైట్ లో. అడల్ట్ డైలీ రిక్వైర్మెంట్ 1.3 grams ఉంటుంది. ఏ ఇండియన్ సాధారణంగా 500 grams ఎంజీ కంటే ఎక్కువ తీసుకోరు. బాడీలో బోన్స్ లో ఆల్మోస్ట్ 1 kilo కాల్షియం పైన ఉంటుంది బోన్ లో.
1: ఓకే,
0: సో ఈ కాల్షియం ని తీసుకుంటూ ఉంటుంది అన్నమాట.
1: సరే, సాధారణంగా మనకి ఎంత రోజువారీ రిక్వైర్మెంట్ ఏంటి కాల్షియం?
0: రోజువారీ రిక్వైర్మెంట్ యావరేజ్ నార్మల్ అడల్ట్ ఆర్ అడల్ట్ మేల్ ఆర్ ఫీమేల్ 1 gram to 1.3 grams తీసుకోవాలండి
1: పర్ డే.
0: పర్ డే?
1: ఓహో, అంటే మన ఆహారంలో అంత ఉండాలి.
0: ఆహారంలో అంత ఉండాలి, సాధారణంగా అంత ఉండదు.
1: ఉండదు. మరి పిల్లలకు సార్? పిల్లలకి ఎలా?
0: పిల్లలకి ఏజ్ బట్టి ఉంటుందండి. సపోజ్ నియోనేట్ అనుకోండి, అంటే నెల రోజుల లోపల ఉన్నారు అనుకోండి, అరౌండ్ 100 ఈజీగా 200 to 300 ఎంజీ తీసుకోవాలి. సపోజ్ వాళ్ళు ప్రీటర్మ్ పుట్టారంటే ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, బోన్ ఫార్మేషన్ ఉండదు కనుక. తర్వాత మీకు 4 years 5 years ప్రీమెచ్యూర్ బేబీస్ కి కొంచెం ఎక్కువ
1: తీసుకోవాల్సి ఉంటుంది.
0: తర్వాత 1 year ఏజ్ ఉంది అనుకోండి, 400 to 500 ఎంజీ ఈజీగా తీసుకోవాల్సి వస్తుంది. స్లైట్లీ ఓల్డర్ చైల్డ్ అయితే 800 mg వరకు. ప్యూబర్టీ టైమ్ లో ఇంకా హై వస్తుంది, 1 to 1.5 grams వరకు తీసుకోవాల్సి వస్తుంది. సబ్సిక్వెంట్లీ అడల్ట్ అయ్యాక యావరేజ్ 1.3 grams రోజు తీసుకోవాల్సి వస్తుంది. ఏ రకంగా చూసినా మన ఫుడ్ లో 500 to 600 mg కంటే ఎక్కువ కాల్షియం ఉండదు.
1: ఓకే, అయితే ఇప్పుడు మనం ఈ పారాథైరాయిడ్ యొక్క పని ఏంటంటే మన బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ చేసి మన శరీరానికి కావాల్సిన కాల్షియం ని అది అందజేస్తుంది.
0: కాల్షియం శరీరంలో ప్రతి ఫంక్షన్ కి ఇంపార్టెంట్. అంటే మీరు ఏ హార్మోన్ తీసుకున్నా, ఏ ఎంజైమ్ తీసుకున్నా, ఏ ఆర్గన్ పనిచేయడానికైనా సరే కాల్షియం ఇస్ అ కో ఫ్యాక్టర్. మీకు గుండె కొట్టుకోవాలనుకున్నా, మజిల్స్ పని చేయాలన్నా, డైజెషన్ అవ్వాలన్నా, నర్వ్స్ పని చేయాలన్నా, దేనికైనా కానీ కాల్షియం ఒక కో ఫ్యాక్టర్. దానికోసం కాల్షియం కావాల్సింది బాడీలో. సో ఏదో రకంగా పారాథైరాయిడ్ మీకు కాల్షియం సప్లై చేస్తుంది, పారాథైరాయిడ్ గ్రంథి. ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ బోన్స్, గుండె కొట్టుకోవడానికి ఇట్లాంటి వాటికి పనితనానికి అది పనిచేస్తుంది. సో మరీ ఇది సివియర్ అయిపోయింది అనుకోండి, అన్కంట్రోల్డ్, సపోజ్ పారాథైరాయిడ్ గ్లాండ్ లో ట్యూమర్ వచ్చింది అనుకోండి, బాడీలో కాల్షియం లెవెల్స్ హై నార్మల్ ఉన్నా సరే అది కంట్రోల్ లేకుండా, జనరలీ హార్మోన్స్ ఏంటంటే వీ హావ్ వాట్ ఈస్ కాల్డ్ అదే ఫీడ్బ్యాక్ లూప్ అంటారు అనమాట. అంటే సపోజ్ కాల్షియం లెవెల్స్ ఒక క్రిటికల్ లెవెల్ దాటాయి అంటే ఇమీడియట్లీ పారాథైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ స్టాప్ అయిపోతుంది.
1: అంటే క్రిటికల్ దాటడం అంటే
0: ఎక్కువ అవుతుంది, ఎక్కువ అయితే పారాథైరాయిడ్ హార్మోన్ సెక్రిషన్ తగ్గిపోతుంది.
1: ఓహో, పారాథైరాయిడ్
0: అవసరం తగ్గుతుంది. ఇంకా అవసరం లేదు, కాల్షియం ఒక లెవెల్ దాటేసింది ఇంకా మనకి హార్మోన్ ప్రొడక్షన్ అవసరం లేదు.
1: ఓకే,
0: కానీ ట్యూమర్స్ వచ్చినప్పుడు ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం అంటారు, కంట్రోల్ లూప్ మిస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ హార్మోన్ బాడీ ఎలా ఉన్నా సరే మనకి హార్మోనల్ కాల్షియం 11-12 హై లెవెల్స్ ఉన్నా సరే అది హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది.
1: అంటే ట్యూమర్స్ అంటే పారాథైరాయిడ్ గ్రంథికి ఒకవేళ ట్యూమర్స్
0: వస్తాయి, చాలా కామన్ గా వస్తాయండి.
1: ఓకే,
0: చాలా కామన్ గా వస్తాయి, దే ఆర్ మిస్డ్.
1: ఓకే ఓకే, అంటే అది తెలుస్తుందా సార్ అప్పుడు పారాథైరాయిడ్ గ్రంథి?
0: సాధారణంగా పేషెంట్స్ ఇట్లాంటి ట్యూమర్స్ వచ్చినప్పుడు ఏదో ఫ్రాక్చర్స్ అని వస్తారు, ఎందుకంటే కంట్రోల్ లేకుండా బాడీ కాల్షియం అలాగే బోన్స్ అరగదీస్తూనే ఉంటుంది కాల్షియం కోసం. బోన్స్ వీక్ అయిపోతే దే విల్ కమ్ విత్ ఫ్రాక్చర్స్. నేను ఇప్పుడు బోన్స్ అనేది దాని గురించి.
1: ఓకే,
0: స్టోన్స్, ఎక్కువ కాల్షియం బాడీలో వచ్చింది అనుకోండి, బాడీ దాన్ని బయట పంపించడానికి ట్రై చేస్తుంది ఒక లిమిట్ దాటాక. ఈజియెస్ట్ వే ఆఫ్ దాన్ని బయట పంపించేది ఏంటంటే యూరిన్. యూరిన్ లో కాల్షియం ఎక్కువ అయితే ఆబ్వియస్లీ మీకు స్టోన్స్ వస్తాయి, కిడ్నీ స్టోన్స్. తర్వాత రెండు ఏంటంటే కాన్స్టిపేషన్ విపరీతంగా ఉంటుంది, కాల్షియంతో ఎప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది. తర్వాత గ్యాస్ట్రిక్ మూమెంట్స్ ఒక లెవెల్ ఆఫ్ కాల్షియం దాటిందంటే స్లో అయిపోతాయి, లేకపోతే ఒక్కొక్కసారి వెరీ ఫాస్ట్ అయినా అవ్వచ్చు, వెరీ స్లో అయినా అవ్వచ్చు. సో అబ్డామినల్ మోన్స్ అంటారు, అంటే ఏంటంటే స్టమక్ పెయిన్ అది విపరీతంగా వస్తుంది. అండ్ ఈ ఒక లెవెల్ దాటింది అంటే బ్రెయిన్ లో కూడా కాల్షియం లెవెల్స్ పెరుగుతున్నాయంటే సైకియాట్రిక్ సింప్టమ్స్ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో అందుకే దట్ వి కాల్ ఇట్ సైకిక్ మోన్స్.
1: అంటే కనబడని ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగినటువంటి
0: గ్రంథికి ప్రాధాన్యత గ్రంథి ఉంటుంది. ఏ హార్మోన్ అయినా సరే ఎక్కువైనా తక్కువైనా కూడా బాడీలో సమతుల్యం బ్యాలెన్స్ అప్సెట్ అయింది అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. పారాథైరాయిడ్ హార్మోన్ తక్కువైన ప్రాబ్లమే, ఎక్కువైన ప్రాబ్లమే.
1: ఓకే, సరే సార్, శ్రోత లైన్ లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మనం మరలా కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. హలో.

0: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
0: కట్ల సతీష్ మేడం, కొత్తగూడెం. మేడం
1: కొత్తగూడెం నుంచి. డాక్టర్ గారు, డాక్టర్ శ్రీనగేష్ గారు ఉన్నారండి, మాట్లాడండి.
0: డాక్టర్ గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
0: సార్, మా మిస్సెస్ ఏమో థైరాయిడ్ వల్ల ఆమె లక్కింది, వాళ్ళ అక్క రెండో ఆమె బక్కగా ఉంటది, పెద్ద ఆమె కళ్ళు కూడా ఆమె కళ్ళు కనుగొడ్లు కొద్దిగా పెద్దగా కనబడతాయి అన్నట్టు. అంటే థైరాయిడ్ ఇప్పుడు ఒక ఇంట్లోనే ముగ్గురికి మూడు రకాలు ఉంది.
2: అదే మీరు చెప్తున్నది థైరాయిడ్ గురించి అండి, పారాథైరాయిడ్ గురించి కాదు. మీరు చెప్తున్న బేసిక్ గా ఏమున్నాయి అంటే, మీ ఫ్యామిలీలో ఒకళ్ళకేమో హైపోథైరాయిడిజం ఉంది, ఒకళ్ళకేమో హైపర్ థైరాయిడిజం ఉంది, ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అది థైరాయిడ్ గ్లాండ్ కి సంబంధించింది, పారాథైరాయిడ్ కాదు. వీటిని ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటారు. ఇది ఎవరికైనా రావచ్చు అండి.
0: అంటే ఇప్పుడు సింటమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను నార్మల్ టైంలోనే ఇది వ్యవసాయ పనులు అప్పుడేమో ఒక 70 అట్లా ఉంటాను, వ్యవసాయ పనులు అయిపోగానే ఆటోమేటిక్ గా వెయిట్ అనేది 85 దాకా అట్లా ఉంటుంది. ఇది ఏమన్నా థైరాయిడ్ వచ్చే లక్షణాలు
2: దానికి పారాథైరాయిడ్ కి సంబంధం లేదండి. బరువుకి పారాథైరాయిడ్ కి ఈ రకమైన సంబంధం ఉండదు.
0: అవునా సార్?
2: బరువుకి పారాథైరాయిడ్ కి మీరు మాట్లాడుతున్నది థైరాయిడ్ గురించి. పారాథైరాయిడ్ అంటే ఎముకలకు సంబంధించిన ఇది అనమాట, దానికి దీనికి సంబంధం ఉంటుంది.
1: అంటే వీళ్ళు ఇంట్లో ముగ్గురికి థైరాయిడ్ ఉందంటున్నారు.
2: ముగ్గురికి థైరాయిడ్ ఉంటుందండి.
1: అది అంటే ఏం సార్? అది జన్యుపరమైన ప్రాబ్లమా లేకపోతే
2: జెనెటిక్ ప్రాబ్లం అండి? దాన్ని ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటారు. ఆటో ఇమ్యూన్ అంటే ఏమవుతుంది అంటే, మీ రోగ నిరోధక శక్తి బయట రోగాల మీద కాకుండా మీ బాడీలో ఆర్గన్స్ మీద అటాక్ చేస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో మీకేంటి అంటే హైపోథైరాయిడిజం కూడా రావచ్చు, హైపర్ థైరాయిడిజం కూడా రావచ్చు. సాధారణంగా హైపోథైరాయిడిజం కంటే హైపర్ థైరాయిడిజం 10 times లెస్ కామన్. కానీ మేము రొటీన్ గా చూస్తుంటాం. సపోజ్ మేము ఓపీలో ఒక రోజులో 10 హైపోథైరాయిడ్ కేసెస్ చూస్తే ఒకటి హైపర్ థైరాయిడ్ కేసు చూస్తాం. ఈ కళ్ళు బయటకు పొడుచుకు రావటం ఇదని హైపర్ థైరాయిడిజం, గ్రేవ్స్ డిజీజ్ అంటారు, దాంట్లో వస్తుంది ఇది. ఇది చాలా కామన్, హైపర్ థైరాయిడిజం లో వస్తుంది.
1: అంటే ఇప్పుడు గుడ్లు కన్ను గుడ్లు బయటకు వస్తున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు.
2: పారాథైరాయిడ్ తో సంబంధం లేదు, థైరాయిడ్ తో సంబంధించి.
1: సార్, అంటే వీటికి చికిత్స ఉంటుందా సార్?
2: వీటికి చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. హైపర్ థైరాయిడ్ అంటే కార్బిమిజోల్ ఆర్ మెథిమిజోల్ టాబ్లెట్స్ ఇస్తాము. లాంగ్ టర్మ్ తగ్గలేదు అంటే రేడియోఐడిన్ ఇస్తారు. రేడియోఐడిన్ అనే మెడిసిన్ ఉంటుంది, అది ఇస్తే థైరాయిడ్ గ్లాండ్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది, లైఫ్ లాంగ్ థైరాక్సిన్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. రేర్ కేసెస్ లో సర్జరీ చేస్తారు. యూజువలీ 90% ఆఫ్ ద పేషెంట్స్ మెడికేషన్ తోనే కంట్రోల్ అవుతారు. క్యూర్ అవ్వకపోవచ్చు, ఫుల్ కంట్రోల్ అయితే వస్తుంది. మినిమం 2 years పడుతుంది.
1: అంటే క్యూర్ అనేది ఉందా సార్ థైరాయిడ్ సమస్యకి?
2: హైపోథైరాయిడిజం కి క్యూర్ లేదండి, హైపర్ థైరాయిడిజం కి క్యూర్ ఉంటుంది. కానీ క్యూర్ ఉన్నా సరే చాలా మంది పేషెంట్స్ చివరికి హైపోథైరాయిడే అవుతారు దాంట్లో కూడా. ఎందుకంటే గ్లాండ్ ఒక 4-5 ఏళ్ళు ఓవర్ వర్క్ చేస్తుంది, తర్వాత ఇట్ బికమ్స్ డిప్లీట్ అయిపోతుంది, హార్మోన్ పూర్తిగా
1: తగ్గిపోతుంది.
2: పూర్తిగా ఏంటంటే ఒక జీవితకాలం మీరు వాడాల్సిన హార్మోన్ 4-5 ఏళ్ళలో వాడేస్తున్నారు. సో తర్వాత ఇంకా మీకు ప్రొడక్షన్ తగ్గిపోతుంది అన్నట్టు, హార్మోన్ ప్రొడక్షన్. సో ప్రతి హైపోథైరాయిడ్ పేషెంట్ చివరికి హైపోథైరాయిడే అవుతాడు.
1: హలో,
3: నమస్కారం మేడం.
1: నమస్కారం అండి, ఎక్కడ నుండి?
2: నమస్తే అండి,
3: నా పేరు శ్యామ్ సుందర్ సార్, నేను రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. థైరాయిడ్ పారాథైరాయిడ్ గురించి ఇప్పుడు బాడీలో ఏమేమి ఎఫెక్ట్ అవుతుంది, మనకు థైరాయిడ్ వచ్చినట్టు ఏ విధంగా తెలుసుకోవాలి?
2: పారాథైరాయిడ్ సాధారణంగా మీరు సింటమాటిక్ గా కనుక్కోలేరండి. పారాథైరాయిడ్ యూజువలీ ఫ్రాక్చర్స్ తో వస్తారు కొంతమంది, నేను ఇందాక చెప్పినట్టు కిడ్నీ స్టోన్స్ తో వస్తారు. రేర్ గా మల్టిపుల్ ఎండోక్రైన్ న్యూప్లేసియా అనే కండిషన్ ఉంటుంది, అంటే బాడీలో చాలా హార్మోన్ గ్లాండ్స్ మనకి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఎఫెక్ట్ అయిన హార్మోన్ గ్లాండ్స్ లో మల్టిపుల్ ఎండోక్రైన్ న్యూప్లేసియాలో యూజువలీ టైప్ 1 అండ్ టైప్ 2 అని ఉంటుంది. సో ఇట్లాంటి వాటిలో ఫ్యామిలీ హిస్టరీ ఎవరైనా ఇచ్చినా లేకపోతే 2 హార్మోన్స్ మనకి ఎఫెక్ట్ అయితే మిగతా వాటి కోసం యాక్టివ్ గా స్క్రీన్ చేస్తాం, టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసినప్పుడు దొరుకుతుంది. ఒక్కొక్కసారి కొంతమంది ఏంటి అంటే 60 ఇయర్స్ తర్వాత ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ ఉంటుంది, అంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది. పీరియడ్స్ ఆగిపోయిన వెంటనే ఎముకలు మెల్లగా బలహీనం అవటం మొదలెడతాయి అన్నమాట. ఒకసారి సివియర్ ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ వస్తుంది, అంటే ఎక్కడంటే స్పైన్ ఫ్రాక్చర్ కానీ హిప్ ఫ్రాక్చర్ కానీ వస్తారు. అట్లాంటి వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ కి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని మనం వెతుకుతున్నప్పుడు కూడా కొంతమందిలో మనకి కాల్షియం లెవెల్స్ హై ఉంటే పారాథైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. చాలా అరుదుగా సివియర్ మజిల్ పెయిన్స్ తో వచ్చిన వాళ్ళకి కూడా చాలాసార్లు మేము పారాథైరాయిడ్ లెవెల్స్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే వీళ్ళలో పారాథైరాయిడ్ హార్మోన్ కాల్షియం పెంచుతుంది, అట్ ద సేమ్ టైం ఫాస్ఫరస్ లెవెల్స్ తగ్గిస్తుంది. రెండు కాల్షియం ఫాస్ఫరస్ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ ఉంటాయి. సో ఫాస్ఫరస్ లెవెల్స్ తగ్గి కాల్షియం పెరిగింది అనుకోండి, చాలా సర్వసాధారణంగా పారాథైరాయిడ్ ప్రాబ్లం అవుతుంది అన్నమాట. అట్లా

0: అటువంటి వాళ్ళకి యూజువలీ సివియర్ మజిల్ పెయిన్స్ వస్తాయి. నడవలేరు, మెట్లెక్కలేరు, ఒక స్టేజ్లో ఏంటంటే మంచం మీద నుంచి లేయకపోవటం, లేయటం ఇలాంటి పనులు కూడా వాళ్ళ వల్ల చాలా కష్టమవుతుంది. ఆ స్టేజ్లో చాలామందికి మేము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ పెరిగి ఉంటాయన్నమాట. అప్పుడు ఫర్దర్గా మనకి కారణం ఏంటి, ఎందువల్ల వచ్చింది, ట్యూమర్ వల్ల వచ్చిందా, జెనెటిక్గా వచ్చిందా, దీని ట్రీట్మెంట్ ఏంటి అన్న దాని గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అవి చేస్తాం అన్నమాట. థైరాయిడ్ వేరే అండి, మనిషి మనిషికి వేరే, పారాథైరాయిడ్ వేరే గ్రంథి, థైరాయిడ్ వేరే గ్రంథి, దాని పేర్లో తప్ప ఇంకా ఏ రకంగానూ వాటికి పోలిక లేదు. సాధారణంగా థైరాయిడ్ లెవెల్స్ 0.3 to 5 మధ్య ఉంటే నార్మల్, కానీ అది ల్యాబ్ మీద డిపెండ్ అవుతుంది, సిచ్యుయేషన్ మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ సేమ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి థైరాయిడ్ లెవెల్స్ ఉంటే 2.5 కంటే తక్కువ ఉంటే అది నార్మల్, ప్రెగ్నెన్సీలో 2.5 కంటే ఎక్కువ ఉంటే కొంచెం అబ్నార్మల్ కింద లెక్క పెడతాం అన్నమాట. కానీ దానికి దీనికి ఏ రకమైన సంబంధం లేదు.
1: అంటే సాధారణంగా థైరాయిడ్ అనేసరికి, అంటే పారాథైరాయిడ్ గురించి అవేర్నెస్ లేదు, గ్రంథి ఉంటది అనేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు సార్. అంటే మాకు హలో
2: హలో మేడం,
1: నమస్కారం అండి.
2: నమస్కారం మేడం.
1: డాక్టర్ గారితో మాట్లాడానమ్మా, డాక్టర్ శ్రీనాగేష్ గారు ఉన్నారు. మాట్లాడండి, లైన్ లో వింటున్నారు.
2: హలో
0: చెప్పండి.
2: నమస్కారం డాక్టర్.
0: నమస్తే.
2: నాకు కాళ్ళు నరాలు పట్టేస్తే ఒక్కొక్కసారి, దానికి మన పారాథైరాయిడ్ కు నా కాళ్ళకు మన సంబంధం ఉందా సార్?
0: చూడండి, పారాథైరాయిడ్ గ్రంథి సమస్యల్లో ఒక్కసారి కాళ్ళు పట్టచ్చు, కానీ మిగతా పారాథైరాయిడ్ లాంటి కొంచెం అంత సాధారణంగా రాని కండిషన్ని ఆలోచించే ముందు నరాల గురించి మీరు ఆలోచిస్తే బెటర్. యూజువలీ మీ కాళ్ళు పట్టేస్తున్నాయి, నరాల ప్రాబ్లం ఉంది అంటే ఒకటి బీట్వెల్ డెఫిషియన్సీ ఒకటి చూసుకోవాలి, రెండు మీకు ఏమైనా షయాటిక డిస్క్ ప్రొట్రూషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా చూసుకోవాలి. చాలా సాధారణంగా డయాబెటీస్ పేషెంట్స్ కూడా కాళ్ళు నరాలు లాగడం పట్టడం ఇట్లాంటి సమస్యలు జరుగుతాయి. పారాథైరాయిడ్ కంటే ఈ కండిషన్స్ అన్నీ కొంచెం మోర్ కామన్. ఇట్లాంటి సిచ్యుయేషన్లో మీరు పారాథైరాయిడ్ లాంటి కాజ్ గురించి ఆలోచించుకునే ముందు ఒక న్యూరో ఫిజిషియన్ ఎవరైనా కన్సల్ట్ చేసి నరాల సంబంధించిన వ్యాధులు చూడటం బెటర్ అన్నమాట. అవన్నీ నార్మల్ ఉంది, మీ కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, పిటిహెచ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, విటమిన్ డి నార్మల్ ఉంది అంటే అప్పుడే పారాథైరాయిడ్ గురించి ఆలోచించాలి. పారాథైరాయిడ్ అయితే జస్ట్ మీరు ఇట్లాగా కాళ్ళు నరాలు పట్టడం లాంటి సింపుల్ కంప్లైంట్ వరారు, ఆ నొప్పులు చాలా ఉండొచ్చు కానీ చాలా అరుదు, అయ్యే అవకాశం చాలా తక్కువ. మిగతా కారణాల గురించి మీరు ఎక్కువ ఆలోచించుకోవాలి.
1: హలో
3: నమస్తే మేడం.
1: నమస్తే మేడం, మాట్లాడండి డాక్టర్ గారితో.
3: నమస్తే సార్.
0: నమస్తే, చెప్పండి.
3: ఇంతవరకు ఈ థైరాయిడ్ వినలేదు సార్, ఎందుకంటే నాకు కూడా ఒక ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉంది, హైపోథైరాయిడ్.
0: అవునండి.
3: చాలా మా ఫ్యామిలీ అందరికి ఉంది,
0: మేము
3: థైరోనామ్ వేసుకుంటున్నాం. అయితే చిన్న డౌట్ ఏంటంటే ఇన్నేళ్ళు హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు అది పారాథైరాయిడ్ కి మారే ఛాన్స్ ఏమన్నా
0: ఉంటుందా? అది పారాథైరాయిడ్ మారే ఛాన్స్ లేదండి, ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి వేరే, పారాథైరాయిడ్ గ్రంథి వేరే, వాటి మధ్యన ఏ రకమైన కనెక్షన్ ఉండదు. చాలా మందికి హైపోథైరాయిడిజం ఉంటుంది, ఇండియాలో ఇవాళ దాదాపు 10 కోట్ల మందికి హైపోథైరాయిడిజం ఉంటుంది, అది ఫ్యామిలీలో రన్ అవుతుంది. దాంట్లో థైరాక్సిన్ రిప్లేస్మెంట్ చేయడం తప్ప ఇంకా వేరే ఇంత మించి అవసరం ఏమి ఉండదు, దానివల్ల ఇంకా ఇతరత్ర ఏ జబ్బులు రావు మీకు.
1: హలో.
4: హలో, నమస్కారం మేడం.
1: నమస్కారం అండి. సార్ ఎక్కడ?
4: మేడం హలో సార్.
0: నమస్తే, చెప్పండి.
4: మా భార్యకు ఎక్స్రే చేయించాం సార్.
0: చెప్పండి.
4: ఈ బొక్క అంతా మొత్తం ఎముక అన్నది ఇదైంది అని అంటారు.
0: ఎముక అండి?
4: ఎనుముక.
0: ఓకే.
4: ఎనుముక అనే బొక్క.
0: అయితే
4: బాగా మా వయసు 40 ఏళ్ళు
0: ఉంటుంది.
4: ఆమెకు జల్లి బంద్ అయింది సార్.
0: ఎన్నేళ్ళు అయిందండి బంద్?
4: బంద్ అయ్యి ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది సార్. 5 ఏళ్ళకే బంద్ అయింది.
0: ఓకే అండి.
4: దాని వల్ల నేనా మరి ఇట్లా అవుతుంది, బోన్స్ రిపేర్స్ అయిపోయింది, ఇప్పుడు నా నారమ్మ మా బొక్క అన్నది డాక్టర్ చూపెడితే బొక్క బాగా ప్రాబ్లం ఉందమ్మా, నీకు ఆపరేషన్ చేయబడుతుంది అని అంటుంది సార్.
0: మీరు అంటే ఎముక విరిగిందా లేకపోతే బలహీనమైందా అండి?
4: బొక్క బలహీనమైంది.
0: బలహీనమైతే దానికి ఆపరేషన్ చేయరండి ఎవరు. బేసిక్గా మీకు ఇప్పుడు ఏమవుతుంది అంటే మీ మిసెస్కి 40 ఏళ్ల ముందే పీరియడ్స్ ఆగిపోయాయి, దాన్ని ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు, అంటే ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. అట్లాంటి సిచ్యుయేషన్లో మన శరీరం ఎప్పుడైనా కానీ పీరియడ్స్ వచ్చినంత కాలము ఎస్ట్రోజన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది, అది ఎముకలు బలంగా ఉండటానికి ముఖ్యంగా పనిచేస్తుంది.

0: అన్నమాట. పీరియడ్స్ ఆగిపోతే ఎస్ట్రోజన్ హార్మోన్ లేకపోతే ఎముకలు మెల్లగా బలహీనమైపోతాయి. సాధారణంగా మోస్ట్ ఎఫెక్ట్ అయిన హార్మోన్స్ ఒకటి ఏంటంటే హిప్ అంటే తుంటి ఎముక ఒకటి ఎఫెక్ట్ అవుతుంది, రెండోది ఏంటంటే వెనుముక ఎఫెక్ట్ అవుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీ మిసెస్కి వచ్చిన కండిషన్ ఏమంటారంటే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక బలహీనమైంది. సాధారణంగా ఎముక ఎంత బలహీనమైంది అని ఎక్స్రేలో కొంతమేరకు చెప్పగలం కానీ పూర్తిగా మనం చెప్పలేం. దానికోసం మీరు జనరలీ డెన్సిటోమెట్రీ అని ఉంటుంది, డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షియోమెట్రీ, బోన్ డెన్సిటోమెట్రీ ఉంటుంది.
1: హాస్పిటల్ పోతే మెడిసిన్ ఇచ్చారు,
0: దానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. దానికి
1: మెడిసిన్ ఇచ్చి మెడిసిన్ తగ్గకుండా ఇంజెక్షన్ ఇస్తామని అంటున్నారు.
0: ఇంజెక్షన్ తీసుకొచ్చండి, దానికి రెండు మూడు రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. అది ఎముక ఎంత అరిగింది అని చూస్తారు. బాగా కొంచెమే అరిగింది అంటే ఇంకా అరుగుదల అవ్వకుండా ఉండడానికి జోలిడ్రోనేట్ గానీ డినోసుమాబ్ అనే మెడిసిన్ గానీ ఇస్తారు. ఎముక బాగా అరిగింది అంటే దానికి టెరిపెరటైడ్ అనే ఇంజెక్షన్ రోజు ఇన్సులిన్ ఇచ్చినట్టు చర్మంకి ఇచ్చుకోవాలి, ఒక రెండేళ్ళు వరకు తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల కొత్త ఎముక వస్తుంది, రెండు సంవత్సరాల దాకా తీసుకోవాల్సి వస్తుంది. కానీ సాధారణంగా ఫ్రాక్చర్ లేకపోతే ఎప్పుడు సర్జరీ ఇచ్చి, దీనికి ఏ రకమైన సర్జరీ ఉండదు. మీరు ఇట్లాంటి సిచ్యుయేషన్ ఏమైనా ఉంది అంటే ఉస్మానియా గానీ నిమ్స్ లాంటి హాస్పిటల్
1: గవర్నమెంట్
0: నిమ్స్ లో ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ కి చూపెట్టండి కేసు. ఆర్థోపెడిక్స్ కన్నా కూడా ఎండోక్రైనాలజీ అంటే హార్మోన్ సంబంధించిన వ్యాధుల డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అక్కడ చూపెట్టాలి.
2: మంచిది. అంటే అరుగుదల ఉన్నప్పుడు ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, లేదా ఎముక విరగడం అనేది ఏదైనా ఉంటే ట్రీట్మెంట్
0: అంటే ఎముక విరిగితే అరుగుదల ఉన్నప్పుడు టెరిపారటైడ్ అని ఇంజెక్షన్ ఇస్తారు. టెరిపారటైడ్ అంటే పారాథైరాయిడ్ హార్మోన్, లో డోస్ ఇస్తారు అనమాట. పారాథైరాయిడ్ హార్మోన్ లో డోస్ 2 ఇయర్స్ ఇస్తే మెల్లగా కొత్త ఎముక బిల్డప్ అవుతుంది.
2: ఓకే డాక్టర్.
0: అది బిల్డప్ అయ్యాక ఒక 5 ఇయర్స్ కొత్త వచ్చిన ఎముక అరగకుండా ట్రీట్మెంట్ ఇస్తారు. ఫ్రాక్చర్ అయితే తప్ప మీకు సాధారణంగా ఎవరు సర్జరీ చేయరు. బోన్ బలం పెంచడానికి మీకు ఏ రకమైన సర్జరీస్
2: లేవు. సరే, శ్రోత లైన్ లో ఉన్నారు సార్. హలో,
3: నమస్కారం అండి.
2: నమస్కారం సార్. సార్ ఎక్కడ నుండి?
3: నమస్కారం సార్, చౌగాన్ సోమయ్య, కన్నగట్ల గ్రామం, సూర్యాపేట జిల్లా నుండి అండి. డాక్టర్ గారు
0: చెప్పండి.
3: నమస్కారం సార్.
0: నమస్తే అండి.
3: ఇప్పుడు థైరాయిడ్ లెక్క ఈ పారాథైరాయిడ్ అనేది హార్ట్ మీద ఏమైనా ప్రభావం చూపెడుతుందా అనేది ఒక క్వశ్చన్ అండి. రెండవది వచ్చేసి ఏజ్ వాళ్లకు ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంది, అదే మాదిరిగా స్త్రీలు పురుషులలో ఎవరికి ఎక్కువ అటాక్ అయింది అండి?
0: అన్ని చాలా మంచి క్వశ్చన్స్ అండి. మెయిన్ గా ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే మీకు పారాథైరాయిడ్ గ్రంథి ప్రాబ్లం ఎక్కువైంది అనుకోండి, ఎస్పెషల్లీ హైపర్ పారాథైరాయిడిజం అయ్యి కాల్షియం లెవెల్స్ బాడీలో పెరిగాయి అనుకోండి, ఎవెన్చువల్ గా గుండె మీద డెఫినెట్లీ ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. పారాథైరాయిడ్ గ్రంథి సమస్యలు ఉన్న వాళ్ళకి సాధారణంగా హైపర్ టెన్షన్ ఎక్కువ అవుతుంది. వెజల్ స్టిఫ్నెస్ అంటే రక్తనాళాలు కొంచెం గట్టి పడతాయి, గుండె కొట్టుకోవడం మీద గుండె వేగం మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే ఇమీడియట్లీ చూపెట్టకపోవచ్చు మీకు
3: దీర్ఘకాలంలో,
0: లాంగ్ టర్మ్ ఒక 5-6 ఏళ్ళ తర్వాత. ఫస్ట్ మీకు వచ్చేవన్నీ ఎముకలు సంబంధించిన ప్రాబ్లమ్స్, కానీ దీర్ఘకాలంలో డెఫినెట్లీ పారాథైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు మామూలు వాళ్ళకంటే తక్కువ రోజులు బతుకుతారు. ఒకటి కిడ్నీ డెఫినెట్లీ దెబ్బతింటది, ఇందులో కిడ్నీ చుట్టూ కాల్షియం డిపాజిట్ అవుతుంది, నెఫ్రో కాల్సియం వస్తుంది అంటారు. ఏ రకమైన కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చినా సరే అది కార్డియాక్ ప్రాబ్లమ్స్ కి లీడ్ చేస్తుంది. రెండోది డైరెక్ట్ కాల్షియం లెవెల్స్ ఎక్కువ అవటం వలన కార్డియాక్ పనితనం మీద ఇవి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఏ ఏజ్ లో ఈ ప్రాబ్లం వస్తుంది అంటే చూడండి, ఏ ఏజ్ ఎగ్జెంప్ట్ కాదు, కానీ వయసు పెరిగిన కొద్ది ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఫెమిలియల్ ప్రాబ్లమ్స్ అంటే మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా అని నేను చెప్పాను చూడండి, అందులో టైప్స్ ఉంటాయి. సివియర్ టైప్స్ అయితే 5 ఏళ్ళకి రావచ్చు ప్రాబ్లం, 3 ఏళ్ళు 4 ఏళ్ళకు కూడా రావచ్చు. కానీ సాధారణంగా 30s 40s 50s ఈ ఏజెస్ లో వస్తుంటాయి. చాలా సార్లు హైపర్ పారాథైరాయిడిజం లో వీ కాల్ వాట్ ఈ 2 హిట్ హైపోథెసిస్ అనే హైపోథెసిస్ ఉంటుంది. అంటే ఏంటంటే జబ్బు రావడానికి మనకి 2 జన్యువులు ఎఫెక్ట్ అవ్వాలి. ఒక జీన్ ప్రాబ్లంతో మనం ఆల్రెడీ పుడతాం, కానీ ఒక జీన్ నార్మల్ ఉంది గనక బాడీ నార్మల్ గానే వర్క్ చేస్తూ ఉంటుంది. ఫ్యూచర్ లైఫ్ లో ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ వైరల్ ఫీవర్స్ ఇట్లాంటి వాటిలో సెకండ్ జీన్ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు అప్పుడే ప్రాబ్లం వస్తుంది. సో అందుకే జన్యుపరంగా పారాథైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి 30-40 ఏళ్ళు వచ్చే వరకు ప్రాబ్లం బయటపడకపోవచ్చు. ఏజ్ పెరిగిన కొద్ది ఇది ఎక్కువ అవుతుంది. సాధారణంగా ఈ సమస్య ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువ మగవాళ్ళతో
3: చెప్పండి. ఇప్పుడు మామూలుగా థైరాయిడ్ టెస్ట్ చేస్తే పారాథైరాయిడ్ పరీక్షలు ఉన్నాయండి?
0: పారాథైరాయిడ్ కి సెపరేట్ టెస్ట్లు ఏమి ఉండవు, సాధారణంగా పారాథైరాయిడ్ టెస్ట్ చేయము. కానీ పారాథైరాయిడ్ ఇండైరెక్ట్ గా మనం చూసేది ఎట్లా అంటే, ఒకటి విటమిన్ డి లెవెల్స్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాము. విటమిన్ డితో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, ఆల్బమిన్ అండ్ ఆల్కలైన్ ఫాస్ఫేటైజ్. ఆల్బమిన్ అండ్ ఆల్కలైన్ ఫాస్ఫేటైజ్ అనేది లివర్ ఫంక్షన్ టెస్ట్ లో ఉంటాయి. అండ్ చాలా మందికి ఒక అపోహ ఉంటుంది పారాథైరాయిడ్ లో. ఈవెన్ మా దగ్గరికి రిఫరల్స్ వచ్చినప్పుడు, ఫిజిషియన్స్ నుంచి ఎండోక్రైనాలజిస్ట్ రిఫరల్స్ వచ్చినప్పుడు కూడా పారాథైరాయిడ్ లెవెల్స్ హై ఉంటే ఇమీడియట్లీ పంపించేస్తారు. 90% ఆఫ్ ద టైమ్ అవి నార్మల్ పారాథైరాయిడ్ లెవెల్స్. అవి యాక్చువల్లీ ఏమవుతుంది అంటే, మీ బాడీలో విటమిన్ డి తక్కువ ఉంది అనుకోండి, శరీరం లోపలికి కాల్షియం సరిపడినంత రాదు. అప్పుడు బాడీ ఏం

0: చేస్తుంది అంటే పారాథైరాయిడ్ హార్మోన్స్ లెవెల్స్ పెంచి కాల్షియం పెంచడానికి ట్రై చేస్తుంది. అది దాని నిజంగా అది పారాథైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం కాదు, అది విటమిన్ డి లేని వల్ల వచ్చిన పారాథైరాయిడ్
1: పనిచేస్తుంది.
0: అందుకని ఏం చేస్తాం అంటే సింపుల్ గా మనము పారా విటమిన్ డి సప్లిమెంట్ చేస్తే చాలు. అందులో ఫర్దర్ గా మనం ఏంటంటే పారాథైరాయిడ్ కి ట్రీట్మెంట్ టెస్టింగ్ చేయని అవసరం లేదు. ఎస్పెషల్లీ కాల్షియం లెవెల్స్ హై ఉండి విటమిన్ డి నార్మల్ ఉండి పిటిహెచ్ హై ఉన్నప్పుడే ఫర్దర్ గా మనం టెస్టింగ్ చేస్తాం అన్నమాట.
1: సార్ ఇంకొక చివరి క్వశ్చన్, సరే
0: చెప్పండి,
1: షుగర్ మీద ప్రభావం చూపారు సార్, షుగర్ కు దీనికి సంబంధం ఉందా?
0: షార్ట్ టర్మ్ షుగర్ మీద దీనికి మేజర్ సంబంధం అయితే ఏం లేదండి, కానీ బాడీలో ఏ హార్మోన్ అయినా శృతి మించితే మిగతా హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇమీడియట్ గా మాత్రం షుగర్ మీద మీకు మేజర్ ఎఫెక్ట్స్ షార్ట్ టర్మ్ లో ఉండవు, లాంగ్ టర్మ్ లో డెఫినెట్లీ డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
2: అలాగే అంటే ఇంకొక చిన్న సార్, మేల్ ఫీమేల్ లో ఎవరికి ఎక్కువ వస్తుంది?
0: ఫీమేల్స్ లో ఎక్కువ వస్తుందండి.
2: ఫీమేల్స్ లో
0: పారాథైరాయిడ్ హార్మోన్స్ యూజువల్లీ హార్మోన్ ఆల్మోస్ట్ ఆల్ మేజర్ హార్మోన్ ప్రాబ్లమ్స్ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలోనే ఎక్కువ వస్తాయి, ఈవెన్ థైరాయిడ్ కానీ. డయాబెటీస్ లాంటివి ఆల్మోస్ట్ ఈక్వల్ ప్యారిటీ ఉంటుంది, కానీ బికాస్ అది లైఫ్ స్టైల్ డిసీజ్ కూడా, ఎండోక్రైన్ డిజార్డర్ కూడా.
2: ఓకే,
0: పారాథైరాయిడ్ రెండోది ఏంటి అంటే ఎక్కువ ఫీమేల్స్ లో గుర్తుపడతాం, ఎందుకంటే ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ ఇట్లాంటి వాటి వలన గుర్తుపట్టడం. దీన్ని మేము మెడికల్ ప్యాలెన్స్ లో ర్యాండమైజేషన్ బయాస్ అంటాం, బట్ ఇన్ జనరల్ పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఆర్ డెఫినెట్లీ విమెన్ లో కొంచెం ఎక్కువ, సాధారణంగా స్క్రీన్ అవ్వరు. రెండోది ఏంటంటే విమెన్ లో ఎస్ట్రోజన్ హార్మోన్ హార్మోన్స్ ఇట్లాంటి వాటి వల్ల డెఫినెట్లీ హార్మోనల్ డిజార్డర్స్ ఎక్కువ
2: ఉంటాయి. సార్ ఇంకొక శ్రోత
0: చెప్పండి.
2: హలో,
3: హలో, నమస్కారం మేడం.
2: నమస్కారం అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఎక్కడి నుండి?
3: నిజామాబాద్ పోతాంగల్ నుంచి తోట సంతోష్.
2: రైట్ అండి.
3: డాక్టర్ గారు నమస్కారం.
0: నమస్తే అండి.
3: అయితే మా ఫ్రెండ్ వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ సార్, అయితే ఆమెకు థైరాయిడ్ ఉంది.
0: అవునండి, అది చాలా కామన్, అది థైరాయిడ్ ప్రెగ్నెన్సీలో.
3: అయితే పుట్టబోయే బిడ్డకు థైరాయిడ్ వచ్చే అవకాశం
0: ఉండదు? థైరాయిడ్, పుట్టబోయే బిడ్డకి థైరాయిడ్ అవకాశం ఉండదు. మీకు సింపుల్ గా ఇది ఒక రకంగా ఆలోచించుకోండి, తల్లికి గుండె జబ్బు వస్తే పిల్లవాడికి గుండె జబ్బు వస్తుందా, కిడ్నీ జబ్బు ఉంటే వస్తుందా, ఇది కూడా అంతే. తల్లికి థైరాయిడ్ ఉంటే పిల్లవాడికి థైరాయిడ్ వచ్చే అవకాశం జీరో. ఆ తల్లి వేరే, చైల్డ్ వేరే.
2: ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరలా కలుసుకుందాం. అయితే మీరు ఈ పారాథైరాయిడ్ గురించి, దాని యొక్క లక్షణాలు లేదా దాని సమస్యలు ఏంటి తెలుసుకోవాలి అని అంటే, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324 0852, అలాగే 2324085853. ఇంకొక నెంబర్ కూడా ఉంది, 2955509923. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ శ్రీనగేష్ గారు, వీరు ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్యులుగా ఉన్నారు, మరి స్పెషలైజ్డ్ ప్రముఖ డాక్టర్ కాబట్టి మీరు ఈ సమస్యల గురించి మాట్లాడొచ్చు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: మరలా ఈ కార్యక్రమానికి స్వాగతం సార్. చిన్న బ్రేక్ తర్వాత మరలా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నాం. అయితే సాధారణంగా ఈ పారాథైరాయిడ్ అనేది మరి ఇంతగా అంటే మనం శ్రోతలతో మాట్లాడినప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చాయి, కాకపోతే దీనికి లేకపోతే మన స్టైల్ అంటే లైఫ్ స్టైల్కి కానివ్వండి లేదా మనం తీసుకునే ఆహారానికి కానివ్వండి ఏమన్నా సంబంధం కూడా ఏమన్నా ఉంటుందా?
0: ఇది పారాథైరాయిడ్ గ్లాండ్ మిగతా గ్లాండ్స్తో పోలిస్తే లైఫ్ స్టైల్తో అంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వదండి. వైటమిన్ డి డెఫిషియన్సీ డెఫినెట్లీ పారాథైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కిడ్నీ డిసీజెస్, ఎస్పెషల్లీ క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో పారాథైరాయిడ్ గ్లాండ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే హైపర్ పారాథైరాయిడిజంలో 3 రకాలు ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అని. ప్రైమరీ అంటే పారాథైరాయిడ్ గ్లాండ్లో ఏదో ఒక చిన్న ట్యూమర్ లాంటిది వచ్చి దానివల్ల కాల్షియం లెవెల్స్ పెరిగి సాధారణంగా మనం చూసే రొటీన్ ప్రాబ్లమ్స్. సెకండరీ హైపర్ పారాథైరాయిడిజం అంటే వేరే ఏదైనా కారణాల వల్ల థైరాయిడ్ పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ పెరగటం. కామన్ గా ఇది వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అంటే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ సెకండరీ హైపర్ పారాథైరాయిడిజం అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ. అదర్ కాజెస్ అంటే కానీ రేర్ కాజెస్. టెర్షరీ హైపర్ పారాథైరాయిడిజం అంటే జనరలీ కిడ్నీ డిసీజ్ లో వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ కిడ్నీ డిసీజ్ లో మీకు వైటమిన్ డి బాడీలో మనం ఆహారంలో తీసుకున్న వైటమిన్ డి ఈజ్ నాట్ యాక్టివ్, యాక్టివేట్ చేయాల్సి వస్తుంది వైటమిన్ డిని.

0: ఇది మామూలు వైటమిన్ డి డెఫిషియన్సీ కంటే కూడా చాలా సివియర్గా ఉంటుంది. పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ సాధారణంగా మనకి 20-30 ఉన్నవి 200-300 అట్లా అవుతుంటాయి. ఒక స్టేజ్ దాటాక కాల్షియం లెవెల్స్ మళ్ళీ నార్మల్కి రావడం మొదలెడతాయి. కానీ ఈ హార్మోన్ స్టిమ్యులేట్ చేసి చేసి పారాథైరాయిడ్ గ్లాండ్కి ఏంటి అంటే ఇంకా హార్మోన్ తయారు చేయడం అలవాటైపోతుంది. సో అవసరం లేకపోయినా కిడ్నీ డిసీజ్లో మనకి కాల్షియం లెవెల్స్ నార్మల్ వచ్చాక కూడా ఇంకా హార్మోన్ ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ వచ్చే వరకు, కిడ్నీ చుట్టూ కాల్షియం లేయర్ ఒకటి వచ్చే వరకు
1: థైరాయిడ్ అనే గ్రంథి హార్మోన్ ని ఎక్కువగా
0: ఇంకా అవసరం లేకపోయినా
1: మనమే దాన్ని స్టిమ్యులేట్ చేస్తాం. ఎందుకంటే
0: విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్నాయి
1: కాబట్టి
0: ఆ స్టిమ్యులేషన్ వల్ల విటమిన్ డి లెవెల్స్ నార్మల్కి వస్తాయి. విటమిన్ స్టిమ్యులేషన్ వల్ల కాల్షియం లెవెల్స్ నార్మల్కి వచ్చాక కూడా అది హార్మోన్ ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఒక స్టేజ్ దాటాక ఇంకా అలా కాన్స్టెంట్ గా అది ఇంకా ఆఫ్ అవ్వదు, ఆన్ లోనే ఉంటుంది. లెవెల్స్ 700-800 అట్లా వస్తూనే ఉంటాయి పిటిహెచ్ లెవెల్స్. కాల్షియం లెవెల్ ఎక్కువ ఉన్నా సరే ప్రొడక్షన్ చేస్తూనే ఉంటుంది. దీన్ని టెర్షియరీ అంటారు అన్నమాట.
1: అంటే దాని కెపాసిటీకి మించి అంటే
0: స్టిమ్యులేషన్ అవుతుంది, సైజ్ కూడా పెరిగిపోతుంది గ్లాండ్ బాగా. ఎక్కువ సెల్స్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది, ఎక్కువ పెరిగిపోతుంది,
1: ఎక్కువ పెరుగుతుంది కాబట్టి కాల్షియం ఉత్పత్తి కూడా ఎక్కువ.
0: కాల్షియం ఉత్పత్తి ఎక్కువే మళ్ళీ స్టోన్ డిసీజ్, కిడ్నీ కాల్షియం లెవెల్స్ ఎక్కువ అవటం వల్ల ఎఫెక్ట్ అవటము, ఫాస్ఫరస్ లెవెల్స్ కూడా. సాధారణంగా మనకి ఏంటంటే కాల్షియం పారాథైరాయిడ్ హార్మోన్ పెరిగినప్పుడు ఫాస్ఫరస్ లెవెల్స్ తగ్గుతాయి, కానీ కిడ్నీ డిసీజ్ లో తగ్గవు. ఎందుకంటే యాజ్ సచ్ కిడ్నీ డిసీజ్ వల్ల ఫాస్ఫరస్ కూడా పెరుగుతుంది. ఒక పక్కన పారాథైరాయిడ్ హార్మోన్ వల్ల కాల్షియం పెరుగుతుంది, కిడ్నీ డిసీజ్ వల్ల ఫాస్ఫరస్ పెరుగుతుంది. రెండూ కలిస్తే కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ ఎక్కువ అవుతాయి బాడీలో.
1: ఓకే, అంటే సాధారణంగా అయితే రెండు వేరు వేరు,
0: ఒకటి ఎక్కువ ఉంటే ఒకటి తక్కువ ఉంటుంది. కానీ ఈ స్టేజ్ లో ఏంటి అంటే రెండు ఎక్కువ అవుతాయి,
1: రెండు ఎక్కువ అవుతాయి కాబట్టి దానివల్ల స్టోన్స్ ఫామ్,
0: స్టోన్ కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ చాలా కామన్ గా ఎక్కువగా ఫామ్ అవుతాయి.
1: సార్, ఇప్పుడు ఈ పారాథైరాయిడ్ గ్రంథిని మనం స్టిమ్యులేట్ చేసినప్పుడు అంటే కాల్షియం ఉత్పత్తి కోసము, అంటే విటమిన్ డి3 తక్కువ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు లంగ్స్ లోను ఒక స్టేజ్, లంగ్స్ లో
0: ఒక స్టేజ్, లివర్ లో
1: ఒక స్టేజ్, లివర్ లో ఒక స్టేజ్, కిడ్నీలో అని, అంటే ఏంటి సార్ రెండుట్లో ఏం జరుగుతుంటుంది?
0: చూడండి, వైటమిన్ డి అనేది బేసిక్ గా చాలా మంది అది ఇట్స్ నాట్ ఏ ట్రూ వైటమిన్, ఇట్ ఈస్ అ హార్మోన్.
1: ఓకే,
0: వైటమిన్ డి ఇస్ అన్ ఇనాక్టివ్ హార్మోన్.
1: ఓ,
0: బాడీలోకి వెళ్ళాక ఇట్ గెట్స్ యాక్టివేటెడ్.
1: అంటే సాధారణంగా మనం విటమిన్ అంటుంటాం దాన్ని,
0: దాన్ని విటమిన్ అంటారు, కానీ అది చాలా ఏళ్ళగా వచ్చిన మిస్నామర్ యాక్చువల్లీ.
1: ఓహో,
0: పారాథైరాయిడ్ గ్రంథి చాలా ఫంక్షన్స్ ఇండైరెక్ట్ గా వైటమిన్ డి ద్వారానే జరుగుతాయి. సో మీకు ఏంటి అంటే, కానీ మనం ఫుడ్ లో కానీ సన్ లైట్ నుంచి మన స్కిన్ లో ప్రొడ్యూస్ అయ్యే వైటమిన్ డి కానీ కోలెకాల్సిఫెరాల్ అంటాం, ఇది రెండు స్టెప్స్ లో యాక్టివేట్ అవ్వాలి. ఒక స్టెప్ లివర్ లో యాక్టివేట్ అవుతుంది, ఒక హైడ్రాక్సీ గ్రూప్ యాడ్ అవుతుంది, ఇంకొక కిడ్నీలో ఇంకొక హైడ్రాక్సీ గ్రూప్ యాడ్ అవుతుంది. ఈ రెండు గ్రూప్స్ యాడ్ అయ్యాకే అది యాక్టివ్ గా బాడీలో పనిచేయగలిగే స్థితికి రీచ్ అవుతుంది అనమాట. విటమిన్ డి రీచ్ అవుతుంది. ఈ స్టెప్స్ లో ఏ స్టెప్ మిస్ అయినా లివర్ ఫెయిల్యూర్ లో అయినా ప్రాబ్లమ్ వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అయినా ప్రాబ్లమ్ వస్తుంది. ఈ రెండు స్టేజెస్ అయితే విటమిన్ డి సరిగ్గా పనిచేయదు. అంటే ఒక స్టెప్ లో యాక్టివేట్ అయితే కొంత పని చేస్తుంది, కానీ 1/10 ఆఫ్ ద వర్క్ చేస్తుంది అనమాట. దాని ఎఫెక్టివ్నెస్ ఒక 90% పడిపోతుంది. సో ఎక్కువ విటమిన్ డి అయినా మనం బయట నుంచి ఇవ్వాలి, లేదా బాడీ అయినా దానికి ఏదో రకంగా కాంపెన్సేట్ చేయాలి.
1: అంటే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రాసెస్ అనేది, అంటే లివర్ లో కిడ్నీలో యాక్టివేట్ అయ్యే విధానం అనేది సాధారణంగా ప్రతి మనిషిలో జరిగే,
0: ప్రతి మనిషిలో జరిగి తీరుతుంది.
1: ఇది కామన్ ప్రాసెస్.
0: కామన్ ప్రాసెస్
1: లో తేడా ఎప్పుడు వస్తుంది అంటారు? పారాథైరాయిడ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకపోతే
0: లివర్ డిసీజ్ లో వచ్చినప్పుడు వస్తుందండి. అది ఫస్ట్ వచ్చేది లివర్ ఆర్ కిడ్నీ డిసీజ్ లో విటమిన్ డి సరిపోకపోతే కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి, అప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్ యాక్టివేట్ అవుతుంది.
1: ఓకే, శ్రోత లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడండి. హలో
2: హలో మేడం,
1: నమస్కారం అండి. ఎక్కడ నుండి?
2: నమస్తే మేడం, వరంగల్ దగ్గర ఖమ్మం హైవేలో మామూరు ఉంటుంది మేడం. మామూరు విలేజ్ నుంచి కిషన్ మాట్లాడుతున్నా మేడం.
1: మాట్లాడండి, డాక్టర్ శ్రీనాగేష్ గారు ఉన్నారు,
0: మాట్లాడండి.
2: సార్ నమస్కారం. సార్
0: నమస్తే అండి, చెప్పండి.
2: మీ రేడియో ఎఫ్ఎం రేడియో ఎప్పటికీ వింటాం సార్, అయితే మీ సలహాలు కూడా రోజు రెగ్యులర్ వింటాం సార్. అయితే ఈ థైరాయిడ్ గురించి చెప్తా అంటే, మీరు ఇంతకు ముందు ఒక పేషెంట్ చెప్పింది సార్, ఒక వాళ్ళ మిస్సెస్ కు 45 లో పీరియడ్స్ ఆగితే కాల్షియం తగ్గిపోతుందని.
0: అవునండి,
2: సేమ్ ప్రాబ్లం మా మిస్సెస్ కూడా 45 లో పీరియడ్స్ ఆగిపోయినాయి సార్.
0: ఓకే,
2: 40 ఏజ్ వరకు అగ్రికల్చర్ వర్కులన్నీ బురద పనులు అవి ఇవి యాక్టివ్ గా మంచిగా చేసింది సార్.
0: ఓకే అండి.
2: ఈ పీరియడ్స్ ఆగిపోయినాక తనే అలసిపోయి కాళ్ళు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి, ఏమో చేతులు మోకాళ్ళు రాగుతానే అని అంటుంది సార్.
0: ఓకే అండి.
2: అయితే ఈ మధ్యలో కడుపు నొప్పి వస్తుందంటే హాస్పిటల్ పోతే ఈ గర్భ సంచి తీసేయాలన్నారు సార్. మన వరంగల్ సీకేఎం హాస్పిటల్లో తీయించినాం సార్.
0: ఓకే అండి.
2: అప్పుడు తీయించే ముందు అన్ని టెస్టులు చేసినప్పుడు థైరాయిడ్ ఉంది, అది కొద్ది తగ్గినాక నార్మల్కి వచ్చినాక చేద్దామని ఒక

0: నెలలు మెడిసిన్ వాడిచ్చింది సార్, వాడినాం. నార్మల్ కి వచ్చినాక సర్జరీ చేసింది సార్.
1: ఓకే అండి.
0: హలో
2: చెప్పండి, వింటున్నారు. ఇప్పుడు సమస్య ఏంటండి?
0: అదే అదే సార్, ఇప్పుడు ఇందాక మేము ఒక పేషెంట్ చెప్పింది కాబట్టి ఆ డౌట్ తోటి కాల్ చేశాను.
2: అదే అంటే నొప్పులు అంటున్నారు కదా మీ మిస్సెస్, దాని గురించి
0: అడుగుతున్నాను. కాళ్ళు బాగా కాలుగుస్తానే అంటది, వీక్ బాగా వీక్ ఉంటది. దీని వల్ల
1: మీ మిస్సెస్ కి మోస్ట్ లైక్లీ విటమిన్ డి డెఫిషియన్సీ అయి ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే మీరు పారాథైరాయిడ్ గురించి ఆలోచించే ముందు విటమిన్ డి నార్మల్ ఉందో లేదో చూసుకోవాలి. ఇండియాలో దాదాపు 90% మందికి విటమిన్ డి తక్కువే ఉంటుంది. సో విటమిన్ డి మీరు వారం వారం, ఈ రోజుల్లో ఎవరికి మేము ఇంజెక్షన్స్ రికమెండ్ చేయట్లేదు. ఒకప్పుడు విటమిన్ డి ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు, దీన్ని స్టాస్ థెరపీ అంటారు. ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటంటే సడన్గా ఒక్కసారి కాల్షియం లెవెల్స్ పెరిగి కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో గత 15-20 ఏళ్ళుగా విటమిన్ డి ఇంజెక్షన్స్ ఇవ్వడం దాదాపు ఆపేశాం. ఈ రోజుల్లో ఓన్లీ టాబ్లెట్స్ ఇస్తాం, 8 నుంచి 10 వారాలు వీక్లీ వన్స్ ఇస్తాం అనమాట. 6 లక్షల యూనిట్లు వచ్చే వరకు అంటే వారానికి 60,000 యూనిట్స్ ఇస్తాం. ఇచ్చాక మోస్ట్లీ 90% ఆఫ్ ద పేషెంట్స్కి విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళకి విటమిన్ డి మొదలెడితే 2-3 వారాల్లో నయం అవటం మొదలెడుతుంది. ఒక 8-9 వారాలకి దాదాపు బోన్ పెయిన్స్ అన్ని తగ్గిపోతాయి. ఆ తర్వాత ఈ పెరిగి నార్మల్ అయిన విటమిన్ డి లెవెల్స్ నార్మల్ ఉండటానికి నెలకొకసారి మీరు మెయింటెనెన్స్ డోస్ అంటే ఒక ట్యాబ్లెట్, 60,000 యూనిట్ల ట్యాబ్లెట్ నెలకొకసారి తీసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో 6 నెలలకొకసారి 7 నెలలకొకసారి విటమిన్ డి లెవెల్స్ చూసుకోవాలి. ఈ విటమిన్ డి లెవెల్స్ నార్మల్ అయ్యాక కూడా పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్ ఎక్కువ ఉంటేనే మీరు పారాథైరాయిడ్ హార్మోన్ గురించి ఆలోచించాలి. ఇది అంత కామన్గా సాధారణంగా కనపడే కండిషన్ కాదు. థైరాయిడ్ లాగా మీకు భారతదేశ జనాభాలో 10% మందికి ఉండే కండిషన్ కాదు ఇది. ఇది కొంచెం అరుదుగానే వస్తుంది. రెండు, దీన్ని గుర్తుపట్టడం చాలా కష్టం. సాధారణంగా ఎండోక్రినాలజిస్ట్ తప్ప మామూలు ఫిజిషియన్ లెవెల్లో కూడా దీన్ని గుర్తుపట్టడం కష్టము. దీని గురించి కంగారు పడి సర్జరీస్ ఆపరేషన్స్ లాంటివి చేయకూడదు. కన్ఫర్మ్ చేసుకుని నిర్దిష్టంగా దీనికి వేరే టెస్టులు కూడా ఉంటాయి. అంటే మనం పారాథైరాయిడ్ లెవెల్ హార్మోన్ హై ఉంది అన్నాక ఎక్కడి నుంచి వచ్చింది ప్రాబ్లం అని చూడటానికి న్యూక్లియర్ సింటిగ్రఫీ అని ఉంటుంది, సిస్టమిక్ స్కాన్ అని ఉంటుంది. ఆ స్కాన్ చేసి ఒక్కొక్కసారి దాంట్లో దొరకకపోతే 11C-methionine, 4D-CT ఇలాంటివన్నీ చేసి డెఫినెట్గా మనకి గ్లాండ్లో ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేసే ప్రాబ్లం ఉంది అన్నప్పుడే మనం సర్జరీ కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ కానీ ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. మామూలుగా ఈ గ్లాండ్ గురించి అంత సులువుగా ఈ గ్లాండ్తో ప్రాబ్లమ్స్ రావు. దీనికి ఫుల్ ట్రీట్మెంట్ చెకప్ చేసి కానీ పారాథైరాయిడ్ గ్రంథి సంబంధించిన సమస్యను మనం కన్ఫర్మ్ చేయలేము. మెయిన్గా అవేర్నెస్ వీక్ పెట్టింది దీని గురించి. ఎందుకు అంటే పేషెంట్స్కి పారాథైరాయిడ్ సమస్యలు వచ్చినప్పుడు నిర్దిష్టమైన ట్రీట్మెంట్ రావట్లేదు. లేదా ప్రాబ్లం లేనప్పుడైనా ప్రాబ్లం ఉంది అనుకుని ఆపరేషన్స్కైనా ప్రొసీడ్ అవుతున్నారు, లేకపోతే చాలా ఏళ్ళు ప్రాబ్లమ్ని గుర్తుపట్టట్లేదు. ఎందుకంటే దీని గురించి అవేర్నెస్ లేదు, ఈ గ్రంథి ఉంది అని చాలామందికి తెలియదు. చాలామంది పారాథైరాయిడ్కి థైరాయిడ్ మధ్యన కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకోసమే అవేర్నెస్ మంత్ స్టార్ట్ చేశారన్నమాట.
2: కాబట్టి మరి ఈ మిస్సెస్ ఉన్నటువంటి దాన్ని బట్టి అంటే
1: విటమిన్ డి, నా ప్రకారం అయితే ఇట్ ఇస్ విటమిన్ డి
2: డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, దాని ప్రకారం డాక్టర్ సలహా మేరకు వాడితే మంచిది. ఓకే సార్. హలో
3: హలో
2: నమస్కారం అండి.
3: నమస్కారం మేడం.
2: ఎక్కడ నుండి అండి?
3: నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి ఫరీద్
2: మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ శ్రీనగేష్ గారు.
3: నమస్కారం డాక్టర్.
1: నమస్తే, చెప్పండి.
3: సార్ ఇప్పుడు మీ షుగర్ థైరాయిడ్ కదా, ఇప్పుడు మామూలుగా షుగర్ కానీ బీపీ కానీ వచ్చిన వాళ్ళకు లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడవలసి ఉంటుందంటారు, దీనికి కూడా ఖచ్చితంగా వేసుకోవాలా సార్?
1: మీకు పారాథైరాయిడ్ సమస్య వస్తే ఫస్ట్ చూస్తారండి సమస్య ఎందువల్ల వచ్చింది అని చూస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం పారాథైరాయిడ్ సమస్య ఎడినోమా అని ఉంటుంది, పారాథైరాయిడ్ గ్రంథిలో చిన్న ట్యూమర్ లాంటి దానివల్ల ఉంటుంది. యూజువల్లీ ఎడినోమా ఉందా లేదా అది ఎక్కడుంది తెలిస్తే దానికి ఆపరేషన్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైం అది తగ్గిపోతుంది. అది దానికి లాంగ్ టర్మ్ లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉండదు. అరుదుగా కొంతమందికి ఏంటి అంటే హైపర్ప్లేసియా అని ఉంటుంది, అంటే అన్ని గ్రంథులు ఎఫెక్ట్ అవుతాయి. లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే పారాథైరాయిడ్ గ్రంథులు ఇక్కడ మనకి గొంతులోనే కాకుండా కొంతమందికి యాక్సెసరీ గ్లాండ్స్ అని ఉంటాయి, అంటే కొంచెము ఛాతీలో కానీ ఇక్కడ కానీ ఉండొచ్చు అనమాట. ఒక్కొక్కసారి అది లోకలైజ్ అవ్వవు, ఎముక వెనకాల ఉంటే మీకు ఎన్ని స్కానింగ్స్ చేసినా కనపడవు. ఆర్ పేషెంట్ చాలా సిక్గా ఉన్నాడు అనుకున్నారు, కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్ ఉన్నాడు అనుకున్నారు, అట్లాంటి వాళ్ళలో మనం ఆపరేట్ చేయడం కష్టం అవుతుంది. సివియర్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో అట్లాంటి వాళ్ళలో కాల్షియం లెవెల్స్ తగ్గించడానికి సినకాల్సెట్ అనే ట్యాబ్లెట్ వాడతాం అనమాట. యూజువలీ 50-55 ఏళ్ళ లోపల వాళ్ళకి సాధారణంగా సర్జరీకి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే లాంగ్ టర్మ్ పారాథైరాయిడ్ హార్మోన్ని ట్యాబ్లెట్స్తో కంట్రోల్ చేయడం కష్టం, కష్టమవుతుంది. యూజువలీ సర్జరీకి ప్రిఫర్ చేస్తారు. సర్జరీ కుదరదు చేయలేము అన్న సిచ్యుయేషన్ లోనే సినకాల్సెట్ వాడతారు.
3: థాంక్యూ సార్.
1: రైట్.

0: అంటే చాలా మందికి ఏంటంటే ఇప్పుడు లిజనర్స్ కాల్ అందిన వాళ్ళు ఉంటారు, అందని వాళ్ళు ఉంటారు. వినేవాళ్ళందరికీ కూడా థైరాయిడ్కి పారాథైరాయిడ్కి తేడా, అంటే థైరాయిడ్ సమస్యలే పారాథైరాయిడ్ కూడా వచ్చే అవకాశం ఉందా అనేటువంటి ఆలోచన ఉంది సార్. కానీ ప్రస్తుతానికి మీరు ఇచ్చినటువంటి మరి దాని యొక్క వివరణను బట్టి చాలా మంది కొంతవరకు అవగాహన వచ్చిందని అనుకోవచ్చు. హలో,
1: హలో మేడం, నమస్కారం.
0: నమస్కారం అండి, మాట్లాడండి డాక్టర్ గారు.
1: డాక్టర్ గారు నమస్కారం అండి. సార్, ఇప్పుడు నాకు చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదంటే, ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమైనా వచ్చే అవకాశం ఉంది ఫార్మల్ థైరాయిడ్?
2: పారాథైరాయిడ్ మీకు గ్యాస్ సమస్య వచ్చింది అంటే ఫస్ట్ మాత్రం మీరు పారాథైరాయిడ్ గురించి ఆలోచించుకోకూడదు. మీకు గ్యాస్ కి 100 కారణాలు ఉన్నాయి అంటే పారాథైరాయిడ్ వల్ల కూడా రావచ్చు, కానీ గ్యాస్ కి 100 కారణాలు ఉన్నాయంటే 99వ స్థానంలో ఉంటుంది. మీరు మిగతా కారణాల గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మీరు ఏంటంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఒకసారి కన్సల్ట్ చేసి, అంత సులువుగా రాదు. నేను మీకు ముందు చెప్పినట్టు ఫస్ట్ వచ్చే మీ కిడ్నీ స్టోన్స్, బోన్ ఫ్రాక్చర్స్.
0: సార్, కాబట్టి ఈ పారాథైరాయిడ్ అవేర్నెస్ మంత్గా జూలైని జరుపుకుంటున్నాం. డాక్టర్ గారు చెప్పినట్లుగా జూలై 22న ప్రత్యేకంగా పారాథైరాయిడ్ డేగా కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే కేవలం అవగాహన కల్పించడానికి. మరి స్టార్టింగ్లోనే డాక్టర్ గారు చెప్పారు, డాక్టర్ శ్రీనగేష్ గారు, వారు ఏంటంటే ఈ పారాథైరాయిడ్ సమస్యల్ని గుర్తించడానికి ఆలస్యం అవుతుంది, కాబట్టి దీని మీద అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాలే మనకు తెలియజేస్తున్నారు. అయితే ఇది సార్ ఫైనల్గా మనము శ్రోతలకు చెప్పాల్సిన దానిలో పారాథైరాయిడ్ విషయంలో అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంది, లేదా ఈ పారాథైరాయిడ్ని ఐడెంటిఫై చేయడం కొద్దిగా కష్టమని మీరు ఇందా నుండి చెప్తున్నారు. ఒక డాక్టర్ తప్ప మరి సాధారణంగా ఎవరు ఐడెంటిఫై చేయలేరు. కానీ దీని యొక్క ఫంక్షన్స్ నార్మల్గా ఉన్నప్పుడు మనిషి జీవితం ఎలా ఉంటుంది? ఒకవేళ ఏదన్నా తేడా వస్తే ఎలా డిఫరెన్సెస్ ఉంటాయి?
2: చూడండి, ఫంక్షన్స్ నార్మల్ ఉన్నప్పుడు లైఫ్లో ప్రాబ్లం ఉండదు. మీకు పారాథైరాయిడ్ గ్రంథి తక్కువ పనిచేసినా ఎక్కువ పనిచేసినా ప్రాబ్లం ఉంటుంది. తక్కువ పనిచేసిందని హైపో పారాథైరాయిడిజం అంటారు. ఆ సిచ్యువేషన్లో మీకు మాటిమాటికి కాల్షియం లెవెల్స్ తగ్గిపోతుంటాయి. కాల్షియం లెవెల్స్ తగ్గిపోయినప్పుడు చెయ్యి వంకర పోవటము, మజిల్ పెయిన్స్, బాడీ పెయిన్స్. కాల్షియం మీకు తక్కువైన బాడీ పెయిన్స్ వస్తాయి, ఎక్కువైన బాడీ పెయిన్స్ వస్తాయి. చెయ్యి వంకర పోవటం, దాన్ని చోస్టెక్స్ సైన్, ట్రోసోస్ సైన్ అంటారు అనమాట. అంటే చెయ్యి ఒక రకంగా వంకర తిరిగిపోవటము, నరాలు లాగడము. వెరీ సివియర్ లెవెల్స్కి వెళ్తే ఫిట్స్ రావడం, సీజర్స్ రావడం కూడా అవుతుంది. హైపో కాల్షియం లెవెల్స్ తక్కువ అవుతాయి. హైపర్ పారాథైరాయిడిజంలో నేను చెప్పినట్టు ఈ ఫ్రాక్చర్స్ కానీ, సివియర్ స్టమక్ పెయిన్, అంటే మామూలు స్టమక్ పెయిన్ కాదు, సివియర్ స్టమక్ పెయిన్, తర్వాత మనకి కిడ్నీ స్టోన్స్, తర్వాత సివియర్ మజిల్ పెయిన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. కానీ బేసిక్గా పారాథైరాయిడ్ రొటీన్గా మేము రొటీన్ సిచ్యువేషన్స్లో మేము టెస్ట్ చేయించి టెస్ట్ అడ్వైస్ చేయం. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి పేషెంట్ అన్ఫార్చునేట్లీ ఫుల్ బాడీ చెకప్ రిపోర్ట్స్తో పాటు వచ్చేస్తున్నారు. వాటిలో పీటీహెచ్ లెవెల్స్ కూడా చేసేస్తున్నారు, వైటమిన్ డి కూడా చేసేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాథైరాయిడ్ టెస్ట్ అనేది చేయడం చాలా కష్టం ల్యాబ్లో. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డూ. దానికి స్పెసిఫిక్ కోల్డ్ చైన్ అది ఉంటుంది. వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోవాలి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు హోల్ బాడీ చెకప్ రిపోర్ట్స్ కంటే మామూలు రిపోర్ట్స్తో మీరు ఒక డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఇవాల్యుయేట్ చేసుకోవడం బెటర్.
0: ఓకే, అంటే సాధారణంగా మనం ఈ డి విటమిన్ డి గురించినటువంటిది ఎప్పుడెప్పుడు టెస్ట్ చేసుకోవాలి సార్? అంటే
2: విటమిన్ డి సాధారణంగా 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి. ఈ ఒకప్పుడు మనకి ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఒక ప్రాబ్లం ఉండేది. ఈ రోజుల్లో అవేర్నెస్ ఎక్కువైపోయి వైటమిన్ డి ఎక్సెస్ ప్రాబ్లం అయిపోతుంది. మీరు ఒక పేషెంట్, ఒక సపోజ్ ఒక పేషెంట్ 4 డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, గైనకాలజిస్ట్ ప్రతి వాళ్ళు వైటమిన్ డి రాస్తున్నారు. పేషెంట్ 4 ఒక్కొక్కటి కాకుండా 4 ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ లో వాడుతున్నాడు. చాలా సార్లు ఎండోక్రైనాలజిస్ట్ పని ఏంటంటే వీళ్ళ ప్రిస్క్రిప్షన్స్ అని చదివి వైటమిన్ డి కట్ చేయటమే మాకు పని అవుతుంది. విఆర్ సీయింగ్ హైపర్ విటమినసిస్ విపరీతంగా చూస్తున్నాం, అది కూడా డేంజరస్.
0: అది అవేర్నెస్ ఉన్నా దాన్ని
2: ఓవర్ అవేర్నెస్ కూడా కష్టం,
0: ఓవర్ అవేర్నెస్ కూడా కష్టమే. అయితే ప్రాపర్ డయాగ్నోసిస్, ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ సజెషన్స్ చాలా అవసరం.
2: విటమిన్ డి లెవెల్స్ రొటీన్ గా మేము రికమెండ్ చేయము, ఎందుకంటే ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ టెస్ట్.
0: yes yes yes ఓకే, కాబట్టి 6 నెలలకు ఒకసారి, ఒకవేళ గనుక ఎవరికైనా అనుమానం ఉన్నా చేసిన 6 నెలలకు
2: ఒకసారి
0: టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. థ్యాంక్యూ సార్, థ్యాంక్యూ సో మచ్. చక్కటి అవేర్నెస్ ఇచ్చారు పారాథైరాయిడ్ మీద, అంటే ఇది ఉంది అనేటువంటిది ఒకటి ఇప్పటికైతే ప్రజల్లోకి వెళ్ళింది అని చెప్పి అనుకుంటున్నాం. దీని గురించి మనం తర్వాత ఇంకెక్కువగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్.
2: థ్యాంక్ యూ.
3: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5 గంటలు దాటి 35 సెకండ్లు. సాయంకాల ప్రసారాలకు ఎఫ్ఎం శ్రోతలకు స్వాగతం పలికేస్తూ ఇప్పుడు విందాం అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం.

అభిరుచి కార్యక్రమంలో తొలి గీతంగా మీరు వింటున్నారు లక్ష్మీ కటాక్షం చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఈ పాటను. ఈ పాటను కోరిన శ్రోతలు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బాబురావు, రజని, కోటి, రాము, పైడితల్లి, సుధీర్, గృహలక్ష్మి, దేవాన్ష్, స్వరూపరాణి, లక్ష్మణ్, రాజశేఖర్, మహమ్మద్, ఇనాయతుల్లా, ఈశ్వరీరావు.

0: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
5: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
4: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
8: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన ఈఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. ఈఐఎస్ నాణ్యతకు, నమ్మకానికి హామీ.
0: విరామం అనంతరం అభిరుచి కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాట వినబోయే ముందు శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా, మోతిబిందు, గ్లకోమా వంటి కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మూకల గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. కార్యక్రమంలో తర్వాత ఉత్తరం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఆర్ రఘుబీర్ సింగ్, సుగుణబాయి, రాధ, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరంతా కోరుతున్న పాట అల్లుడుగారు చిత్రం కోసం మాకోసం ముద్దబంది నవ్వులు అనే పాట వినిపించండి అంటూ ఉత్తరం రాశారు. మరి తప్పకుండా మీరు కోరిన పాట వచ్చేస్తుంది. మీకోసం వినయండి, కేజే యేసుదాసు చిత్ర పాడింది.

0: ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 11వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వింటున్న శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 11వ తేదీ శనివారం ఉదయం 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో, ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు, ఎక్కిళ్లు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై

0: 100% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత ఉత్తరం, మాకోసం రంగూన్ రౌడీ చిత్రం నుండి పాట వినిపించండి అంటూ ఉత్తరం రాశారు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హక్మూర మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రజనీ, వెన్నెల, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, దుర్గారావు వీరందరి కోసం వచ్చేస్తుంది రంగూన్ రౌడీ చిత్రం కోసం పి సుశీల పాడిన ఈ పాట.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. అలాగే శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యలు నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి

0: శ్రీనివాస్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు కార్యక్రమంలో తర్వాత ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భారత్ లాల్ పరదేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజ్నందిని, రమేష్ లోద్, అజయ్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కూడా కోరుతున్నటువంటి పాట భలే అమ్మాయిలు చిత్రం నుండి ఈ పాటను వినేద్దాం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్ గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

అభిరుచి కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట మంచి చెడు చిత్రం కోసం. ఈ పాటను కోరిన శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ.

శ్రోతలు ఇంతవరకు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మరికొన్న పాటలు వినవచ్చు. రాత్రి 8 గంటలకు ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు వినండి లలిత సంగీతం. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: वीडियो लाइक करते डबल उस्ताया, किंतु तेरे के ना
4: चिकु कुनाडो।
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు వినండి ప్రకటించిన అంశం.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2020.

0: యారు జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువల కామరా
2: సై బాల్,
1: వరద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: శ్రోతలు వింటున్నారు లలిత సంగీతం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు విందాం సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ముందుగా వినండి ఉప్పెన చిత్రం నుండి ఈ పాటను.

0: దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యానికి జావేద్ అల్లి పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు ఒక గమనిక. పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ని అనుసరిస్తూ ఎస్ఆర్ఐ ప్రక్రియ అమల్లో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగుతుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఆర్ఐ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం కరెక్టుగా నింపే విధంగా చూడాలని బీఎల్ఓలకు సూచించారు. ఈ ప్రకటనను నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి జారీ చేయడమైంది. గమనిక విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు సినీ రంజని సినీ సరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట లైగర్ చిత్రం నుండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: సినీరంజని కార్యక్రమంలో చివరిగా వినండి మోనికా యాదవ్ పాడిన ఈ పాటకు సంగీతం సమకూర్చారు దేవిశ్రీ ప్రసాద్. సినిమా పుష్ప.

సినీ రంజని కార్యక్రమంలో మరిన్ని పాటలు వింటారు. ఈ సాయంత్రం 6:35 ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఏఈఆర్ మొబైల్ యాప్.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6 గంటల 5 నిమిషాలకు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: For the five-match series at the County Ground in Bristol tonight at 10 p.m. Indian Standard Time. Indian team trailed the series 0-2. In Wimbledon tennis, American player Coco Gauff will face Karolina Muchova of Czech Republic in the first semi-final of women's singles this evening. Later in the second semi-final, Ukraine's Marta Kostyuk will take on Czech player Linda Noskova. In FIFA World Cup, France will face Morocco in the first quarter final at Boston at 1:30 a.m. Indian time tonight. And with that, we end this news bulletin.
1: Akashvani Telugulo Prantiya Vartalu Vintaru.
2: Akashvani ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశీయ ఆరోగ్య రంగం విప్లవాత్మక పురోగతి సాధించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎలనీనో ప్రభావం నుంచి రైతులను రక్షించేందుకు జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల అభివృద్ది కోసం ప్రభుత్వం 7,345 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. షాబాద్ మండలం సీతారాంపురంలో నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్ను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏటా 110,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వస్తున్నారని, యువతకు ఉపాధి నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పారిశ్రామిక వృద్ధి కోసం స్థానిక ప్రజలు చేసిన త్యాగాలను ముఖ్యమంత్రి అభినందించారు.
3: సీతారాంపూర్ ప్రజలు ముందుకొచ్చి 1500-1600 ఎకరాల భూమి ఇవ్వబట్టి ఈ రోజు ఈ పరిశ్రమలన్నీ కడిగి తేయగలిగినాము. తొందరలోనే ఆ గ్రామంలో ఉండే 1100 పైగా ఉండే కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా అక్కడ వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి వ్యాపార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్ టీజీఐసీ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నాను.
2: హైదరాబాద్లో కాలుష్యం నివారించేందుకు పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ వెలుపలికి తరలిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి వాటి ప్రయోజనాలు చివరి లబ్దిదారుల వరకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో గవర్నర్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ
4: हम सबसे पहले अपने घर को नशा मुक्त करेंगे. वारंगल और हनुमकुंडा डिस्ट्रिक्ट इन दोनों को जो संदेश गया है मुझे लगता है कि उसमें सबसे महत्वपूर्ण रोल अगर कोई करेगा तो आप सब लोग.
2: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ ఎయిమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు బీబీనగర్ ఎయిమ్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించి నిర్మాణ పనులను పరిశీలించారు. 1000 కోట్ల వ్యయంతో నిర్మాణం కొనసాగుతున్న ఎయిమ్స్ లో 87% పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 24 విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రోజుకు సుమారు 1800 మంది ఓపీ రోగులకు సేవలు అందుతున్నాయని, టెలిమెడిసిన్ పరిశోధన వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. 2014 తర్వాత దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం ద్వారా దేశీయ ఆరోగ్య రంగం విప్లవాత్మక పురోగతి సాధించిందని అన్నారు.
5: ఆల్ ఇండియా సబ్ మెడికల్ సైన్సెస్ బీవీ నగర్ నే లగ్భగ్ 64 కరోడ్స్ కి గ్రాంట్స్ రిసర్చ్ కే లియే యహాన్ శాంక్షన్ హుయే హై ఔర్ 129 ప్రాజెక్ట్స్ కామ్ చల్ రహా హై 1156 పబ్లికేషన్ దిస్ ఇస్ నౌ అ ఫుల్ ఫ్లెజ్డ్ పేషెంట్ కేర్ సెంటర్ అట్ ద సేమ్ టైమ్ రిసర్చ్ సెంటర్ దట్ వి హావ్ టు అండర్స్టాండ్.
2: తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణి కాలనీ సంస్థకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అనంతరం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మొదటిసారిగా హైదరాబాద్కు విచ్చేసిన సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం లభించింది. తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడం ద్వారా వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, సంస్థ ఆర్థికంగా పుంజుకుంటుందని కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థను బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, కార్మికుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించిన మెగా రైతు మేళాలో ఆయన పాల్గొన్నారు. అనంతరం భట్టి మాట్లాడుతూ తమ ప్రభుత్వం సాగునీరు, ధాన్యం కొనుగోలు, యంత్రీకరణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తనను హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలుగా నియమించినందుకు కార్మిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు నిర్వహణ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్మికులకు రావలసిన పెండింగ్ బకాయిలను కార్మిక సంఘాల ఎన్నికల లోపే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఎలినీనో సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం పూర్తిగా సిద్దంగా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రులు దుద్దుల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావుతో సహా అధికారులతో కలిసి ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎలినీనో ప్రభావానికి అనుగుణంగా జిల్లా కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వాతావరణ, వ్యవసాయ, నీటిపారుదల శాఖల సమన్వయంతో వర్షపాతం, నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలపై గ్రామసభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను శాస్త్రీయంగా నిర్వహిస్తూ సాగుకు అవసరమైన ఎరువులను సమృద్దిగా అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామాలు దేశానికి పట్టుకమ్మలని, గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సమగ్ర గ్రామీణాభివృద్ది, నూతన వీబీ జీరామ్జీ చట్టంపై సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
6: జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీలకు, మా పంచాయతీ శాఖలో ఉన్నటువంటి ఇతర 5 విభాగాల అధికారులతో సమన్వయం చేయడం కోసం గ్రామ సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవడానికి మరి శిక్షణ తరగతులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
2: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు పనులకు సంబంధించి తొలి అడుగు వేసింది. ఈ ప్రాజెక్టు పరిధిలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలైన జోన్1A, జోన్1B పరిధిలో వివిధ అభివృద్ది పనులను చేపట్టేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ 2 జోన్ల పరిధిలో అభివృద్ది పనుల కోసం పురపాలక శాఖ 7,345 కోట్ల రూపాయలకు పైగా నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ బడ్జెట్లో భూసేకరణ వ్యయాన్ని మినహాయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈరోజు మూసీ నదీ తీర ప్రాంత అభివృద్ది ప్రాజెక్టు మొదటి విడత పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పర్యటనలో భాగంగా ఉస్మాన్ సాగర్, నార్సింగి ఎస్టీపీ పరిసరాలు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు భూములను సందర్శించారు. వరద నివారణ చర్యలు, మురుగునీటి శుద్ది ప్రక్రియల అనుసంధానము, భూ అభివృద్ది, మౌలిక వసతుల ప్రణాళికలపై ప్రధానంగా సమీక్షించారు. మూసా, ఈసా నదుల మధ్య ప్రాంతం నుంచి గాంధీ సరోవర సంగమం వరకు మెరుగైన అనుసంధానము, స్థిరమైన పట్టణాభివృద్ది కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించారు చాలని అధికారులకు సూచించారు. పారిశ్రామిక కార్మికులకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు గడ్డం వివేక వెంకటస్వామి, దామోదర్ రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన ఈఎస్ఐ డిస్పెన్సరీని జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్తో కలిసి ప్రారంభించారు. బుర్దీపాడ్ నారాయణకేళ్లలో 47 కోట్ల రూపాయలతో నిర్మించి ఏటీసీ భవనాలకు భూమి పూజ చేశారు. రైతులకు భరోసా కల్పిస్తూ పోడు వ్యవసాయ భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వివిధ మండలాల రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న భూ సమస్యలపై సోమశిలలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్తో కలిసి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ, రెవెన్యూ అధికారులతో కలిసి ఒక్కో గ్రామానికి చెందిన రైతుల సమస్యలను మంత్రి స్వయంగా విన్నారు. హైదరాబాద్ అమరవీరుల స్మారక చిహ్నంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ ఎం కోదండరాం, అద్దంకి దయాకర్ తదితరులు క్షేత్రస్థాయి ప్రతినిధులతో చర్చించారు. ఈ సమావేశానికి 1969 నాటి ఉద్యమకారులు, వివిధ ప్రజాసంఘాలు, కుల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉద్యమకారులకు అధికారిక ప్రభుత్వ గుర్తింపు పత్రాలు, 250 గజాల నివాస స్థలం, ఉచిత వైద్యం కోసం ప్రత్యేక హెల్త్ కార్డులు, నెలవారీ పెన్షన్ అందించారని ప్రతినిధులు ప్రధానంగా విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం

0: రంగంలో దేశీయ ఆరోగ్య రంగం విప్లవాత్మక పురోగతి సాధించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎలినో ప్రభావం నుంచి రైతులను రక్షించేందుకు జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల అభివృద్ది కోసం ప్రభుత్వం 7,345 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మరికొద్ది క్షణాల్లో సంస్కృతంలో ఢిల్లీ కేంద్రం
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శూయంతాం ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఉద్ఘోషః ఏకవింశతి శతాబ్ద్యాః నూతన భారతం వికసిత రాష్ట్ర నిర్మాణస్య లక్ష్యం ప్రతి ద్రుతగత్యా అగ్రేసరతి. మెల్బోర్న్ నగరే భారతీయ సముదాయస్య భవ్యం సమ్మేళనం చాసౌ సంబోధయతి. భారత్ ఆస్ట్రేలియా దేశయోః మధ్య రక్షా సురక్షా సహయోగాయ ఐతిహాసికం సంయుక్త ఘోషణాపత్రం హస్తాక్షరితం. అనేన సహైవ ఆస్ట్రేలియా దేశస్య యురేనియం ధాతోః దీర్ఘకాలిక ఆపూర్తేః మహత్వపూర్ణ సంధిః అపి నిష్పాదితః. ఉపరాష్ట్రపతినా సిపి రాధాకృష్ణనేన భువనేశ్వరే గభీర సముద్ర మత్స్యపాలన సంపదః శాశ్వత ఉపయోగాయ రాష్ట్రియాభియానస్య విహితం విధివత్ అనావరణం. రాష్ట్రీయ శిక్షానీతేః అంతర్గతం వయస్క సాక్షరతా మానదండానవాప్య ఉత్తరాఖండ రాజ్యం దేశస్య పూర్ణ సాక్షర రాజ్యానాం గౌరవపూర్ణ సూచ్యాం సమ్మిళితం. ప్రవృష్టావత్ కృత్స్నేహి దేశే వ్యాప్తా దిల్ల్యాం విగతరాత్రికాలాత్ అశ్రాంత వృష్ట్యా సామాన్య జనజీవనం అత్యంతం బాధితం. అపి చ భారత ఇంగ్లాండయోః మధ్యే పంచ క్రీడాత్మికాయాః చతుర్థీ అంతారాష్ట్రియ ప్రతిస్పర్ధా అద్య రాత్రౌ తావత్ దశవాదనె క్రీడిష్యతే. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రావోచత్ యత్ ఏకవింశతి శతాబ్ద్యాః భారతం వికసిత భారతం భవితుం సంకల్పబద్ధో వర్తతే. తేనోదీరితం యత్ సాంప్రతం భారతం తాదృశః దేశః యః అధిక వికాసే విశ్వసితి.
3: ఈ సదీ కా భారత్ ఆజ్ వికసిత్ హోనే కే లక్ష్య పర్ కామ్ కర్ రహా హై. యే వో భారత్ హై జో కహతా హై గ్రో మోర్ అచీవ్ మోర్. హమ్ 140 కరోడ్ ఆస్పిరేషన్ సే భరే రాష్ట్ర హై. హమ్ అధీర్ హై, బేసబ్ర హై. హమ్ దునియా కీ సబ్సే తేజీ సే బఢ్తీ ఇకానమీ హై.
2: విగత ద్వాదశ వర్షేషు స్వస్య తృతీయం ఆస్ట్రేలియా భ్రమణం హ్యాట్రిక్ ఇతి విజ్ఞాపయతా తేన ప్రతిపాదితం యత్ ఏషః ప్రవాసః భారత ఆస్ట్రేలియా సంబంధానాం ఊర్ధ్వగామితాం సూచయతి. అత్రావసరే ఆస్ట్రేలియా దేశస్య ప్రధానమంత్రి ఎంథనీ అల్బనీజ్ ఇత్యసావపి తత్ర ఉపస్థితః ఆసీత్. తేన తత్రత్యం జన ఉత్సాహం దృష్ట్వా ఏషా సహభాగితా దృఢతరా ఇత్యుక్తం. అస్మాత్ పురా ఉభయోః దేశయోః నేతృభ్యాం మెల్బర్న్ నగరే తృతీయే భారత ఆస్ట్రేలియా వార్షిక శిఖర సమ్మేళనే భాగం గృహీత్వా శిష్ట మండలస్తరీయా ద్విపాక్షికీ వార్తా విహితా. హింద ప్రశాంత క్షేత్రే శాంతిం స్థిరతాం చ స్థాపయితుం ద్వాభ్యాం నేతృభ్యాం రక్షా సురక్షా సహయోగ సంయుక్త ఘోషణాపత్రే హస్తాక్షరం విహితం.
3: हमारे मैरिटाइम सिक्योरिटी कोलैबोरेशन रोडमैप से इंडो पैसिफिक में हमारे साझा प्रयासों को नई ताकत मिलेगी. हम शिप बिल्डिंग, शिप रिपेयर और मेंटेनेंस में भी मिलकर आगे बढ़ेंगे. फ्रेंड्स, आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की.
2: వార్తాహరాన్ సంబోధయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యగాదీత్ యత్ భారత ఆస్ట్రేలియా దేశాభ్యాం పరమాణు ఊర్జా క్షేత్రే కశ్చన ఐతిహాసికః సహయోగః సాధితః. అనేన ఆస్ట్రేలియా దేశాత్ భారతాయ యురేనియం ఇత్యస్య ఆపూర్తిః సులభా భవిష్యతి. అయం సంయోగః భారతస్య స్వచ్ఛోర్జా లక్ష్యాయ నవీనాం గతిం ప్రదాస్యతి. అనేనైవ సహ సైబర్ క్రిటికల్

0: दानांग नगरे आयोजयिष्यते। अंतर्राष्ट्रीय पिकलबॉल क्षेत्रे विख्यातः हर्ष मेहता अस्मिन् प्रतिनिधित्वं विधास्यति। पुरुष क्रिकेट प्रतिस्पर्धायां भारत इंग्लैंडयोः मध्ये प्रचलन्त्याः पंच क्रीडात्मिकायाः विंशति प्रति विंशति श्रृंखलायाः चतुर्थी अंतर्राष्ट्रीय प्रतिस्पर्धा अद्य रात्रौ 10 वादने ब्रिस्टल नगरस्य काउंटी ग्राउंड क्रीडांगणे क्रीडिष्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:30 ఇప్పుడు వినండి సమాచార దర్శిని. సివిల్స్ ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు పొడిగింపు. హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ హైదరాబాద్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీడీడి శ్రీమతి జి రజిత మరియు ఎస్సీ స్టడీ సర్కిల్ హోనరీ డైరెక్టర్ డాక్టర్ దేవిదాస్ సక్పాల్ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలియజేశారు. డిగ్రీ ఉత్తీర్ణులై వార్షిక ఆదాయం 3 లక్షలకు మించిరాదని, ఆన్లైన్ దరఖాస్తులను చివరి తేదీ జూలై 19, 2026 వరకు టీఎస్ స్టడీ సర్కిల్ .co.in వెబ్సైట్లో స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు. ప్రవేశ పరీక్ష జూలై 26, 2026 నిజామాబాద్లో నిర్వహిస్తారని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 0402354-6552 మరొక నెంబర్ 9912227425 ని సంప్రదించాలని పేర్కొన్నారు. ఫోన్ నంబర్లు మరోసారి 0402354-6552 9912227425 ని సంప్రదించాలని పేర్కొన్నారు. గమనిక విన్నారు. శ్రోతలు ఇంతవరకు సమాచార దర్శిని విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు ఒక మంచి మాట. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు అన్నారు స్వామి వివేకానంద.

మరో మంచి మాట తెలుసుకుందాం. గౌరవం అనేది ఒక అద్దం లాంటిది. నీవు ఎంత ఎక్కువగా ఇతరులకు చూపిస్తే అంత ఎక్కువగా వారు దానిని తిరిగి ప్రతిబింబిస్తారు అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:35. వినండి సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమానికి పునఃస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు వినేద్దాం సుస్వాగతం చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన ఈ టైటిల్ సాంగ్. సంగీతం అందించారు ఎస్ఏ రాజ్కుమార్.

0: జిఆర్ టీచర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్ టీచర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు వింటున్నారు సినీరంజని, వింటున్న పాట శుభాకాంక్షలు చిత్రం నుండి.

శ్రోతలకు ఒక గమనిక. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులకు ఈ విషయమై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వరికి ప్రత్యామ్నాయంగా నీటి ఎద్దడిని తట్టుకునే ఆరుతడి పంటలను విత్తుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఎల్నినో వల్ల ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున పంటల సాగుపై రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో లోటు వర్షపాతం నెలకొని ఉందని వాతావరణ శాఖ అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం సగటున 887 మిల్లీమీటర్లు కురియాల్సి ఉండగా 673 మిల్లీమీటర్లు మాత్రమే కురిసిందని, 24% లోటు వర్షపాతం నమోదయ్యిందని వివరించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో కూడా 20-25% లోటు వర్షపాతం నెలకొని ఉందని అన్నారు. ఎగువన గల మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాలతో పాటు తెలంగాణలోని సింగూర్, మిడ్మానేరు, కడెం, శ్రీశైలం, జూరాల, శ్రీరాంసాగర్ తదితర ప్రాజెక్టులలో గత ఏడాదితో పోలిస్తే తక్కువ నీటి నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు కీలక సూచనలు చేశారు. నీటి ఆధారిత పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే విధంగా రైతులకు ఎల్నినో ప్రభావం గురించి తెలియజేయాలన్నారు. నీటి ఆధారిత పంటలు వేసినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నందున రైతులు నష్టపోతారు అనే విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. శ్రీరాంసాగర్ తదితర రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన పక్షంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేసేందుకు వీలుగా అన్ని విధాలుగా సన్నద్దమై ఉండాలని అన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో రైతులకు సరిపడ ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువుల దారి మళ్లింపు వంటి వాటికి ఆస్కారం లేకుండా గట్టి పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి ప్రకాష్, బీఎస్ఓ శ్రీకాంత్, సివిల్ సప్లైసెస్ డిఎం ప్రవీణ్, డీసీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రకటనను నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడమైంది. గమనిక విన్నారు.

శ్రోతలు వింటున్నారు సినీ రంజని. కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న పాట వినోదం చిత్రం నుండి. పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు చాలా లాభదాయకంగా ఉంటుందని, మనకు మన రైతు సోదరులకు వివిధ రకాలైన సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా వర్షాధారంగా నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్నారు. గత 4-5 సంవత్సరాల నుండి వర్షాలు ఆలస్యంగా జూన్ చివరి వారంలో కురవడం వలన రైతులు ఎక్కువగా సోయా చిక్కుడు సాగుపై మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సోయా సాగు చేయడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం సోయా సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతుంది. కానీ వర్షాలు సరైన రీతిలో కురవకపోవడము, పంట పెరుగుదల దశ, కోత సమయంలో అధిక వర్షాలు కురవడంతో రైతులు సోయా పంట సాగులో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంట పెరుగుదల దశలో అధిక వర్షాలకు పంట నష్టపోవడంతో రైతులు సోయా పంటను భూమిలో కలియదునుతున్నారు. దీని వలన రైతులు విత్తనం ఖరీదు, విత్తే ఖర్చు కలుపుకొని దాదాపు 5,000 నుండి 6,000 వరకు నష్టపోతున్నారు. కోత సమయంలో అధిక వర్షాలు కురవడం, విత్తనము నాణ్యత తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ విధంగా సోయా సాగు చేసే రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు సోయా పంటను ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసి లాభాలు పొందవచ్చు. ఈ పద్ధతిలో భూమిని సమాంతరంగా దున్ని చదును చేసిన తర్వాత రైతులు ట్రాక్టర్తో నడిచే బ్రాడ్ బెడ్ ప్లాంటర్ ద్వారా విత్తనం విత్తుకోవాలి. ఈ పద్ధతిలో యంత్రం నేలను ఎత్తుమడులలో విభజిస్తూ విత్తనాలను విత్తుతుంది. ఈ విధంగా విత్తుకున్నప్పుడు ఎకరానికి 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ యంత్రంతో మడి మడికి మధ్య దూరాన్ని, మడిపై విత్తే మొక్క వరుసకు మధ్య దూరాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సోయా చిక్కుడు పంటకు 90 సెంటీమీటర్లు ఎడములో మడులు, 2 మడుల మధ్య 15 సెంటీమీటర్ల లోతు, 30 సెంటీమీటర్ల ఎడం గల కాలువ తయారు చేసుకొని ప్రతి మడి మీద 2 వరుసల్లో సోయాను విత్తుకోవాలి. మరి ఈ విధంగా విత్తుకోవడం వలన ఎటువంటి లాభాలు వస్తాయి అన్న వివరాలు ఇలా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ పద్ధతిలో అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు పంట పొలాల్లో నిలబడి ఉండడం వలన మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు బెట్ట పరిస్థితులు పంటపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఎత్తుమడల పద్ధతిలో సోయా సాగు చేసినప్పుడు, అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు మడల మీద నుండి కాలువలోకి చేరి మొక్క నీటి ముంపుకు గురి కాకుండా కాపాడుతుంది. కాలువలో నిలిచిన నీరు మొక్క వేరు మండలంలోకి క్రమముగా చేరడం వలన మొక్క బెట్టకు గురి కాకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో మొక్క బలంగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా మొక్క ఆరోగ్యంగా పెరగడం వలన చీడపీడల బెడద, రోగాల తాకిడికి తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో బాగా ఎత్తుగా పెరిగి ఎక్కువ కొమ్మలు వేసే రకాలు సాగు చేసుకోవాలి. అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో, నల్లరేగడి నేలల్లో ఇప్పుడు చెప్పిన విధంగా లాభదాయకంగా సోయా సాగు చేసుకోగలరని సూచన అందిస్తున్నారు. ఇక తొలకరిలో సోయా చిక్కుడు తర్వాత శనగ, గోధుమ, జొన్న, మొక్కజొన్న లేదా ఆవాలు, మినుము మొదలగు పంటలను సాగు చేసి ఏక పంటగా సాగు చేసే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయము పొందవచ్చు. తర్వాత ఈ సోయా చిక్కుడు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా మనం నిర్వహించుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. భూసార పరీక్ష ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రసాయనిక ఎరువుల మోతాదును వినియోగించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా పంట పెట్టుబడి ఖర్చును ఆదా చేయొచ్చు. ఎకరాకు 25 కిలోల నత్రజని, 24 నుండి 30 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాషినిచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి. ఆ తర్వాత సిఫారసు చేసిన నత్రజని ఎరువులలో 50% నత్రజనిని పైపాటుగా కాయలు అభివృద్ధి చెందే దశలో, అనగా 45 నుండి 50 రోజుల సమయంలో వేసి మట్టితో కప్పాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో

0: వేస్తే 11% గంధకం, 21% కాల్షియం కూడా అదనంగా లభ్యమవుతుంది. ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను చివరి దిక్కులో వేయాలి. జింకు ధాతులోప లక్షణాలు కనబడినతో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. కాయలు ఏర్పడే సమయంలో యూరియాని 2%, నీటిలో కరిగి ఎరువులైన 13.045 లేదా 3.19 లేదా 20% 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇక సమగ్రమైన కలుపు నివారణ చర్యలు ఈ విధంగా. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. విత్తే ముందు ఎకరాకు ఫ్లూక్లోరాలిన్ 45% వేసి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి భూమిలో బాగా కలియదున్నాలి. పెండి మిథాలిన్ 30% వేసి 1.4 లీటర్లు లేదా పెండి మిథాలిన్ 38.7% వేసి 700 మిల్లీలీటర్లు లేదా అలాక్లోర్ 50% వేసి 1 లీటరు లేదా డైక్లోసులుం 84% WDG 12.4 గ్రాములు ఎకరానికి చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర్కృషి చేయాలి. అంతరకృషి చేయలేని పక్షంలో విత్తిన 20-25 రోజులప్పుడు కలుపు మొక్కలు 2-3 ఆకులు తొడిగిన దశలో క్విజలాపాపిథైల్ 9% 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్విజాసాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున పిచికారి చేసి గడ్డి జాతి మొక్కలను నిర్మూలించుకోవచ్చు. ఇలాగే ఇమాజితాఫిర్ 10% ఈసి 300 మిల్లీలీటర్లు లేదా ఎసిఫోర్ఫెన్ 16.5%, ఇంకా సోడియం క్లోడినాపా ప్రోపర్జిల్ 8% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ఇమాజితాఫిర్, ఇంకా ఇమాజామాక్స్ 40 గ్రాములు లేదా ప్రపాక్విజాఫాస్, ఇంకా ఇమాజితాఫిర్ 800 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారి చేసి వెడల్పాకు గడ్డి జాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. గడ్డి ముదిరిన పక్షంలో ఈ కలుపు మందుల వినియోగం లాభదాయకంగా ఉండదు. సమగ్ర కలుపు చీడపీడల యాజమాన్యంలో భాగంగా ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్లు, క్విజలాపాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు గడ్డి మందును, క్లోరాంట్రో నిలిప్రోల్ 40 మిల్లీలీటర్లు లేదా ఎండాక్సా కార్బ్ 120 మిల్లీలీటర్లు లేదా క్వినాలాపాస్ 400 మిల్లీలీటర్లు పురుగుల మందుల మిశ్రమాన్ని కలిపి పంట 25 రోజుల సమయంలో పిచికారి చేయడం వలన అన్ని రకాలైన గడ్డి జాతులు పంట మొదటి దశలో ఆశించు కాండపు ఈగ పెంకు పురుగు సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటిని ఏ విధంగా మనం అందించాలి ఈ పంటకు? సోయా చిక్కుడు ప్రధానంగా వర్షాధారపు పంట. సుమారుగా 350-400 మిల్లీమీటర్లు నీరు ఈ పంటకు అవసరం ఉంటుంది. బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు 12-15 రోజులకు ఒకసారి 1-2 నీటి తడలనిచ్చి అధిక దిగుబడులు సాధించాలి. పుష్పించు దశ నుండి గింజ అభివృద్ధి చెందే దశ 45-75 రోజుల మధ్య తేమ సున్నిత దశ. ఈ దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎత్తుమడల పద్ధతిలో సోయా పంటను సాగు చేసుకొని రైతులందరూ చక్కటి లాభాలు పొందగలరని ఆశిస్తున్నారు.
1: ఇంతవరకు మీరు ఎత్తుమడల పద్ధతిలో సోయా పంట సాగు గురించి కొన్ని వివరాలు విన్నారు కదా. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

మా ప్రియమైన రైతు సోదరులకు మరోమారు గుర్తు చేస్తున్న ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు 7:15 అంటే వార్తల అనంతరం ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారు పాల్గొని రైతులు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7 గంటలు దాటి 25 సెకండ్లు. ప్రసార వివరాలు వినే ముందు ఈ ప్రకటన.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈనాటి ప్రసార వివరాల్లో ఈ సాయంత్రం ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 8:30 లలిత సంగీతం వింటారు. రాత్రి 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు కొనసాగుతాయి. ఇక రాత్రి 10:00 మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రభాత ప్రసార వివరాలు తెలుసుకుందాం. ఉదయం 6:10 భక్తిరంజనీ కార్యక్రమంలో దేవీస్తుతి వింటారు. 6:40 సూక్తి సుధలో మహమ్మద్ అక్బర్ భాషా గారు తెలియజేసే హితోక్తులు వినవచ్చు. ప్రాంతీయ వార్తలు 6:45 ప్రసారమవుతాయి. సంస్కృతంలో వార్తలు 6:55 వింటారు. ఇక 7:00 ప్రసార వివరాలు. రేపు ఉదయం 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల గారి సలహాలు ప్రసారమవుతాయి. ఇంకా ప్రభూత గీతం కూడా వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 8:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో వేదకాలంలో మహిళా మనులు, ఈ అంశంపై శ్రీమతి ఏ అరుణ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇక హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల్లో ఎఫ్ఎం శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరే సినీ గీతాలు ప్రసారమవుతాయి రేపు ఉదయం 9:00. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కొనసాగుతాయి మధ్యాహ్నం 12:00 వరకు. ఇవి రేపు ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోస్ లో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఎంట్రపాటి మాధవీలత. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆస్టేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మిడ్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: मैं जब साल 2014 में ऑस्ट्रेलिया आया था तो 28 साल के बाद भारत का कोई पीएम यहां पहुंचा था. तब मैंने कहा था कि अब आपको 28 साल इंतजार नहीं करना पड़ेगा. पिछले 12 वर्षों में मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है. ये दिखाता है कि भारत और ऑस्ट्रेलिया के रिश्ते किस ऊंचाई पर है.
0: ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు.
1: 21వీ సదీ కా భారత్ ఆజ్ వికసిత్ హోనే కే లక్ష్య పర్ కామ్ కర్ రహా హై. యే వో భారత్ హై జో కహతా హై గ్రో మోర్ అచీవ్ మోర్. హమ్ 140 కరోడ్ ఆస్పిరేషన్ సే భరే రాష్ట్ర హై. హమ్ అధీర్ హై, బేసబ్ర హై. హమ్ దునియా కే సబ్సే తేజీ సే బఢ్తీ ఇకానమీ హై. लेकिन हम जल्द से जल्द दुनिया की टॉप 3 इकोनॉमी बनना चाहते हैं.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: భారత్ నే మూన్ కే సౌత్ పోల్ పర్ చంద్రయాన్ ల్యాండ్ కరాయా. దునియా మే కోయి ఔర్ దేశ్ ఐసా నహీ కర్ పాయా. లేకిన్ భారత్ ఇత్నే భర్ సే సంతుష్ట నహీ రహా. భారత్ అబ్ స్పేస్ మే అప్నా గగనయాన్ భేజనే కి తయారీ కర్ రహా హై. భారత్ అబ్ అప్నా స్పేస్ స్టేషన్ బనానే కే లక్ష్య పర్ చల్ రహా హై.
0: 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ సిద్దమవుతున్న తరుణంలో క్రీడారంగంలో పరస్పర సహకారం పెరగాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనిస్ మాట్లాడుతూ ఈ సదస్సులోని అద్భుతమైన ఉత్సాహం ఇరు దేశాల భాగస్వామ్య బలానికి నిదర్శనమని, భారతీయ సమాజం రెండు దేశాల బంధాన్ని కలిపే ఒక సజీవ వారధి అని కొనియాడారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ధి చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలతో సహా పలు కీలక రంగాల్లో నిరంతరం బలపడుతోందని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. జమ్మూకాశ్మీర్

0: పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాలతో కూడిన సరిహద్దు ప్రాంతాల ఎస్పీలతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేయడం, చొరబాట్లు, అక్రమ వలసలు అరికట్టడంతో పాటు డ్రోన్ల ముప్పు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు బీబీనగర్ ఎయిమ్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించి నిర్మాణం పనులను పరిశీలించారు. 1,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం కొనసాగుతున్న ఎయిమ్స్ లో 87% పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 24 విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రోజుకు సుమారు 1,800 మంది ఓపీ రోగులకు సేవలందుతున్నాయని, టెలిమెడిసిన్ పరిశోధన వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. 2014 తర్వాత దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్లకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.
1: All India of Medical Sciences BV Nagar ne lagbhag 64 crores ki grants research ke liye yahan sanction hue hain aur 129 projects kaam chal raha hai 1156 publications. This is now a full fledged patient care center at the same time research center that we have to understand.
0: Gachibowli Sports District Young India Physical Education and Sports University ni తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అధికారిక లోగో, వెబ్సైట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యురాలు పిటి ఉష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ స్పోర్ట్స్ డిస్టిక్ట్ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి కిషోర్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 14వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భారత్, రష్యాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చాయి. సరిహద్దు ఉగ్రవాదంతో పాటు ఐక్యరాజ్య సమితి 1267 ఆంక్షల కమిటీ జాబితాలోని ఉగ్రవాద సంస్థలు, వారి అనుబంధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్ లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్ లో భారత జట్టు 0-2 వెనుకబడి ఉండడంతో సిరీస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిందే. 3వ మ్యాచ్ లో భారత్ 125 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్, ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈరోజు బ్రిస్టల్ లోని కౌంటీ గ్రౌండ్ లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45

0: ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15 దాటి 35 సెకండ్లు.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి, తేనెటీగల పెంపకంపై వివరాలు తెలియజేస్తారు అసిస్టెంట్ ప్రొఫెసర్ జి ప్రియదర్శిని.
1: రైతు సోదరులకి నమస్కారం. తేనెటీగల పెంపకం వ్యవసాయాధార పరిశ్రమ. మానవునికి ఆర్థిక పరంగా మేలు చేయు కీటకాలలో ముఖ్యమైనవి తేనెటీగలు. వీటి నుండి తేనె మరియు ఉప ఉత్పత్తులు అయిన మైనము, పుప్పొడి, రాజాహారం, విషం మరియు ప్రొపోలిస్ లభ్యమవుతాయి. తేనెకు, దాని ఉప ఉత్పత్తులకు మార్కెట్లో మరియు కాస్మెటిక్ పరిశ్రమలో గిరాకీ పెరుగుతుండడంతో తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమగా మారింది. అంతేకాకుండా పంటలలో పరపరాగ సంపర్కము జరిగి అధిక దిగుబడులు రావడానికి తేనెటీగలు ఉపయోగపడతాయి. తేనెటీగల పెంపకానికి వ్యవసాయ పరంగా ఎలాంటి విలువలేని స్థలం, కొద్దిపాటి పెట్టుబడి, వనరులు మరియు సమయం చాలు. తేనెపట్టు కోసం తేనెటీగల సమూహాన్ని నాశనం చేసి తేనెను సేకరించడం పాత పద్ధతి. కానీ ఇప్పుడు అధునాతనంగా తేనె పెట్టెలలో తేనెటీగలను పెంచి తేనెను సేకరించడం ఎవరికి వారుగా కానీ లేదా బృందాలుగా కానీ చేపట్టవచ్చు. తేనెటీగ జాతులు 5 రకాలు. అవి: 1వది కొండ తేనెటీగలు ఎపిస్ డోర్సెటా, 2వది చిన్న విసనకర్ర తేనెటీగలు ఎపిస్ ఫ్లోరియా, 3వది పుట్ట తేనెటీగలు ఎపిస్ సెరానా ఇండికా, 4వది ఐరోపా తేనెటీగలు ఎపిస్ మిలిఫెరా, 5వది కొండి లేని తేనెటీగలు ట్రైగోనా ఇరిడిపెనిస్. మొదటి రకమైన కొండ తేనెటీగలు ఎపిస్ డోర్సెటా చాలా ఎక్కువ తేనె సేకరిస్తాయి. సగటున ఒక్కొక్క తేనె పట్టుకు 50 నుంచి 80 కిలోల తేనెను ఇవి సేకరిస్తాయి. చిన్న విసనకర్ర తేనెటీగలు ఎపిస్ ఫ్లోరియా, ఇవి చాలా తక్కువ తేనెని సేకరిస్తాయి. ఒక్కొక్క పట్టుకు కేవలం 200 నుంచి 900 గ్రాముల తేనె మాత్రమే వస్తుంది. పుట్ట తేనెటీగలు ఎపిస్ సెరానా ఇండికా ఏడాదికి సగటున 6 నుంచి 8 కిలోల తేనెను సేకరిస్తాయి. ఐరోపా తేనెటీగలు ఎపిస్ మిలిఫెరా ఒక్కొక్క తేనె పట్టుకు సగటున 25 నుంచి 40 కిలోల తేనె వస్తుంది. కొండి లేని తేనెటీగలు ట్రైగోనా ఇరిడిపెనిస్. పేర్కొన్న 4 జాతులే కాకుండా కేరళలో కొండి లేని తేనెటీగ అనే మరో జాతి కూడా ఉంది. అయితే నిజానికి వాటికి కొండి బొత్తిగా లేకపోలేదు, కానీ అది అంతగా పెరగదు. ఇవి పరాగ సంపర్కానికి బాగా తోడ్పడతాయి. సంవత్సరానికి 300 నుంచి 400 గ్రాములు తేనెను సేకరించగలవు. కొండ తేనెటీగలు చిన్న విసనకర్ర తేనెటీగలు పెంచడానికి అనుకూలమైనవి కావు. పుట్ట తేనెటీగలు ఐరోపా తేనెటీగలు పెంచవచ్చు. తేనెటీగలు సంఘజీవులు. ప్రతి తేనె పట్టులో ఒక రాణి ఈగ, కొన్ని 100 పోతుటీగలు, కొన్ని 1000 కూలీ ఈగలు కలిసి జీవిస్తాయి. తేనెటీగల రకాలు. మొదటిది రాణి ఈగ. ఇది సంపూర్ణంగా వృద్ధి చెందిన ఆడ ఈగ. దీని ముఖ్య కర్తవ్యం గుడ్లు పెట్టడం. 2వది పోతుటీగలు. ఇవి ఫలదీకరణం చెందని గుడ్లు నుంచి వృద్ధి చెందుతాయి. రాణి ఈగతో సంపర్కం చేయడం, పట్టులో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం వీటి కర్తవ్యం. 3వవి కూలి ఈగలు. ఇవి ఫలదీకరణం చెందిన గుడ్డు నుండి వృద్ధి చెందినప్పటికీ సంపూర్ణంగా వృద్ధి చెందని ఆడ ఈగలు. తేనె పట్టులోని పనులన్నీ ఇవి చేస్తాయి, అనగా మైనపు గదులను నిర్మించడం మరియు పిల్ల పురుగులకు ఆహారాన్ని అందించడం, శత్రువుల నుండి పట్టును రక్షించడం, పుప్పొడి, మకరందం, నీరు మరియు ప్రొపోలిస్ సేకరించడం మొదలగునవి. తేనెటీగల జీవిత చక్రం. తేనెటీగ జీవితంలో 4 దశలుంటాయి. అవి గుడ్డు, పిల్లపురుగు, కోశస్థ దశ మరియు రెక్కల పురుగు లేక

తీగ దశ. తేనెటీగల పెంపకానికి కావలసిన పరికరాలు, తేనెటీగల పెట్టే స్టాండ్, రాణిని వేరుపరిచే జల్లెడ, పొగడబ్బా, ముసుగు, చేతి తొడుగులు, ప్లాస్టిక్ డబ్బా, తేనె తీసే యంత్రం, గిన్నెలు, అగ్గిపెట్టే మొదలగునవి తేనెటీగల పెంపకానికి కావలసిన ముఖ్యమైన పరికరాలు. తేనెటీగల పెంపకానికి పుప్పొడి లేదా మకరందాన్ని అందించగల మొక్కలు, వివిధ రకాల పుష్పాల్లో లభించే పుప్పొడి మకరందం తేనెటీగల ఆహారం. పుప్పొడి మకరందం పుష్కలంగా అందించగల పైరులు లేదా మొక్కలు లేదా తోటలపై అవగాహన ఏర్పరచుకొని ఆ ప్రదేశాలను తేనెటీగల పెంపకానికి ఎన్నుకోవాలి. పత్తి, జొన్న మరియు చింత మొక్కలు పుప్పొడి మరియు మకరందాన్ని అధిక మోతాదులో కలిగి ఉంటాయి. తేనెపెట్టెల ఏర్పాటు. తేనెపెట్టెలను తప్పనిసరిగా నీరు నిల్వని ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. మకరందం, పుప్పొడి, నీరు బాగా లభ్యమయ్యే పండ్ల తోటల సమీపంలో అయితే మరీ మంచిది. తేనెపెట్టెలో ఎప్పుడూ అనువైన ఉష్ణోగ్రత ఉండాలి. అందువల్ల తేనెపెట్టెకు నేరుగా ఎండ తగలకుండా చూడాలి. చీమలు పట్టకుండా తేనెపెట్ట స్టాండ్ కాళ్ళ కింద నీటి గిన్నెలు అమర్చాలి. వాన ఎండల నుంచి రక్షణ కోసం తేనెటీగల పెట్టెలను తూర్పు దిశకు అమర్చాలి. తేనెటీగల అరలను పశువులకు, జంతువులకు అందుబాటులో ఉండకుండా చూడాలి. జనసమర్థమైన రోడ్ల పక్కన, వీధి దీపాల దగ్గర వీటిని ఉంచకూడదు. తేనెటీగల సముదాయాన్ని ఏర్పాటు చేయడం. తేనెపెట్టెలలో తేనెటీగలకు అలవాటైన వాసన ఉండేలా చూసుకోవాలి. కొన్ని పాత తేనె తుట్టే ముక్కలనో, కొద్దిపాటి తేనె మైనాన్నో తీసుకొని ఈ కొత్త తేనెపెట్టెకు బాగా రుద్దాలి. అడవిలో తేనెటీగల గుడ్లు ఉన్న తేనెపెట్టెను తెచ్చి తేనెపెట్టెలో పెట్టడం ద్వారానో తేనె పట్టే సమీపం నుంచి వెళ్ళే తేనెటీగల గుంపును తేనెపెట్టెలోకి ఆకర్షించడం ద్వారానో, వీలైతే గుంపుగా వెళ్లే తేనెటీగల నుంచి రాణీగను పట్టుకొని తేనెపెట్టెలో అడుగున ఉంచాలి. అప్పుడు ఇతర తేనెటీగలు అక్కడికి ఆకర్షితమై సముదాయం ఏర్పడుతుంది. అరకప్పు వేడి నీటిలో అరకప్పు చక్కెర కలిపిన ద్రావణాన్ని తేనెపెట్టెలోకి చేర్చి ఈ తేనెటీగల సముదాయానికి కొన్ని వారాల పాటు ఆహారంగా అందించాలి. తేనెటీగలు పట్టెల వెంబడి తేనె అరల నేర్పరచడాన్ని కూడా ఇది త్వరితం చేస్తుంది. ఒక తేనె పెట్టెలో మరీ ఎక్కువ సంఖ్యలో తేనెటీగలు ఉండకుండా జాగ్రత్త వహించాలి. తేనెపెట్టె నిర్వహణ. తేనె పట్టులో తేనె నిండే రోజులలో కనీసం వారానికి ఒకసారి తేనె పెట్టెలను పరిశీలించాలి. ఉదయం పూట అయితే మరీ మంచిది. ఈ వరుసలో తేనె పెట్టెను శుభ్రం చేయాలి. పైభాగం సూపర్ లేదా సూపర్ చేంబర్స్, పిల్ల ఈగల అరలు బ్రూడ్ చాంబర్స్, అడుగు పలక ఫ్లోర్ బోర్డు. రాణి ఈగ బాగున్నది లేనిది, పిల్ల ఈగల పెరుగుదల ఎలా ఉన్నది, తేనె పుప్పొడి ఏ మేరకు పోగైంది, రాణి ఈగ ఉండే అరలు ఎలా ఉన్నది, తేనెటీగలు ఏ సంఖ్యలో ఉన్నవి ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. తేనెటీగలకు హాని కలిగించే క్రిమికీటకాలు తేనె పెట్టెలో చేరాయేమో గమనిస్తుండాలి. మైన పురుగు వ్యాక్స్ మాత్, గలేరియా మెలోనెల్లా తేనె పెట్టే అరల నుంచి, పెట్టే మూలల నుంచి గుడ్లను, కోశాలను తొలగించాలి. మైనపు పెంకు పురుగు వ్యాక్స్ బీటిల్స్, ప్లాటిబోలియం పురుగులన్నింటినీ ఏరివేయాలి. పెద్దవాటిని చంపేయాలి. మైట్స్ పెట్టే ఫ్రేమ్ను, కింది పలకను తాజాగా తయారు చేసిన పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణంలో ముంచిన దూది లేదా నూలుగుడ్డ పీలికలతో బాగా తుడవాలి. కింది పలక మీద మైట్స్ అన్నీ పూర్తిగా పోయే వరకు ఇలా పదే పదే తుడవాలి. తేనె సేకరణ తక్కువగా ఉండే సీజన్లో నిర్వహణ. సూపర్స్ను తొలగించి పిల్ల ఈగల అరలో ఆరోగ్యవంతమైన పిల్ల ఈగలను దగ్గర దగ్గరగా ఉంచాలి. అవసరమైతే అరను విడదీసే డివిజన్ బోర్డు ఉపయోగించాలి. రాణి ఈగ సెల్స్, పోతుటీగ సెల్స్ కనిపిస్తే వాటిని నాశనం చేయాలి. ఒక్కొక్క తేనె పట్టుకు వారానికి 200 గ్రాముల చక్కెరను సమాన పరిమాణపు నీటిలో కలిపి తయారు చేసిన ద్రావణాన్ని అందుబాటులో ఉంచాలి. తేనె పెట్టెలోని అన్ని తేనె పట్టులకు ఆహారం అందుబాటులో ఉంచాలి. తేనె సేకరణ ఎక్కువగా ఉండే కాలంలో నిర్వహణ. తేనె సేకరణ ఎక్కువగా ఉండే కాలానికి ముందే తేనె పట్టులో ఈగలు తగిన సంఖ్యలో ఉండేలా చూడాలి.
మొదటి సూపర్కు బ్రూడ్ చేంబర్కు మధ్య వీలున్నంత ఎక్కువ ఖాళీ జాగా ఉండేలా చూడాలి. అయితే మొదటి సూపర్ పైన ఖాళీ జాగా ఉంచకూడదు. రాణి ఈగను పిల్లల బ్రూడ్ అరకే పరిమితం చేసే విధంగా బ్రూడ్ సూపర్ చేంబర్ల మధ్య రాణిని వేరుపరచు జల్లెడ క్వీన్ ఎక్స్క్లూడర్ను ఉంచాలి. తేనె పట్టును వారానికి ఒకసారి గమనిస్తూ తేనె నిండుగా ఉన్న చట్రాలను సూపర్ పక్కగా జరపాలి. 3 వంతులు తేనె లేదా పుప్పొడితో 1 వంతు అంటుకుపోయిన పిల్ల ఈగలతో ఉన్న చట్రాలను బ్రూడ్ చేంబర్ నుండి తీసివేయాలి. వాటి స్థానంలో ఖాళీ పట్టెలను లేదా చట్రాలను ఉంచాలి. పూర్తిగా లేదా 3/2 వంతులు తేనెతో నిండిన చట్రాలను బయటకు తీసి తేనె పిండుకున్న తర్వాత తిరిగి సూపర్స్లో పెట్టాలి. తేనె తీయడం. పొగ పెట్టి ఈగలను పక్కకు మళ్లించి తేనె పట్టిన భాగాలను జాగ్రత్తగా కత్తిరించి తేనెను తీయాలి. సాధారణంగా పూలు బాగా పూచే అక్టోబర్ లేదా నవంబర్, ఫిబ్రవరి లేదా జూన్ సీజన్లలోనూ, ఆ తర్వాత కొద్ది రోజుల పాటు తేనె తీయడానికి అనువైన కాలం. బాగా తేనె నిండిన తేనె పట్టే లేత రంగులో ఉంటుంది. 2 వైపుల సగానికి పైగా తేనెగూళ్ళు మైనంతో నిండి ఉంటాయి. వివిధ ఋతువులలో తేనె పట్టులలో చేపట్టవలసిన యాజమాన్యం. ఎండాకాలంలో తేనె పట్టుల యాజమాన్యం. తేనె పట్టులను దట్టమైన నీడలో ఉంచి తడి గోనె పట్టాను మధ్యాహ్నం ఎండవేళలలో మూతపై కప్పి చల్లని వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. తాజా మంచినీరు అందుబాటులో ఉంచాలి. చట్రాల సంఖ్య తగ్గించి చిన్న చిన్న చెక్క ముక్కలను గదుల మధ్య ఉంచి పట్టులోనికి తాజా గాలి ప్రసరించేలా చూసుకోవాలి. వర్షాకాలంలో తేనె పట్టుల యాజమాన్యం. పట్టులున్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచి అడుగు బళ్ళను లోతుగా పాతిపెట్టాలి. కృత్రిమ ఆహారాన్ని అవసరాన్ని బట్టి పట్టుకు ఇవ్వాలి. బలహీనమైన పట్టులను పేపర్ పద్ధతి ఉపయోగించి కలుపుకొనవలెను. వర్షాకాలానంతరం పట్టుల యాజమాన్యం. పోతుటీగల ఉత్పత్తిని పెంచి పట్టును ఆశించి నష్టపరిచే నల్లులను, మైన పురుగును మరియు కందిరీగలను నివారించుకొనవలెను. చలికాలంలో తేనె పట్టుల యాజమాన్యం. పట్టులో పుప్పొడి, మకరంద నిల్వలు మరియు ఈగల సంఖ్య పెరిగి వలసకు సిద్ధమవుతాయి. కొత్తగా కట్టే రాణి ఈగ గదులను ఎప్పటికప్పుడు తొలగించి వలసను నివారించుకోవాలి. ఎండ ప్రదేశంలో పట్టును ఉంచి ఆకుపచ్చ పక్షులు, నల్ల పక్షుల బెడద నుంచి కాపాడుకోవాలి. తేనెటీగలు పంటల అధిక దిగుబడి. తేనెటీగల శరీరం అంతా సన్నటి వెంట్రుకలతో కూడి పుప్పొడి సేకరించుటకు అనుకూలం. అంతేకాకుండా వాటి నాలుక, కాళ్ళు మకరందాన్ని, పుప్పొడిని సేకరించుటకు అనువుగా ఉంటాయి. ఈ విధంగా సేకరించే క్రమంలో మకరందాన్ని, పుప్పొడిని తిని పట్టులో నిల్వ చేయుటకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ఒక్కొక్క తేనెటీగ 100 పుష్పాలను దర్శిస్తుంది. అందువలన పుష్పాలలో పరపరాగ సంపర్కం జరిగి పంటల అధిక ఉత్పత్తికి దోహదం చేస్తాయి. తేనెటీగల జీవిత చక్రంలో సంవత్సరం పొడవునా పుష్పాలను సందర్శించి పుప్పొడి మరియు మకరందాన్ని సేకరిస్తాయి. పంట 5-10% పూత దశలో ఉన్నప్పుడు 1 హెక్టారులో 2-3 తేనె పట్టులను పొలంలో కానీ పొలం దగ్గరలో కానీ ఉంచడం వల్ల పరపరాగ సంపర్కం జరిగి అధిక దిగుబడికి దోహదం చేస్తాయి. తేనెటీగలను ఆశించే శత్రువులు. గ్రేటర్ వ్యాక్స్ మాత్, లెసర్ వ్యాక్స్ మాత్, చీమలు, కందిరీగలు, చెదలు మొదలగు శత్రువులు తేనె పట్టులోనికి ప్రవేశించి తేనెటీగలను నాశనం చేస్తాయి. వీటిని నివారించడానికి తేనె పట్టులను శక్తివంతం చేయాలి. మైనపు అట్టలకు సల్ఫర్ పొగ పెట్టాలి. చెక్క పెట్టెలకు రంగు వేయాలి. పెట్టె ద్వారాన్ని చిన్నదిగా చేయాలి. అదేవిధంగా తేనెటీగలకు వచ్చు వ్యాధులు. తేనెటీగలు సంఘజీవులుగా ఒకే చోట జీవించుట వలన వ్యాధులు వ్యాప్తి చాలా త్వరగా ఉంటుంది. కాబట్టి తొలిదశలోనే గుర్తించి కొన్ని మెలకువలు తీసుకున్నట్లయితే నష్టాన్ని నివారించుకోవచ్చు. అమెరికన్ ఫౌల్ బ్రూడ్, యూరోపియన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధులు పట్టుపురుగులను ఆశించి తీవ్రంగా నష్టం చేస్తాయి. ఈ వ్యాధుల నివారణకు గాను తేనె పట్టులకు పంచదార పాకం ఇచ్చుట, నిలువేసిన పిల్లల అట్టలను ఇచ్చుట, బలహీనమైన పట్టులను బలమైన పట్టులను కలిపి తేనె పట్టులను బలంగా ఉంచుకోవాలి.
వయస్సు మళ్ళిన రాణి ఈగలను ఇచ్చినట్లయితే రెండు లాభాలు ఉంటాయి. మొదట

0: ఒక పట్టు బలం పెరుగుతుంది. రెండోసారి కూలి ఈగలు వ్యాధి సోకిన పిల్ల పురుగులను మైనపు గదుల నుండి తీసివేసి మైనపు గదులను శుభ్రం చేయడానికి వ్యవధి దొరుకుతుంది. టెరామైసిన్ వెటర్నరీ గ్రేడ్ అను మందును 200 మిల్లీగ్రాములు తీసుకొని 500 మిల్లీలీటర్లు పంచదార పాకంలో కలిపి పట్టులకు వారానికి 4 నుంచి 5 సార్లుగా 5 నుండి 6 వారాల వ్యవధిలో ఇచ్చినట్టయితే వ్యాధి తగ్గే అవకాశం ఉంది. ఇది ఐరోపా తేనెటీగల పట్టులకివ్వాల్సిన మోతాదు. పెట్టు తేనెటీగల పట్టులకు టెట్రాసైక్లిన్ 2000 మిల్లీగ్రాములు వెటర్నరీ గ్రేడు మందును 300 మిల్లీగ్రాములు పంచదార పాకానికి కలిపి వారానికి 4 నుంచి 5 సార్లుగా 5 నుండి 6 వారాలు పట్టులకు అందించి నివారణ చేసుకోవచ్చు. ఖాళీ మైనపు అట్టలను 80% ఎస్టిక్ ఆమ్లాన్ని 150 మిల్లీలీటర్లు ఒక పట్టుకు ఇవ్వాలి. 150 మిల్లీలీటర్ల ఎసిటిక్ ఆమ్లపు అడుగు బల్ల మీద ఉంచి పట్టులకు వాసన సోకేలా ఏర్పాటు చేయాలి. ఎస్టిక్ ఆమ్లపు ఆవిరిని 3 నుంచి 4 రోజుల పట్టులో సోకేలా చేయాలి. ఖాళీ మైనపు గదుల్లోని బ్యాక్టీరియా ఆమ్లపు ఆవిరికి చనిపోతుంది. తర్వాత ఖాళీ మైనపు అట్టలను 1 రోజు నీడలో ఉంచి తిరిగి పట్టులకు సరఫరా చేసుకోవచ్చు. స్టాక్బ్రూడ్ వైరస్ వ్యాధి. వయస్సులో పెద్ద పిల్ల పురుగులు ఈ వ్యాధి వల్ల చనిపోతాయి. కొన్నిసార్లు కోశస్థ దశ ప్రారంభంలో కూడా పిల్ల పురుగులు చనిపోతాయి. వ్యాధుల నివారణ. సాక్ థైసాక్ బ్రూడ్ వ్యాధులు వైరస్ల ద్వారా వస్తాయి, కాబట్టి ఒక నిర్దిష్టమైన నివారణ అంటూ లేదు. కారణం వైరస్ పిల్ల పురుగుల్లోని కణాల్లో ఒక భాగంగా ఉండిపోవడమే. అయినప్పటికీ సూచించిన నివారణ చర్యలు వ్యాధులు వ్యాప్తి చెందకుండా కొంతవరకు అరికట్టుతాయి. మొదటిది, తేనె పట్టులను బలంగా ఉంచుకోవాలి. దోచుకోబడడం, తేనెటీగలు పట్టును వదిలిపెట్టి వెళ్ళడాన్ని నిరోధించాలి. రెండవది, ప్రకృతిలో లభించే పట్టులను పట్టుకొని పెట్టెల్లో పెంచరాదు. మూడవది, తేనె పరిశ్రమలో వాడే పరికరాలైన చాకు, తేనె పెట్టి, ఇతర పరికరాలు సబ్బు ఫార్మలిన్ ద్రావణంలో 24 గంటలు నానబెట్టుట ద్వారా వ్యాధి కారణమైన వైరస్లు క్రిములు చనిపోతాయి. వెటర్నరీ గ్రేడ్ చెందిన టెట్రామైసిన్ మందును 200 మిల్లీగ్రాములను 500 మిల్లీగ్రాముల పంచదార పాకంలో కలిపి ఐరోపా తేనెపట్టులకు ఇవ్వాలి. టెట్రాసైక్లిన్ వెటర్నరీ గ్రేడ్ మందును 200 మిల్లీగ్రాములు 300 మిల్లీలీటర్ల పంచదార పాకంలో కలిపి పట్టు తేనెటీగలకు ఇవ్వాలి. వెటర్నరీ గ్రేడ్ లభించినట్లయితే మానవులకు వాడే టెరామైసిన్ గొట్టాలను అంతే డోసు గలవి వాడవచ్చును. మందును వారానికి 4 లేదా 5 సార్లు ఒక పట్టుకు 5 నుంచి 6 వారాలు వాడాలి. ధన్యవాదాలు.
1: శ్రోతలు, ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో తేనెటీగల పెంపకంపై వివరాలు తెలియజేశారు అసిస్టెంట్ ప్రొఫెసర్ జి ప్రియదర్శిని గారు. ఇప్పుడు వినండి కొన్ని జానపద గీతాలు.

0: కలహంసా నడక నడిచే కలికి నీ పేరే మీటే కలహంసా నడక నడిచే.
1: శ్రోతలు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఇంతటితో కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. కాసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ ప్రసారమవుతుంది.
2: హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:45. వికసిత్ భారత్ ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలి, రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న గొప్ప సంకల్పంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకానికి శ్రీకారం చుట్టారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే పేరుతో ప్రారంభమైన ఈ రైతు అభ్యున్నతి పథకం ద్వారా ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి లేని సాగును ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా ముందుకు సాగుతుంది. ఈ పథకం ద్వారా సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించి ఆ ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించాలనేదే ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి తెలియజేయడానికి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా అన్నదాతలకు మరింత సమాచారాన్ని అందిద్దామా మరి. నమస్కారం సార్.
2: నమస్కారం అండి. గౌరవనీయులు, మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని పెట్టి ప్రతి రాష్ట్రంలో కూడా రైతులు క్రమేపీ మారతారనే ఉద్దేశంతో ముందుగా అన్ని రాష్ట్రాల్లో పెట్టారు. కొన్ని చోట్ల ఇప్పుడే స్టార్ట్ అయింది. మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం ముందు స్టార్ట్ అయినా కూడా దేశమంతా చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలనేది ప్రధాన ఉద్దేశం. దిగుబడులు రెండింతలు చేసి రైతుల ఆదాయం పెరిగితేనే దేశ ఆదాయం పెరుగుతుంది, తప్పనిసరిగా మరి అందరూ సుఖశాంతులతో ఉంటారనే ఉద్దేశంతో వారు ప్రవేశపెట్టారు. తప్పనిసరిగా రైతులందరికి కూడా మంచి రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని సహజ వ్యవసాయం మీద, ప్రకృతి వ్యవసాయం మీద వాళ్ళు కూడా 2025 నుంచి స్కీమ్ పెట్టడం జరిగింది. ఏపీసీఎన్ఎఫ్ మాటకు 2016 నుంచి మనకి నడుస్తుంది. రాష్ట్రం మొత్తం మీద 40,000 మంది రైతులతో మొదలుపెట్టింది. ఈరోజు మరి 22 లక్షల మంది రైతుల వరకు వచ్చింది. కాబట్టి చాలా పెరిగిందండి, విస్తీర్ణం కూడా చాలా పెరిగింది. రైతులు కూడా చాలా మంది రసాయనిక వ్యవసాయం నుంచి మారుతున్నారు. గ్రామాల్లో చూసినట్టయితే పశువులు ఎక్కువగా ఉండేవి, ఎద్దులు కానీ ఆవులు కానీ లేకపోతే గేదెలు కానీ చాలా ఉండేవి. ఇప్పుడు చాలా వరకు ఈ సంఖ్య తగ్గిపోయింది. రైతులు కూడా పోషించలేక కొంత తర్వాత యాంత్రీకరణ రావటం వల్ల కూడా వీటి సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి మనకు పశువులు ఎరువులు రావటం కూడా తగ్గిపోయింది. దీనివల్ల రైతులు ఏం చేశారంటే ఈ రసాయనిక ఎరువుల మోతాదు పెంచుకుంటా పోయారు. పశువుల ఎరువు లేదు కాబట్టి దానికి కూడా దాని పాళ్ళు కూడా రసాయనిక ఎరువు వేసి పెంచడం వల్ల ఇప్పుడు భూమిలో ఉండే మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు అనేవి చనిపోయినాయండి. ముఖ్యంగా మనకు కనపడే వానపాములు, కనపడని సూక్ష్మజీవులు చాలా ఉన్నాయి. అవన్నీ ఉంటేనే మనకి మనం వేసే ఎరువు కానీ ఇవన్నీ కూడా చెట్టుకు పట్టి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ చూసినట్టయితే మన మనుషుల్లో కూడా పేగుల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉండాలి, అది ఉంటేనే మనకు తిన్నా జరుగుతుంది. అలాగే మనకి భూమిలో ఆ బ్యాక్టీరియా ఆ సంబంధించిన సూక్ష్మజీవులు లేకపోతే మనకు కనపడే పెద్ద వానపాములు కూడా అవి లేకపోతే మనం వేసిన ఎరువు కానీ ఇవన్నీ కూడా మొక్కకు అందే విధంగా తయారు కాదు. కాబట్టి మొక్కకు అందే షేప్లో తయారు కావాలంటే ఇవన్నీ ఉండాలి. మనం ఎక్కువగా ఈ రసాయనిక ఎరువులు వాడటం, పురుగు మందులు, ముఖ్యంగా గుళికలు వాడటం వల్ల ఇవన్నీ కూడా చనిపోయినాయి. దాదాపుగా భూమి నిస్సారం అయిపోయింది. తర్వాత దీంట్లో చౌడు శాతం కూడా క్రమేపీ పెరుగుతూ ఉంది. ఎందుకంటే కార్బన్ పదార్థం కలవట్లేదు దాంట్లో. కాబట్టి కార్బన్ పదార్థం కలవకపోతే ఏకాడి కెమికల్ వేసుకుంటా పోతే మనకి ఈ చౌడు శాతం అనేది పెరిగిపోతూ ఉంటుంది. రాను రాను మనకి పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. ఒకప్పుడు పెట్టుబడి కొద్దిగా ఉండి దిగుబడి బాగుండేది, ఇప్పుడు పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి తగ్గుతూ ఉంది. కాబట్టి దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన తాతలు ముత్తాతలు చేసిన వ్యవసాయం ఇదే, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే దాంట్లో కొన్ని సవరణలు చేసి మనం ఏమేమేయాలి, పురుగు వస్తే ఏమేయాలి, బలానికి ఏమేయాలి, హార్మోన్స్ లాగా ఉపయోగపడేవి, అవి మొక్క నుంచి తీసిన ద్రావణాలే, ఇవన్నీ ఎప్పుడెప్పుడు వాడాలి, ఎట్లా వాడితే బాగుంటుంది అనేది రైతుల నుంచి కొంత సేకరించడం జరిగింది. సైంటిస్టులు కూడా దీని మీద ప్రయోగాలు చేశారు, చేస్తున్నారు. ఇంకా సైంటిస్టులు కూడా దాదాపుగా ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ తగ్గించమని చెప్తున్నారు. ఫస్ట్ మనం

వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాతావరణానికి మంచిది, ఆరోగ్యకరమైన పంట పండుద్ది, మనకి నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి, దానికి మంచి రేటు పెట్టి కొనేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, మనకి కస్టమర్స్ రెడీగా ఉన్నారు. చాలా మంది రైతులు అడుగుతున్నారు ఈ రసాయనిక ఎరువు లేకుండా పండించిన ఉంటే మేము ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటామని అడుగుతున్నారు. మార్కెట్ ఉంది, దానికి మార్కెట్ క్రియేట్ అయింది కాబట్టి దాన్ని మనం రైతు సోదరులు తప్పనిసరిగా ఉపయోగించుకొని వాళ్ళకు కూడా అవసరమే, వాళ్ళు కూడా రైతు సోదరులు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పిల్లలకు కానీ మంచి ఉత్పత్తులు మనకి కెమికల్ లేని ఆహారం పెడితే మంచిదే కాబట్టి వాళ్ళు తినటమే కాకుండా అందరికి అందించినట్టయితే మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా మన ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్తున్నారు. రైతు సోదరులు చాలా మంది మారారు, ఇంకా మారాల్సిన వాళ్ళు కూడా దయచేసి మారినట్టయితే మనకి అందరు కూడా ఆరోగ్యకరమైన పంట తినే అవకాశం వస్తుంది. మనకి మన జిల్లాలో కూడా దాదాపుగా ఇప్పుడు మార్కాపురం కొత్తగా ఏర్పడిన జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. 21 మండలాల్లో కూడా మనకి అన్ని చోట్ల మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 33 సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ జీవ సంబంధమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఒక సెంటర్ పెట్టడం జరిగింది. రైతులు ఎంప్లాయీస్ కాదు, రైతుల నుంచి వచ్చిన వాళ్ళ చేత పెట్టించాము, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళ చేత. తర్వాత ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ పెట్టి ఉత్పత్తి చేసి, ఎందుకంటే ప్రతి రైతు చేసుకోలేకపోతున్నారు. కొంతమంది మనం ఇవన్నీ చెప్పేటప్పుడు మేము చేస్తాం సార్ బాగానే ఉంది కానీ మేము చేసుకోవడానికి కుదరట్లేదు, మాకు మనుషులు లేరు ఇంట్లో అని చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బయో ఏజెంట్స్ రిసోర్స్ సెంటర్స్ అని కొన్ని ఉండే బీఆర్సీలు అంటున్నాం, వీటిల్లో మనం తయారు చేసి ఇస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఏమి లాభాలు ఆశించకుండా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకి ఇస్తున్నారు. ఆ విధంగా చేసినట్టయితే మంచి ఫలితం దక్కుద్ది. వర్షాలు పడితే మామూలుగా మనం విత్తనం వేస్తాం. మన సహజ వ్యవసాయంలో వర్షాలు పడకముందే మనం ఏం చేస్తాం అంటే పిఎండిఎస్ అని ఉంది మనకి, అంటే నవధాన్యాలు అంటాం మనం. నవధాన్యాలు అంటే 9 ఉంటాయి కానీ మన పిఎండిఎస్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో మనం ఏం చేస్తామంటే మన సీజన్కు ముందే ఒక 15 నుంచి 30 రకాల విత్తనాలు, మనకు తెలిసిన విత్తనాలు అన్ని, కూరగాయల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, తర్వాత మన ధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు అన్ని కలిపి ఒక 30 రకాల విత్తనాలు. ఇప్పుడు చాలామంది 15 రకాలు వేస్తున్నారు ఇక్కడ. ఈ 15 రకాలు కలగలిపి మొత్తం దాన్ని గుళికలుగా తయారు చేసి వర్షం పడితే మామూలుగా వేసేయచ్చు. వర్షం పడకపోతే మనం ఏం చేయాలంటే ఆ గుళికలు, విత్తన గుళికలను తయారు చేసి దాంట్లో ఏం లేదండి, బీజామృతంతో కొంచెం తడిపి తర్వాత బంకమట్టి లేయర్ వేసి ఒకటి, తర్వాత ఘనజీవామృతాన్ని బాగా పొడి చేసి జల్లిచ్చి దాన్ని ఒక లేయర్ వేసి చివరిలో బూడిద ఒక లేయర్ వేస్తాం మనం. సరిపోయినన్ని మనం నీళ్లు అప్పుడప్పుడు చిలకరించుకుంటా మనం గుళిక తయారు చేసినట్టయితే విత్తనం ఒక 5 రెట్లు పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి వర్షం ఎప్పుడు పడితే అప్పుడు మొలకెత్తుంది, వర్షం పడే వరకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. గింజ ఎండిపోకుండా, ఎండి దాంట్లో తేమ పోకుండా, తేమ పోతే మనకి జీవం లేదు, జర్మినేషన్ రాదు. తేమ పోకుండా తర్వాత దాంట్లో ఒకవేళ మొలక వచ్చినా కూడా బలం కోసం మనం ఘనజీవామృతం ఇస్తున్నాం. తర్వాత బూడిద ఎందుకు వేస్తున్నాం అంటే చివరిలో ఎక్కువ తేమ ఉంటే పీల్చుకుంటుంది, మరి ఎక్కువ తేమ ఉంటే మొలక వచ్చేస్తుంది మీకు తెలిసిందే. కాబట్టి ఎక్కువ తేమ లేకుండా పీల్చుకోవడానికి ఒకటి, వేరే పక్షులు ఇట్లాంటివి ముట్టుకోకుండా మనం బూడిద వేయటం వల్ల ఏంటంటే పొలాల్లో వేసినప్పుడు పక్షులు తింటాయి, అడవి పందులు తింటాయి, రకరకాలు విత్తనం రాగానే తినేస్తుంటాయి. కాబట్టి ఇట్లా గుళిక చేసి వేయటం వల్ల అది విత్తనం అనుకోదు అనమాట, ఏది కూడా పక్షులు కానీ అడవి పందులు కానీ వాటిని ముట్టుకోవు కాబట్టి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి మనం వర్షం కోసం చూడకుండా వేసేస్తే తర్వాత మనకి ఎప్పుడైతే వర్షం పడితే అప్పుడు ఇది మొలకొస్తుంది, కొంత పెరుగుదల వస్తుంది. ఇంతకుముందు మనం కలీదున్నమని చెప్పేవాళ్ళం దాన్ని, ఇప్పుడు కలీదనకుండా దాన్ని పశువుల మేతగా వాడుకోమని చెప్తున్నాము ఎక్కువ. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్లినో సంవత్సరం అంటున్నారు, కరువు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన పశువులకి మేత కూడా కావాలి కాబట్టి కొన్ని జిల్లాల్లో మనం చూసాం మేము 4 అడుగుల దాకా పెరిగింది, బాగా పెరిగింది వర్షాలు పడి బాగా. దాన్ని అతను కొన్నది 1000 రూపాయలు పెట్టి కొని ఆ దున్నటానికి 1000 రూపాయలు ఖర్చు అయింది, 2000 3000 అయింది మొత్తం మీద. 35000కి ఒక డైరీ, చిన్న రైతు డైరీ పెడితే వాళ్ళకి అమ్మారు. ఆ విధంగా రైతులు దీని నుంచి కూడా అదనపు ఆదాయం తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కట్ చేసిన తర్వాత భూమిని ఎక్కువగా పాడు చేయకుండా మనం, అంటే దున్నకుండా, ఎక్కువ దున్నటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భూమి డిస్టర్బ్ అయితే ఈ జీవులన్నీ చచ్చిపోతున్న ఉద్దేశంతో మనం కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు తీసి విత్తనాలు వేస్తే మనం ప్రధాన పంటది అది కూడా మనకి వచ్చేస్తుంది. కాబట్టి మనకి పిఎండిఎస్ వేయటం వల్ల కలుపు మొక్కలు విడిగా రావు, మళ్ళీ భూమి అంతా కప్పబడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే టెంపరేచర్ తగ్గుతూ ఉంది. మనకు భూమి టెంపరేచర్ చూసినట్టయితే ఈ పిఎండిఎస్ బాగా పెరిగిన దగ్గర, అంటే మనకు పచ్చగా పొలం అంతా కప్పబడిన దగ్గర ఏమో 35 డిగ్రీలు ఉంటే, మిగిలిన చోట్ల ఖాళీగా ఉండి భూమి అసలు ఏ గడ్డి గాదం లేకుండా ఉన్నది, అక్కడ చూసినట్టయితే దాదాపు 50 నుంచి 60 డిగ్రీలు కనిపిస్తూ ఉంది. వాతావరణ టెంపరేచర్ వేరు, భూమి టెంపరేచరు నేను చెప్పేది. భూమి టెంపరేచర్ పెరగడం వల్ల లోపల ఏ జీవి కూడా బతకలేదు. మనకు పిఎండిఎస్ వేసి పొలం ఎప్పుడు కూడా కప్పి ఉన్నట్టయితే లోపల ఉండే సూక్ష్మ జీవులు చచ్చిపోకుండా ఉంటాయి, లోపల కూడా

0: మంచి హ్యూమస్ డెవలప్ అవుతా ఉంటది, అంటే కార్బన్ శాతం పెరుగుతూ ఉంటది. దీని వేర్లు ప్రధాన పంట వేసిన తర్వాత దీని వేర్లు కూడా కుళ్ళి మనకు మంచి ఎరువుగా తయారవుతా ఉంటది. ఎందుకంటే ఫస్ట్ లో అనుకున్నాం మనం, మనకి పశువుల సంఖ్య తగ్గిపోయింది, పశువులు ఎరువు తగ్గిపోయిందని. కాబట్టి ప్రత్యామ్నాయం పచ్చిరొట్ట ఎరువులు గానీ, తర్వాత పచ్చిరొట్టె పంటలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఉన్నాయి మనకి 30 రకాలలో పచ్చిరొట్టె పంటలు కూడా ఉన్నాయి. వాటితో పాటుగా ఇన్ని రకాలు కలిపేసుకోవటం వల్ల ఏంటంటే ఒక్కొక్క పంట వేరు ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అందుకని మనకి దాంట్లో నుంచి ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల రసాలు కూడా భూమిలో కలుస్తాయి. వేర్లలో నుంచి మనకు కొన్ని రకాల రసాలు కూడా కలవటం వల్ల భూమి సారవంతం అయిపోయి మంచిగా అన్ని రకాల పోషకాలు, మనకు మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు కూడా ఇవి అందిస్తుంది. అందుకే ఈ పద్ధతులు పాటించడం వల్ల మనకి ఎరువు తగ్గించినా కూడా దిగుబడులు తగ్గటం లేదు.
1: రసాయన ఎరువులు వాడకుండా ఉండాలి అంటే అటువంటి రైతులకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్?
0: రైతు సోదరులంతా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేసినట్టయితే మన స్టాఫ్ అందరూ వచ్చి కూడా మీకు సహకారం ఇస్తారు, ఎట్లా చేయాలో చెప్తారు, అన్ని నేర్పిస్తారు. మీకు కషాయాలు చేయటం ముందు కావాలంటే మన బీఆర్సీ సెంటర్స్ ద్వారా తయారు చేసి ఇస్తారు. మీరు కూడా సొంతగా తయారు చేసుకోవచ్చు. క్రమేపీ కొద్దిగా ఆవుల సంఖ్య కూడా పెంచుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఆవు మూత్రము ఆవు పేడలో సూక్ష్మజీవులు ఎక్కువగా విపరీతంగా ఉంటాయి. మామూలు గేదె దాంట్లో కూడా ఉంటుంది కానీ తక్కువ ఉంటాయి. ఆవు మూత్రం ఆవు పేడలో చాలా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది చాలా శ్రేష్టమైంది. మన భూమి అంతా కూడా మంచిగా డెవలప్ అయింది, ఆరోగ్యంగా ఉంటుంది. ముందుగా నేల ఆరోగ్యంగా ఉంటేనే మనకు పంట సరిగా పండుద్ది. ముందు తప్పనిసరిగా మనకు ప్రత్యామ్నాయం ఉండాల్సిందే. ఇప్పుడు యూరియా మనకి తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి ఎక్కువ వేస్తున్నారు మనం. దానివల్ల నత్రజని ఎక్కువ అవుతా ఉంది. నత్రజని భాస్వరం పొటాష్ ఒక పాలల్లో వేసుకుంటేనే అది బాగుంటుంది. మనకి అన్నం కూర ఉప్పు ఎట్లా వేస్తామో అట్లా ఒక పాలలో వేసుకుంటేనే మనకి రుచి వచ్చినట్టు అది భూమి కూడా మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా మనం తక్కువ రేట్ వస్తుందని ఒక మందుని ఎక్కువగా ఒక మందుని తక్కువగా వేస్తే నత్రజని శాతం ఎక్కువైపోయి శాకీ ఉత్పత్తి ఎక్కువగా జరిగి దాని ద్వారా మళ్ళీ పురుగులు తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి. మళ్ళీ దానికి పురుగు మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి.
1: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి చక్కటి సమాచారాన్ని అన్నదాతలకు అందించారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కోపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కోపురం కేంద్రం సమర్పణ.

0: ఆకాశవాణి
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు. అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట మాతృదేవత చిత్రం నుండి. ఈ పాటను ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్.

0: అభిరుచి కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
4: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
0: శ్రోతలు వినిచేశారు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా కోరుతున్న పాట 8 వసంతాలు చిత్రం నుండి KS చిత్ర పాడిన ఈ పాటను.

0: డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం.
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
0: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: శ్రోతలు వింటున్నారు అభిరుచి ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం.

వింటున్న పాట అశోక్ చిత్రం నుండి. ఈ పాటను ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురహనుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి, సురేష్, మహమ్మద్ అబ్దుల్ బాబా, అంజనా.

అభిరుచి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట బంగారు గాజులు చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్వీత్.

బోధన్ పట్టణం రాకాసిపేటలోని శ్రీ సంకట విమోచన గణపతి ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో.

0: ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: వినండి, తరించండి. శ్రోతలు వింటున్నారు అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఉత్తరం నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రేంజర్ల నుండి ఎనుగందుల ఓంకార్, నిర్మల, లలిత, విఘ్నీత, రవి, జోగ వినోద్, రమ్యశ్రీ, అద్వైత్ వీరంతా కూర్తున్న పాట అనురాగ బంధం చిత్రం నుండి ఎస్ జానకి పాడిన ఈ పాటను.

అభిరుచి కార్యక్రమంలో చివరి ఉత్తరం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ హన్మాన్లు, హరీష్, అరుణ, అరుణ్, అజయ్, శ్రీశాంచారి, శ్రీనివాసాచారి, ఇంకా మంచర్ల సన్నిచారి వీరందరూ కూడా కోరుతున్నటువంటి పాట భక్త తుకారం చిత్రం కోసం ఘంటసాల పాడింది.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బీఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. బీఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

ఇంతవరకు మీరు లలిత సంగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 8:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్లైట్ ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు కొనసాగుతాయి. ఇక రాత్రి 10:00 మధుర గీతాలతో తిరిగి కలుద్దాం. అందాక ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్.

ఇప్పుడు వినండి మధుర గీతాలు. మధుర గీతాలు కార్యక్రమంలో తొలి గీతంగా 1963లో విడుదలైన ఈ చిత్రం లక్షాధికారి చిత్రం నుండి అద్భుతమైన మరియు ప్రసిద్ధమైన యుగుల గీతం వింటారు. రచన సి నారాయణ రెడ్డి గారి అద్భుత పద ప్రయోగం ఈ పాటకు మరింత అందాన్నిచ్చిందని చెప్పొచ్చు. సంగీతం అందించారు టి చలపతిరావు. గానం ఘంటసాల పి సుశీలా.

ఇంద్రగీతాలు కార్యక్రమంలో మీరు వింటున్న పాట ఇద్దరు మిత్రులు చిత్రం నుండి. ఈ చిత్రం 1961లో విడుదల కాగా శ్రీశ్రీ తన కలంతో అందమైన భావాలను అద్భుతంగా ఆవిష్కరించారు. సంగీతం అందించారు సాలూరు రాజేశ్వరరావు. గానం ఘంటసాల పీసుశీల.

శ్రోతలు చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు మధుర గీతాలు. కార్యక్రమంలో తర్వాత పాటగా ఘంటసాల పి సుశీల పాడింది 1964లో విడుదలైన చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఈ పాటకు సంగీతం సమకూర్చారు ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం ఆరుద్ర, గానం ఘంటసాల పి సుశీల.

మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట 1969లో విడుదలైన సత్యకాలపు సత్తయ్య చిత్రం నుండి. సంగీతం అందించారు ఈ పాటకు ఎంఎస్ విశ్వనాథన్. గీతరచన ఆరుద్ర, ఘంటసాస ఘంటశాల, పి సుశీల ఆలపించింది. వింటున్న పాట అగ్గిపిడుగు చిత్రం నుండి. ఈ చిత్రం 1964లో విడుదల కాగా ఈ పాటకు సంగీతం సమకూర్చారు రాజన్ నాగేంద్ర, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, గానం ఘంటశాల, పి సుశీల.

మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట 1967లో విడుదలైన గోపాలుడు భూపాలుడు చిత్రం నుండి. ఈ పాటకు సంగీతం సమకూర్చారు ఎస్ రాజేశ్వరరావు. పాడినవారు ఘంటసాల పి సుశీల.

వింటున్న పాట ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యానికి సాహిత్యం అందించారు ఆత్రేయ, గానం పి సుశీల, డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి మరో పాట.

మీరు విన్న ఆ పాట మంగమ్మ శిపథం చిత్రం నుండి. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు వినండి ఘంటసాల పాడిన ఈ పాట పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం నుండి.

మీరు విన్న ఆ పాట ముద్దమందారం చిత్రం నుండి. శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి మహామంత్రి తిమ్మర్సు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాటను.

మధుర గీతాలు కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట శివరంజని చిత్రం నుండి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

తిరిగి రేపు ఉదయం 5:50 నూట 3.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.